8వ రోజు క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 30 తేదీ బుధవారం ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:05. అర్చన క్షేత్రదర్శనికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక అసురుడి భక్తికి మెచ్చి స్వయంభూగా వెలసిన ఆంజనేయస్వామి క్షేత్రం గురించి. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అది. అక్కడ ఆంజనేయుడు మద్ది చెట్టులో కొలువై పూజలందుకోవడం విశేషం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:14. అర్చన క్షేత్రదర్శన వింటున్నారు. క్షేత్రదర్శనంలో మధ్య ఆంజనేయస్వామి గుడి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇక్కడ ఆంజనేయస్వామి ఒక చేత్తో గద, ఇంకో చేత్తో పండు పట్టుకుని ముందుకు అడుగు వేస్తున్నట్టుగా దర్శనమిస్తున్నాడు. తెల్ల మద్ది చెట్టు తొర్రలో కనిపిస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలందుకునే ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని గురవాయిగూడెంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆలయ ప్రాముఖ్యం గురించి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అర్చన క్షేత్రదర్శిని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. మధ్య ఆంజనేయస్వామి స్థల పురాణం గురించి చెప్పుకుంటే, రావణాసురుడి సైన్యంలో మధ్వాసుర అనే రాక్షసుడుండేవాడు. సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమంతుడి పరాక్రమాన్ని చూసిన ఆ అసురుడు స్వామికి భక్తుడై నిత్యం ఆరాధించేవాడు. అయితే శత్రుపక్షంలో ఉండడంతో ఆంజనేయుడిని నేరుగా దర్శనం చేసుకునే అవకాశం లేక, మరుజన్మలో అయినా స్వామి అనుగ్రహం పొందాలనే ఆలోచనతో ఆ స్వామికే ఎదురెళ్లి వీరమరణం పొందాడు. ఆ తర్వాత ద్వాపర యుగంలో మధ్వకుడుగా జన్మించాడు. అతడు యుద్ధంలో కౌరవసేన తరపున పోరాడాడు. ఆ సమయంలో అర్జునుడి రథంపైన ఉన్న ఆంజనేయస్వామి చిత్రాన్ని చూసి తనువు చాలించాడు. ఆ తర్వాత కథ ఏంటి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:25. అర్చన క్షేత్రదర్శిని వింటున్నారు. మధ్య ఆంజనేయస్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకుంటున్నాం కదా. హనుమంతుడి భక్తుడైన అసురుడు కలియుగంలో మధ్వమహర్షిగా పుట్టాడు. ఈ ప్రాంతంలో ఉంటూ నిత్యం ఎర్రకాలువలో స్నానం చేసి స్వామి దర్శనం కోసం తపస్సు చేసేవాడట. ఏళ్లు గడిచి వయసు మీద పడిన తర్వాత ఆ మహర్షి ఒకరోజు ఎర్రకాలువ వద్దకు వెళుతుంటే కాలు జారి కింద పడబోయాడు. ఆ సమయంలో ఒక వానరం వచ్చి లేపి అరటిపండు ఇచ్చి ఆకలి తీర్చిందిట. ఇలా రోజూ జరిగేదట. కొన్నాళ్లకు ఆంజనేయస్వామే ఆ వానర రూపంలో వస్తున్నట్లుగా అర్థం చేసుకున్న మధ్వ మహర్షి ఆనందపరవశుడయ్యాడు. అప్పుడు హనుమ ప్రత్యక్షమై తాను మహర్షి తపస్సుకు మెచ్చి రోజూ వచ్చి ఆకలి తీరుస్తున్నానని చెప్పి వరం కావాలనే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి మహర్షి ఏ కోరిక కోరాడు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:34. అర్చన క్షేత్రదర్శిని వింటున్నారు. ఆంజనేయస్వామి ఏం వరం కావాలో కోరుకోమంటే దానికి మధ్వ మహర్షి స్వామిని తనతోనే జీవితాంతం ఉండిపోమని అడిగాడట. దాంతో హనుమంతుడు మహర్షిని మద్ది చెట్టు రూపంలోకి మారమని వరమిచ్చి ఆ చెట్టు త్వరలోనే స్వయంభూగా వెలసాడట. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒక భక్తురాలికి హనుమంతుడు కల్లో కనిపించి తన ఉనికిని తెలియజేశాడట. ఆమె వెళ్లి చూసుడగా అక్కడ ఒక చేతిలో గద, ఇంకొక చేతిలో పండుతో స్వామి విగ్రహం కనిపించింది. ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూనే గర్భాలయాన్ని నిర్మించారు స్థానికులు. ఏళ్లు గడిచే కొద్దీ గర్భాలయాన్ని వృద్ధి చేశారు. మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఆకాశవాణి వివిధ భారతి వింటూనే ఉండండి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:41. మధ్య ఆంజనేయస్వామి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం అర్చన క్షేత్ర దర్శినిలో. మధ్య ఆంజనేయస్వామి గర్భగుడికి శిఖరంగా ఉండే మధ్య చెట్టు తొర్రలో దర్శనమిచ్చే స్వామిని పూజించడానికి ఎంతోమంది భక్తులు తరలివస్తారు. భక్తులు నేరుగా గర్భాలయంలోకి వెళ్లి స్వామిని దర్శించి పూజలు చేసి తరిస్తారు. ఇక్కడ ప్రతి శనివారం జరిపే పంచామృత అభిషేకం, ప్రతి నెల స్వామివారి జన్మదినోత్సవమైన పూర్వభాద్ర నక్షత్రం రోజున నిర్వహించే సువర్చల సమేత ఆంజనేయస్వామి కళ్యాణంలో పాల్గొనేందుకు భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తారు.

ఇక నిత్య పూజలతో పాటు హనుమాన్ జయంతి వేడుకల్ని అంగరంగ వైభవంగా చేస్తారు మధ్య ఆంజనేయస్వామి గుడిలో. అలాగే కార్తీక మాసం అంతా స్వామివారికి చేసే ప్రత్యేక పూజల్ని, ఆ నెలలో వచ్చే 4 మంగళవారాల్లో చేసే తమలపాకు ఆకు పూజనే చూసి తరించాల్సిందే అంటారు స్థానికులు. ఆ సమయంలో ఎంతోమంది హనుమాన్ దీక్షను చేపట్టి స్వామి సన్నిధిలోనే ఇరుముడి సమర్పిస్తారు. ఇక హనుమంతుడితో పాటు ఈ ప్రాంగణంలోనే వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు. ఆయన కూడా భక్తులచే పూజలు అందుకుంటారు. మధ్య ఆంజనేయ స్వామికి గుడికి ఎలా వెళ్లాలి అంటే, రైల్లో వెళ్లాలంటే జంగారెడ్డిగూడెం స్టేషన్లో దిగాలి. అక్కడి నుండి ఆలయం ఇంచుమించు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకవేళ ఏలూరు రైల్వే స్టేషన్లో దిగితే దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయాన్ని చేరుకునేందుకు బస్సులు, ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది అర్చన క్షేత్రదర్శిని ఈనాటిది.

కులశిఖరి నివాస విజితకరణ మునిసేపిత విగతకరణ జనభాషిత స్కందపుర నివాస నందన కృత విలాస కమలాసన వినత చతురాగమ వినుత కలిమల విహీన కృత సేవన సరసజనిక.

0: పరిపూజిత నాగవాసి నికర సేవిత విద్రత విద్యాధర విద్రమ హృద్యాధర దళిత దనుజ వేదండ విబుధ వరద కోదండ పరిపాలిత భూసుర మణిభూషణ భాసుర అతిరమ్య స్వభావ శృతిగమ్య ప్రభావ లీలా విశేష తోషిత శంకర హేళా విశేష కళిత శంకర సుమసమరదన శశధర వదన సుబ్రహ్మణ్య విజయీ భవ విజయీ భవ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:50. మీరిప్పుడు చింతనంలో మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి ఉపదేశించిన సందేశమాలిక 7వ భాగం వింటారు. అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
2: మనం ఈరోజు మహాభారత ఇతివృత్తంలో శాంతి పర్వమున భీష్మ ధర్మజుల సంభాషణలో ధర్మజులు వారు అడిగిన ప్రశ్నకు భీష్ముల వారు ఎలా సమాధానం చెప్పారో అని అద్భుతమైనటువంటి నీతి కలిగినటువంటి కథతో మనం ఇలా తెలుసుకుంటాం. మొట్టమొదటగా యుధిష్ఠుల వారు అడుగుతున్నారు భీష్ముల వారిని, ఓ పితామహ, రాజు సమర్థుడే, రాజ్యములో ఆయనకు ఎదురు లేదు, శత్రువులు లేరు, ఆయన చెప్పింది శిలాక్షరం. అయినప్పటికీ పరిపాలన సాగాలంటే ప్రభుత్వానికి ఆదాయం ఉండాలి కదా, ఖజానాలో సొమ్ము లేకపోతే ప్రజలకు వాగ్దానాలు చేసిన పనులన్నీ చేయటం కష్టమైపోతుంది, ప్రజలను రంజింప చేయకపోతే ప్రజలకు రాజుపై విశ్వాసం సన్నగిల్లిపోతుంది. కనుక రాజైన వాడు సమర్థుడే కావచ్చు, ప్రభుత్వ ఆదాయాన్ని వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా, ఆ పని ఎలా చెయ్యాలి, కోశాగారాన్ని నింపే మార్గాలు ఏమిటి, దయచేసి నాకు సెలవిస్తారు కదా అని పితామహుడు అయినటువంటి భీష్ముల వారిని ధర్మజులు అడిగాడు. రాజు యొక్క లక్షణం ఏ విధంగా కోశాగారం నింపితే కానీ ప్రజలను రక్షించలేను కదా, అది అవసరం కదా, ఆర్థిక అవసరాలు కదా అనే విధంగా అడిగిన ప్రశ్నకు ధర్మజుడికి ఇలా సమాధానం చెప్తున్నారు భీష్ముల వారు, ఓ ధర్మనందన, రాజైన వాడు తాను సమర్థుడు కదా లేదా ప్రజలకు తనపై అంతులేని విశ్వాసం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మార్పులు తెస్తాను, చిత్తం వచ్చినట్లు పనులు చేస్తాను, అందరినీ కట్టుబాటులో పెంచుతాను అని అంటే నిప్పుతో చలగాటం ఆడినట్లే, ధర్మాన్ని అనుసరించవలసిందే, అయితే దేశకాల పరిస్థితులు కనిపెట్టి తనకున్న బుద్ధిబలాన్ని బాహుబలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజాహిత కార్యాలను చేపట్టాలి, ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు క్రమశిక్షణ అలవాటు చేయాలి, అంతేగాని తొందరపాటు కాకూడదు. అంతేకాకుండా ఓ యుధిష్ఠరా, తాను చేపట్టబోయే పనులు ఏవేని ఏ రకంగా ప్రజలకు మేలు చేకూరుతాయో వాటిని గమనించి ముందుగా విస్తృతంగా ప్రజలలో ప్రచారం చేయాలయ్యా, వారి మనస్సులను తయారు చేయాలయ్యా, అప్పుడే ప్రజలు వాటిని ఆనందంతో స్వీకరించగలుగుతారు, లేకపోతే లేడికి లేచిందే ప్రయాణం అవుతుంది, పైగా పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాల్సిన ప్రభుత్వం ఆ పన్నుల భారాన్ని ఎలా ప్రజల మీద పెట్టాలో ఉపాయం ఆలోచించు, కొన్ని ఉదాహరణలు చెప్తే నీకు విషమవుతుంది అని 2-3 లోకములో ఉండేటువంటి కొన్ని క్రిమికీటకాల గురించి కొన్ని జంతువుల యొక్క విశేషాలతో

రెండు మూడు ఉదాహరణలు ఇలా చెప్తున్నారు. మొట్టమొదటగా తేనెటీగలు పుష్పాలపైన వ్రాలి తేనెను గ్రహిస్తాయి, దాని వలన పుష్పములో తేనె అయిపోదు, చెట్టు నశించిపోదు, బొగ్గుల కోసం చెట్లు పడగొట్టినట్లుగా కాకుండా తేనె కోసం తేనెటీగ అత్యంత మృదువుగా పూలపై వ్రాలి చెట్టు రసాన్ని పీల్చినట్లుగా రాజు పన్నులు వసూలు చేయాలి. ఇది మొట్టమొదటి విషయం. ఇక రెండవది, ఆవు దగ్గర పాలు పితికేవాడు దూడను ముందుగా వదులుతాడు, దూడను పాలు త్రాగిస్తాడు, తాను కూడా పాలు పితుకుతాడు. పాలు పితికేటప్పుడు కూడా ఆవు పొదుగును కుమ్మి నెత్తురు కళ్ళ చూడాలనుకోడు, అలా మృదువుగా వ్రేళ్లతో పాలును తీస్తాడు. రాజు కూడా ప్రజల వద్ద అలా జాగ్రత్తగా అలా ప్రవహించాలి అని రెండవ ఉదాహరణ చెప్పాడు. ఇక మూడవది మరొక విషయం చెప్తున్నాడు. ఎలుకకు పళ్ళు చాలా పదునుగా ఉంటాయి, అయినా నిద్రపోయే వ్యక్తిని ఎలుక కొరికితే నిద్రావస్థలో ఉన్నవాడు కాలు కొంచెం కదిలి అటు ఇటు తిరుగుతాడు, అంతేగాని నొప్పి పెద్దగా తెలియదు. అలా నొప్పి తెలియకుండా పన్నులు వసూలు చేయాలి అని మూడు అద్భుతమైన విషయాలు చెప్పారు. మొదట కొద్దిగా పన్నులు వేయాలి, నెమ్మదిగా పెంచాలి, వారిని బాధ తెలియకుండా కాపాడాలి. క్రొత్త గిత్తలని కాడి క్రిందికి తేవటానికి అభ్యాసం చేసినట్లుగా మెలకువతో పనులు చేయించుకోవాలి రాజు అని అద్భుతమైనటువంటి విషయాలను ఇలా చెప్పారు భీష్ముల వారు ధర్మజులతో. కాబట్టి ఓ కుంతీనందన, మరొక్క విషయాన్ని నీ దృష్టికి తీసుకొని వస్తున్నా. రాజ్యములో పెద్ద పెద్ద మార్పులు తీసుకొని రావాలని క్రొత్తగా రాజైన వాడికి ఉబలాటం ఎక్కువగా ఉంటుంది. తన కింద పనిచేసే మంత్రులకు ఉద్యోగస్తులను వశము చేసుకోవాలన్న కోరిక ఉంటుంది. అయితే అందరినీ ఒకేసారి అదుపు పెట్టడం చాలా కష్టం. ఆయా శాఖలకు అధిపతులైన ప్రధాన అధికారులను ముందు పరిశీలించాలి, వాటిని మధురమైన మాటలతో స్వాంతన వచనాలతో జయించాలి. వారు తమ వశములో ఉంటే వారి క్రింది ఉద్యోగులు కూడా వారి వారి శాఖలను యావత్తు అదుపులోనికి వస్తుంది. అంతేగాని పొగరబోతుగా గుర్రం పైకెక్కి ఇష్టం వచ్చినట్లుగా స్వారీ చేయగలను అనుకొని ప్రవర్తించితే భంగపడక తప్పదు, జాగ్రత్త సుమ అని రాజ లక్షణాల గురించి అద్భుతంగా కొత్తగా రాజైనటువంటి ధర్మరాజుకు హితోపదేశం చేస్తున్నారు కృష్ణుల యొక్క ఆజ్ఞ చేత భీష్ముడు. మరొక విషయాన్ని కూడా నీకు చెప్పాలి. రాజ్యములో చేరాయి దుకాణాలు జూదగృహాలు నడిపేవాళ్ళు ఉంటారు, దొంగతనాలు దొంగ రవాణాలు చేసేవాళ్ళు ఉంటారు, బ్రోకర్లు ఉంటారు, అనవసరమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ వారిని ఏ విధంగా నువ్వు సరిదిద్దాలి? వారి పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించగలవా, లేక దండనీతిని అవలంబించగలవా, అణిచివేయగలవా ఆలోచించు. అది అవసరము లేకపోతే ఈ పాపాత్ములు చేసే పాపములో నాలుగవ వంతు పాపం నీవు కూడా అనుభవించవలసి వస్తుంది. ఇది రాజధర్మం, జాగ్రత్త. ఏదైనా సరే పాపమైనా అంతే పుణ్యమైనా అంతే రాజుకు ప్రజలు చేసే పాప పుణ్యాలను బట్టి వస్తాయి. అందుచేత రాజ్యములో ధనికులైన వాళ్లను రాజు విశ్వాసంలోనికి తీసుకోవాలి, వారిని విందులకో సత్కారాలకో వినయ వచనాలతో అనునయించాలి. అయ్యా మీరు నాకు సహకరించాలి, ప్రజా ఉపయోగకరమైనటువంటి పనులతో మీ అండదండలు నాకు అవసరం, మీ ధనశక్తిని ఉపయోగించుకోవడం అవసరం, ఇలా చెప్పి వారి సహకారాన్ని పొందాలి. ధనవంతుడు సమాజములో ముఖ్యుడుగా ఉంటాడు, సమాజానికి ఏడుగడగా ఉంటాడు. మేధావులు, శూరులు, ధనవంతులు, తపస్సులు వీరిని నీవు తులనాడకూడదు. వారి సహకారంతో రాజ్యాన్ని పాలించాలి. వారు సమాజానికి శత్రువులు కారు, మిత్రులు. నీవు అందరినీ ప్రేమతో జయించాలి. సత్యం, సర్వ సహజీవనం, క్రోధం, దయా మొదలైన నీ సద్గుణాలు నిన్ను కాపాడతాయి. అనక్రోధం, క్రోధం లేకుండా ఉండడం, దయా ప్రేమతో అందరినీ జయిస్తాలి. సత్యాన్ని కట్టుబడాలి, అందరితో సర్వ సహజీవనంగా ప్రేమతో ఉండేటువంటి సద్గుణాలు అలవర్చుకో అన్నట్టుగా భీష్ముడు యుధిష్ఠిరునికి చెప్పినటువంటి ఇతివృత్తం ఏడు భాగాలుగా తెలుసుకున్నాం. స్వస్తి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారం ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. వార్తల వివరంగా ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం గుండా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్యపు రవాణాకు అంతరాయం కలగటం ఎరువుల కొరత, ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెంచుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిళ్ల సంయుక్త ప్రభావం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారితో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. దోహాలో జరుగుతున్న ఏఐఐబి వార్షిక సమావేశం సందర్భంగా భారత్లో ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి హామీ అమలు చేయటం, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్తో మెరుగైన భాగస్వామ్యం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఖరారు చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించాయన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పన్నుల విషయంలో భద్రత అందించేందుకు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం గురించి చర్చించారు. ఖతార్ అభివృద్ధికి భారతీయ సంఘం అందిస్తున్న సహకారం ఖతార్ ఆర్థిక మంత్రి ప్రశంసించారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 65వ జాతీయ కళా ప్రదర్శనలో 20 మంది అవార్డు గెలుచుకున్న కళాకారులను కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన సేవా హీ సంస్కృతి కార్యక్రమం సృజనాత్మకత, సేవాభావం ఏ విధంగా అర్థవంతంగా కలగలవో తెలియజేస్తోందన్నారు. వ్యర్థ పదార్థాలతో కళాకృతులు సృష్టించే వేస్ట్ వండర్ కార్యక్రమంతో పాటు లలిత్ కళా అకాడమీ వివిధ విభాగాల ద్వారా చేస్తున్న కృషిని కొనియాడారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారి స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హీ సేవ ప్రచార ఏర్పాట్లు మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లు సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య 10వ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ లాజిస్టిక్స్ కోఆపరేషన్ జాయింట్ కమిటీ మీటింగ్ నిన్న న్యూఢిల్లీలో జరిగింది. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమలు, లాజిస్టిక్స్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం సమీక్షించాయని, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించాయని

రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం పెంపొందించుకోవడం, రక్షణ ఉత్పత్తి లాజిస్టిక్స్లో భాగస్వామ్యం ప్రోత్సహించడానికి అవకాశం లభించిందని తెలిపింది. ఈ సమావేశానికి భారత రక్షణ ఉత్పత్తి కార్యదర్శి దినేష్ మాహూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు వైస్ మినిస్టర్ కిమ్ ఇల్ డాంగ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెషెవ్ తయ్యప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఇది భారత్ ప్రాదేశిక సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కులేదని స్పష్టం చేశారు. ఇక ఐపీఎస్సీ ప్రకటన గురించి ప్రస్తావిస్తూ, న్యూయార్క్లో భారత్ బ్రెజిల్ దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశం తర్వాత మూడు దేశాలు కలిసి ఆర్థిక అభివృద్ది, రాజకీయ వంటి పలు అంశాలపై సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో 1 స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ నేత బిఎల్ వర్మ, సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకులు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ భన్సల్ పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానం ఉప ఎన్నిక కూడా నామినేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. అక్టోబర్ 16 పోలింగ్ జరగనుంది. ప్రైవేట్ ఆసుపత్రులు క్యాన్సర్ మందులపై భారీ ధరలు విధిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్దతిని నరమేధం అని అభివర్ణించిన కోర్టు అన్ని మందులపై ఒకే రకంగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. కార్పొరేట్ ఆసుపత్రులు తమ సొంత నిర్దేశిత ఫార్మసీల నుంచే మందులు కొనాలని, రోగులను బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలు పరిశీలించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కింద చికిత్స పొందే సందర్భాల్లో ఈ పద్దతులు రోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతాయని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 12 కోర్టు వాయిదా వేసింది. భారత్ జపాన్లు కమ్యూనికేషన్స్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అవకాశాలపై నిన్న చర్చించాయి. జపాన్లో టోక్యోలో జపాన్ అంతర్గత వ్యవహారాలు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ హిడియోతో జపాన్లో భారత రాయబారి నగ్మా మల్లిక్ జరిపిన సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్ జపాన్ సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్ జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 1952 ప్రారంభమయ్యాయని, 2014 నుంచి ఈ రెండు దేశాలు ప్రపంచ భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వారు తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 నుంచి 4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అస్సాం, మేఘాలయ, కేరళ, మహే, మధ్యప్రదేశ్, మరట్వాడా, త్రిపుర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. భారత స్పిన్నర్ శ్రీచరణి ఇటీవల టోర్నమెంటులో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐసీసీ మహిళల T20 బౌలింగ్లో ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించారు. ఇప్పటికే టాప్ ర్యాంకుడ్ T20 ఐ బౌలర్గా ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నవంబర్ 2018 నుంచి ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ గట్ పేరిటి ఉన్న 806 పాయింట్ల రికార్డు అధిగమించి 817 పాయింట్ల రికార్డు రేటింగ్ చేరుకున్నారు. మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత్ విజయాల్లో చరణి కీలక పాత్ర పోషించారు. 3 వన్డేల మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో బర్సాపురా క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది.

0: ఇక నిన్న రిలే, షూటింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలతో సహా మొత్తం 8 పథకాలు సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం గెలుచుకోగా పురుషుల 4x400 మీటర్ల రిలేలో, అలాగే మిక్స్డ్ మీటర్ రిలేలో భారత్ మరో 2 కాంస్య పథకాలు కూడా సాధించింది. ఇక పథకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది మురుము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవ సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పథకాలతో పథక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వేదభారతి కేంద్రం, సమయం 7:15. ఆరోగ్య జీవనం ఈ శీర్షిక నిన్న వరల్డ్ హార్ట్ డే సందర్భంగా డాక్టర్ పంకజ్ జరీవాలా గారితో పరిచయం 2వ భాగం. పరిచయకర్త శ్రీ సాంబశివరావు కండ్రాతి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. మన శరీరంలో నిరంతరం పనిచేసే అవయవం గుండె. గుండె ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయటానికి ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ పంకజ్ జరివాలా గారు ఉన్నారు. ఈయన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా సేవలు అందిస్తున్నారు. డాక్టర్ పంకజ్ జరివాలా గారు నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: డాక్టర్ గారు, ఇప్పుడు ఏ నూనె వాడమంటారు?
1: నూనె వాడినా అవసరం లేదు. మనం ఉన్నా కొంచెం, అంటే సపోజ్ మనకి వాడినా కూడా, మన ఫుడ్ ప్రక్రియ కూడా చేయాలంటే మనం భోజనం తయారు చేసినా కూడా బాగా తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి. డిపెండింగ్ అపాన్ యువర్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. సపోజ్ మీరు ఏదైనా రోజు ఏదైనా మ్యారథాన్ పరిగెత్తానికి వెళ్తున్నారంటే ఆ రోజు మీరు తినండి, ఎక్కువ తినొచ్చు. మీరు సండే రోజు మీరు ఏం చేయట్లేదు పని కాబట్టి ఆ రోజు తిన్న అవసరం లేదు. సో మీరు యాక్టివిటీ ప్రకారం మీరు ఫుడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి.
0: ఇప్పుడు ఉదయం పూట ఈ టిఫిన్ కల్చర్ కూడా మనకి ఇక్కడ అలవాటైంది కదా డాక్టర్ గారు, దోశలు, గారెలు, ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన గారెలు ఇలాంటివి తింటుంటారు, వాటి వల్ల కూడా ప్రమాదం ఉంది?
1: అది అన్ని టెస్ట్ వల్ల సార్. అంటే మనకి తినడానికి మంచి భోజనం కావాలి, మన టెస్ట్ బర్డ్స్ అట్లా అలవాటు చేశారు కాబట్టి. సో ఫుడ్ మనము బ్రేక్ఫాస్ట్లో కానీ టిఫిన్లో కానీ తిన్నప్పుడు ట్రై టు యూజ్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్. మనము బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తినట్లేదు. అన్ని రకాల బోండాలు కానీ వడాలు కానీ ఎట్లా డీప్ ఫ్రై చేసిన పదార్థాలు కానీ అట్లా మనం ఎక్కువ వాడిన వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ, బికాజ్ మనకి మంచి ఫుడ్ కావాలా, టేస్ట్ మంచి కావాలా, దానివల్ల మనం తింటున్నాం. అది మన ఆరోగ్య గురించి మనం ఆలోచన లేదు కాబట్టి మనం అది తింటున్నాం. సో మీకు మంచి ఆరోగ్యాన్ని గురించి ఆలోచన ఉంటే మీరు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అట్లా ఎగ్ వైట్ ఆ రకాలు మనం కొంచెం హెల్దీ ఫుడ్ కూడా మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ టిఫిన్లో తీసుకోవచ్చు.
0: ఇప్పుడు చిన్నపిల్లలకి మీరు చెప్పినట్టు ఎగ్ వైట్ ఒక 4-5 ఎగ్ వైట్లు ఇవ్వచ్చు అంటే?
1: రోజు ఎగ్ వైట్ అంత అవసరం లేదు. అంటే అది ఒక వన్ కైండ్ ఆఫ్ ప్రోటీన్, అందులో ఉన్న ఎల్లో పార్ట్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ కొలెస్ట్రాల్ అది బయట పక్కన తీసేసి ఓన్లీ వైట్ పార్ట్ మనం తీసుకుంటే రోజుకి ఒక ఎగ్ కానీ ఆల్టర్నేట్ డేస్ కూడా మీరు ఒక ఎగ్ వాడచ్చు. దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ యువర్ బాడీ టు హ్యావ్ ప్రోటీన్స్. పప్పులు కూడా మీరు తీసుకోవచ్చు, పప్పులు కూడా అన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్సో వన్.

0: కైండ్ ఆఫ్ వెజిటేబుల్ ఫామ్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నమాట. సో అది కూడా రకరకాల పప్పులు తయారు చేసుకొని దాని ద్వారా మీరు తీసుకుంటే మీకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీకు సరిపోతుంది.
1: ఇప్పుడు మాంసాహారం కూడా ఎక్కువగా తింటూ ఉంటారు, రెడ్ మీట్ కూడా తింటూ ఉంటారు, ఆ వాటి విషయాలు తెలియజేయండి.
0: అది మనము నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు మనం నాన్ వెజిటేరియన్ లాగా మనం తినట్లేదు. మనం నాన్ వెజిటేరియన్ కూడా వెజిటేరియన్ లాగానే తింటాం. దానికి కర్రీస్లో వేసేసి, అందులో నెయ్యి వేసేసి, దానిలో ఆయిల్ వేసేసుకొని మనం తయారు చేస్తున్నాం. సో దానికి అడ్వాంటేజ్ కూడా పోతున్నాయి. సో వాట్ వీ కాల్ ఇట్ అస్ అ కంటామినేటెడ్ వెజిటేరియనిజం, అంటే మనం వెజిటేరియన్ లాగానే మనం నాన్ వెజ్ తింటున్నాం కాబట్టి దానికి అడ్వాంటేజ్ పోతున్నాయి. సో నాన్ వెజ్ కూడా మీకు అవసరం ఉన్నప్పుడే కూడా దానికి ఒక రకాల ప్రక్రియ, అంటే దానికి ఫుడ్ తయారు చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అందులో బాయిలింగ్ కానీ గ్రిల్లింగ్ కానీ ఆ రకాల ప్రోసెసింగ్ మనం చేస్తే, మైక్రోవేవ్ ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రై కానీ ఆ రకాలు చేసుకొని ట్రై టు అవాయిడ్ ద ఆయిల్ కానీ అందులో పెట్టిన నెయ్యి కానీ అట్లా అవాయిడ్ చేసుకొని ఎక్కువసేపు దానికి కుకింగ్ చేయకుండా, వెన్ యు ఆర్ టేకింగ్ నాన్ వెజ్ దాంతోపాటు ఎక్కువ ఫైబర్ ఉన్న పదార్థాలు కూడా మీరు దాంతోపాటు సేవన్ చేస్తే బ్యాలెన్స్ ఫుడ్ అయిపోతుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు పిల్లలు ఎక్కువగా టీవీ చూడటం కానీ మొబైల్ చూడటం కానీ దీంతో వాళ్ళు కూడా ఫ్యాటీగా తయారవుతున్నారు, ఎక్సర్సైజ్ ఉండట్లేదు బాడీకి. సో వీళ్ళకి ఎటువంటి ప్రమాదం ఉంది గుండెకు సంబంధించిన విషయాలు?
0: వాళ్ళు చాలా చిన్న వయసులోనే గుండెలు బలు వచ్చేస్తున్నాయి, వాళ్ళ బరువు పెరిగిపోతున్నాయి, మొబైల్ చూస్తూ చూస్తూ కూడా ఈ మధ్యలో ఫుడ్ తింటున్నారు. అండ్ ఈ అలవాటు వాళ్ళ తల్లిదండ్రి చేస్తున్నారు. చిన్న వయసులోనే వాళ్ళు ముందు తినట్లేదు కాబట్టి వాళ్ళ చేతిలో మొబైల్ ఇస్తారు, ఆ పిల్లలకి ఆ అలవాటు అయిపోతాయి. వాళ్ళు మొబైల్ పెట్టుకొని టీవీ పెట్టుకొని వాళ్ళు తింటున్నారు. సో దానివల్ల తెలియకుండా ఆహారం ఎక్కువ చేసేస్తారు అండ్ వాళ్ళకి ఒక రకాల ప్లేజర్ వచ్చేస్తాయి. సో దానివల్ల వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంత లోపల పోతున్నాయి, ఎంత తింటున్నారు, ఆ క్వాంటిటీ వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు ఎక్కువ తినేస్తారు అన్నమాట. దానివల్ల బరువు పెరుగుతుంది. ఆ బరువు పెరిగినాక 20-25-30 సంవత్సరం తర్వాత వాళ్ళకి గుండె వ్యాధులు, చాలా అర్లీ స్టేజ్ లో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిస్తున్నాయి.
1: డాక్టర్ గారు, మన జీవితాలే హరీబరీగా మారిపోయాయి, దాంతోపాటు ఈ మొబైల్ టెక్నాలజీ పెరగటం వల్ల మన బ్రెయిన్ కూడా మల్టిపుల్ యాక్సెస్ లో పనిచేయాల్సి వస్తుంది, దీని ద్వారా స్ట్రెస్ పెరుగుతుంది. ఈ స్ట్రెస్ పెరగటం ద్వారా గుండెపై ఇదేమైనా పడుతుందా?
0: చాలా పడుతుంది. అది ముఖ్యం. మీరు చెప్పిన ఈ రోజు ఉన్న గుండె జబ్బు, గుండె వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, మీరు అదే మాట మీరు చెప్పేశారు. సో దానికి ముఖ్య కారణం ఇదే. సో స్ట్రెస్ఫుల్ లైఫ్, హరిబరి లైఫ్ అండ్ వాడిన ఫుడ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఇవన్నీ దానివల్ల స్ట్రెస్ వల్ల మెయిన్ ముఖ్యం కారణం అంటే స్ట్రెస్. ప్రతి పేషెంట్ మా దగ్గర వచ్చినప్పుడు ఒకటే మాట చెప్తారు, సార్ మాకు స్ట్రెస్ బాగా ఎక్కువ ఉంది. సో ఆ స్ట్రెస్ అయినా ఇట్ ఈస్ బేసికలీ క్రియేటెడ్ ఆర్టిఫిషియల్గా, అంటే మనం కృత్రిం తయారు చేసిన ఒక రకాలు ఎన్వైరన్మెంట్ అన్నమాట. ఆయన పక్కన ఒక రకాల స్పియర్ లాగా తయారు చేసుకున్న ఒక రకాల అది ఎన్వైరన్మెంట్ అన్నమాట. దాని నుంచి ఎలా మనం బయట రాగలుగుతాము అది చాలా ముఖ్యం. అది సో దానికి వాళ్ళు వర్క్ చేసిన ప్లేస్లో వాళ్ళ సీనియర్స్ కానీ వాళ్ళ కలీగ్ కానీ వాళ్ళతో కొంచెం డిస్కషన్ చేసుకుని ఆ స్ట్రెస్కి ఎలా తగ్గించుకోవాలా దాని మీద కొంచెం డిస్కషన్స్ పెట్టుకుని, పియర్ గ్రూప్స్ అంటారు దానికి మీద డిస్కషన్ పెట్టుకుని ఆ స్ట్రెస్ తగ్గించుకొని కొంచెం ఎంజాయబుల్, అంటే నేను గుండె డాక్టర్ ఉన్నాను, నాకు రోజు గుండె సంబంధించిన వ్యాధులు వస్తాయి, సీరియస్ పేషెంట్స్ వస్తాయి, ఆ పేషెంట్కి నేను ట్రీట్మెంట్ చేయాలంటే నాకెంత స్ట్రెస్ రావాలా. మీరు ఒక రకాలు మీరు మీ ఆఫీస్లో కానీ మీ రకాలు ఏదైనా పియర్ గ్రూప్ తయారు చేసుకుని మీ బాసెస్ కానీ అందులో ఇన్వాల్వ్మెంట్ చేసుకుని మీరు తయారు చేసిన కృత్రిం ఎన్వైరన్మెంట్కి కొంచెం తగ్గించుకొని దాని నుంచి ఎలా బయటకు పడాలా దాని మీద మీరు ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్.
1: డాక్టర్ గారు, గుండె ఆరోగ్యం కోసం యోగా ఏ విధంగా సహాయపడుతుంది?
0: యోగా చాలా చాలా సహకారం ఇస్తుంది. యోగా వల్ల మీ బాడీ అవయవాలు కూడా మీకు నొప్పి కానీ ఇట్లా ఉంటే తగ్గడానికి హెల్ప్ అవుతాయి. బట్ ఇట్ యాక్ట్స్ యాజ్ యాంటీ స్ట్రెస్, స్ట్రెస్ బస్టర్ అని దానికి వాడచ్చు. సో మీ లెవెల్ ఒక రకాల కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి అన్నమాట బికాస్ ఆఫ్ ద యోగా. అండ్ మొత్తం మీరు చేసిన వర్క్ కానీ మీరు చేసిన పని కానీ దాని మీద మీ కంట్రోల్ కానీ కొంచెం పెరుగుతాయి. సో యోగా హెల్ప్స్ ఇన్ మల్టిపుల్ వే అండ్ దాని గురించి నేను చెప్పిన అవసరం లేదు బికాస్ యోగా గురించి మనం పాత కాలం నుంచి నవ్వు అయితే ఇప్పుడైతే దాని మీద కొంచెం ఎక్కువ స్ట్రెస్ మనం పెడుతున్నారు. అండ్ వరల్డ్లో ఇట్ ఈస్ ప్రూవన్ నవ్ దాట్ యోగా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఇట్ షుడ్ బి ప్రాక్టీస్ బై ఎవ్రీ వన్.
1: డాక్టర్ పంకజ్ జరివాలా గారు, మహిళల్లో గుండె జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయి, వారికి ఛాతీ నొప్పి లేకుండానే గుండెపోటు వస్తున్నాయి అని వింటున్నాం, ఇది నిజమేనా?
0: ఎట్లా ఏం లేదు సార్, ఛాతీ నొప్పి లేకుండా రావడానికి ముఖ్య కారణం అంటే డయాబెటీస్ మాట.

0: ఎవరికైనా షుగర్ ఉంటే వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చే కారణం ఎక్కువ ఉంటాయి. లేడీస్కి సిమ్టమ్స్ కొంచెము అటిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి ఛాతీలో నొప్పి లేకుండా మెడ నరాల నొప్పిలు ఉండొచ్చు, వాళ్ళకి చేతిలో నొప్పి రావచ్చు, వాళ్ళకి కడుపులో నొప్పి రావచ్చు. సో అటిపికల్ సిమ్టమ్స్ వాట్ మీ కదా, అంటే కామన్ సిమ్టమ్స్ లేకుండా వేరే రకాల సిమ్టమ్స్ రావచ్చు. సో దానికి డాక్టర్ కొంచెం అర్థం తీసుకొని, అండ్ యూజువలీ ఎట్లా ఉంటాయంటే లేడీస్కి ఒక మెనోపాజ్ వరకు గుండె జబ్బు రాదు, బికాజ్ దేర్ హార్మోన్స్ ప్రొటెక్ట్ దెమ్. బట్ ఎట్లా అయినా ఉన్నా కూడా వాళ్ళకి గుండె జబ్బులు గుండె వ్యాధులు రావచ్చు. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అనువాంశిక జబ్బు ఉన్నా, లేడీస్కి మహిళలకి ఏదైనా షుగర్ జబ్బు ఉన్నా, మహిళలకి మధ్యలో కొంచెం స్మోకింగ్ ధూమ్రపానం కూడా కొంచెం పెరుగుతున్నాయన్నమాట. సో ఈ రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి గుండె జబ్బు గుండె వ్యాధులు రావచ్చు. సో వాళ్ళకి వచ్చిన సిమ్టమ్స్ టిపికల్ సిమ్టమ్స్ ఉండదు, అటిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ చూసుకొని దానికి డాక్టర్ తొందరగా అర్లీ స్టేజ్లో అంటే నిగ్లెక్ట్ అవ్వచ్చు, అంటే నాకు ఈ ఉన్న గుండె నొప్పి లేదు, ఇది కండరం నొప్పి ఉంది, నరాల నొప్పి ఉంది అని అట్లా అనుకొని వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటారు. సో దానివల్ల కొంచెం జబ్బు పెరిగి వాళ్ళు కొంచెం లేట్గా వస్తారు హాస్పిటల్కి. సో దానివల్ల వాళ్ళకి కొంచెం నష్టం అవుతాయి.
1: ఇప్పుడు ఈ మహిళల్లో గుండెపోటు రాకుండా ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలి? వాళ్ళ జీవన శైలిలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి?
0: మోస్ట్ ఆఫ్ ద టైం లేడీస్కి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద మహిళలు మనం చూస్తే వాళ్ళు ఎక్సర్సైజ్ కానీ ఆహారం కానీ దాని గురించి చాలా నిగ్లెక్ట్ చేస్తారు. అండ్ ప్రెగ్నెన్సీ సమయంలో కూడా లేడీస్కి బాగా ఫ్యాటీ ఫుడ్ కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న పదార్థాలు, శర్కర ఎక్కువ ఉన్న పదార్థాలు ఎక్కువ ఇస్తారు, బికాజ్ దట్ ఈస్ న్యాచురల్ ఫర్ బేబీ, ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ దాని గురించి మనం ఇస్తాం. బట్ దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయకుండా వాళ్ళ బరువు పెరిగిపోతాయి. మనం చూస్తే మహిళలు కొంచెం బరువు పెరిగిపోతాయి, అంటే వాళ్ళు ఒక్కటే మాట చెప్తారు, మన ప్రెగ్నెన్సీ తర్వాత నా బరువు పెరిగింది, దాని తర్వాత తగ్గలేదు. దానికి ముఖ్య కారణం వాళ్ళే. వాళ్ళు పిల్లలకి పెద్ద పెరగడానికి, స్కూల్లో పంపడానికి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో బిజీ అయిపోయిన వాళ్ళ సొంత ఆరోగ్యాన్ని గురించి నిగ్లెక్ట్ కొంచెం ఎక్కువ అయిపోతాయి. అండ్ ఇండియాలో ఎట్లా ఉందంటే మహిళలు కొంచెం జిమ్లో పోయి ఎక్సర్సైజ్ చేయడం కానీ, స్విమ్మింగ్ చేయడం కానీ, ఆ రకాలు మన దగ్గర ఆ కల్చర్ లేదు. సైక్లింగ్ చేయడం కానీ, మీరు ఏదైనా మహిళలు ఎట్లా సైక్లింగ్ చేసుకొని మనం అంత చూడరు, మన దగ్గర ఆ రకాలు లేదు. సో దానివల్ల కొంచెం జబ్బులు వ్యాధులు తర్వాత పెరగడం చాలా కామన్గా ఉంది. సో వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్ అయిపోయి కొంచెం ఎక్సర్సైజ్ ఆహారాల గురించి కొంచెం ఆలోచిస్తే వాళ్ళు కూడా వ్యాధులు కొంచెం తగ్గుతాయి.
1: డాక్టర్ గారు, మీరు చెప్పింది అయితే నిజం. వాళ్ళు వాళ్ళ ఇంటి పనులు చేసుకుంటూ మేము చాలా పని చేసాం, మాకు నడక అక్కర్లేదు, వ్యాయామం అక్కర్లేదు అనే భావన వారిలో ఉంది. అయితే వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్ ఉంటే హాస్పిటల్కి వచ్చి వాళ్ళు టెస్టులు చేయించుకోవాలి? ఏ ఏ టెస్టులు చేయించు?
0: సేమ్ వాళ్ళకి సేమ్ టెస్ట్, అంటే దానికి మహిళలు ఉన్నా మనుషులు ఉన్నా దానికి డిఫరెన్స్ ఏమి ఉండదు. అందరికీ ఒకే రకాలే సిమ్టమ్స్ వస్తాయి. అందరికీ ఛాతీ నొప్పి రావడము, ఆయాసం రావడము, చేయి లాగడము, మెడ నరాల నొప్పిలు రావడము, కడుపు దగ్గర నొప్పి రావచ్చు. సో సిమ్టమ్స్ అందరికీ సేమ్ ఉంటాయి, బికాజ్ ఆల్ ఆఫ్ యూఆర్ ఏ హ్యూమన్ బీయింగ్ కాబట్టి వాళ్ళకి ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్స్ దగ్గర వెళ్ళి దానికి ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ముఖ్యంగా.
1: మహిళల్లో హార్ట్ అటాక్ తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు రికవర్ అయిన పర్సంటేజ్ ఎంతవరకు ఉంది?
0: అందరు మంచిగానే రికవర్ అవుతారు. ఓన్లీ వాళ్ళు లేట్ స్టేజ్లో వస్తే అప్పుడు కొంచెం మనము ట్రీట్మెంట్ చేయడం కొద్దిగా కష్టమైపోతాయి. బట్ వాళ్ళు తొందరగా స్టేజ్లో వస్తే వాళ్ళ బాడీ కొంచెం తొందరగానే రెస్పాండ్ అవుతాయి. కారణం లేడీస్కి ఆ ఒకరకాల అడ్వాంటేజ్ ఉంటాయి. సో యాజ్ కంపేర్డ్ టు మేల్స్, ఫీమేల్స్ హ్యాస్ దట్ అడ్వాంటేజ్ దట్ దేర్ రికవరీ టైమ్ ఈస్ ఫాస్టర్. వాళ్ళకి కొంచెము అట్లా విపరీతం సమయంలో ఎట్లయిన పరిస్థితిలో పని చేయడానికి వాళ్ళకి అలవాటు ఉంది, అంటే బాడీ నేచర్ హ్యాస్ క్రియేటెడ్ లైక్ దాట్. సో వాళ్ళు తొందరగా వెళ్ళి తొందరగా ట్రీట్మెంట్ చేస్తే రికవరీ చాలా తొందరగా అవుతుంది.
1: సో వారు వారి యొక్క కుటుంబ సభ్యులకి మాకు కొంచెం పెయిన్ అనగానే, కొంచెం హార్ట్లో కొంచెం తేడా ఉంది అనగానే హాస్పిటల్కి వస్తే రికవరీ శాతం
0: ఈ మధ్యలో వస్తున్నారు. ఈ మధ్యలో మనం చూస్తున్నాము లేడీస్ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ దగ్గర తొందరగా రావడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ యూ. మనము ఆకాశవాణి, ప్రసార భారతి ద్వారా, దూరదర్శన్ ద్వారా జనాలకి ఈ వరల్డ్ హార్ట్ డేలో మనం అంత మంచిగా వాళ్ళకి మనకి మెసేజ్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ మీద ఇప్పుడు జాగ్రత్తలు కొంచెం పెరిగి వాళ్ళు ఇప్పుడు కొంచెం తొందరగానే వాళ్ళు వస్తున్నారు.
1: ఎందుకంటే మహిళలు తెలుసుకుంటే వాళ్ళ పిల్లల్ని కానీ పెద్దవారిని కానీ కుటుంబాన్ని అంతా హెచ్చరించి జాగ్రత్త పడండి అని చెబుతారు. వాళ్ళ ఆహారం తయారు చేసేది వారే కాబట్టి హార్ట్కు సంబంధించిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించగలుగుతారు. వారి కోసం, మహిళల కోసం ఎటువంటి ఆహారం తీసుకుంటే వారికి మంచిది?
0: అందరికీ ఒకే రకాల ఆహారం, అందరూ మనం తయారు చేసిన పదార్థాలు ఎక్కువసేపు వంట చేయకుండా దాని మీద ఉప్పు అండ్ కొంచెం ఆయిల్ కానీ నెవ్వులు కానీ

0: కొంచెం తక్కువ పెట్టుకొని ఎక్కువ ఫైబర్ ఉన్న పదార్థాలు, ఎక్కువ సలాడ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇట్లా మనం ఫుడ్లో పెంచుకొని ఆ రకాల ఆహారం తయారు చేస్తే అందులో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉండాలి. సో ఈ రకాల పదార్థాలు మనం తయారు చేసుకొని అందరు ఫ్యామిలీకి ఇస్తే ఐ థింక్ అందరికీ ఈ రకాల వ్యాధులు తగ్గుతాయి.
1: వారు కూడా నడక కంపల్సరీ చేసుకొని
0: అందరు
1: జిమ్లకు వెళ్ళటం కానీ రోజు కనీసం ఒక అరగంట అన్న వారి జీవితంలో వాకింగ్ అనేది ఒక భాగంగా పెట్టుకుంటే వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు డాక్టర్ పంకజ్ జర్వాలా గారు నమస్కారం అండి.
0: నమస్కారం.

మీరింతవరకు ఆరోగ్య జీవనంలో నిన్న వరల్డ్ హెల్త్ హార్ట్ డే సందర్భంగా డాక్టర్ పంకజ్ జరీవాల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సాంబశివరావు కండ్రాతి.

జనరంజన్లో ముందుగా ఇంటింటి రామాయణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. ఈ పాటను కోరిన శ్రోతలు కానుగల గోపాల్ కడ్తాల్ రంగారెడ్డి జిల్లా నుండి, ఇంకా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్మలగూడ గ్రామం నుండి శివకోటి శేఖర్. వీరందరి కోసం ఈ పాట.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజన్ వింటున్నారు. జనరంజన్లో తర్వాతగా మీకోసం రాముడు కాదు కృష్ణుడు ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట, సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి. ఈ పాట కోరిన శ్రోతలు సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, ఇంకా దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ చిత్రయాల గ్రామం నుండి, ఇంకా బండి కృష్ణ గౌడ్ మల్లేష్ గౌడ్ గోధుమకుంట గ్రామం కీసర మండలం నుండి. వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలకి ఒక గమనిక. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హైదరాబాద్ శ్రోతల కోసం మరింత వైవిధ్యభరితమైన వినోదాత్మకమైన కార్యక్రమాలతో మీ ముందుకు వస్తోంది. ఈ అక్టోబర్ 1 నుంచి ఉదయం 10 గంటలకు మార్నింగ్ మస్తీ విత్ సూపర్ హిట్ సాంగ్స్, మీ ఉదయాన్ని మరింత ఉత్సాహభరితమైన సూపర్ హిట్ గీతాలతో ఆహ్లాదంగా మార్చే సంగీత కార్యక్రమం. మధ్యాహ్నం 12 గంటలకు అమృత గీతం, సాహిత్యానికి గీతాలకు ప్రాధాన్యమిస్తూ అలరించే ప్రత్యేక సంగీత కార్యక్రమం. మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తి, జీవితాన్ని సమాజాన్ని మన ఆలోచన విధానాన్ని స్ఫూర్తివంతంగా చేసే కార్యక్రమం. మధ్యాహ్నం 2:15 మెలోడీ టైం విత్ కంప్లీట్ మెలోడీ సాంగ్స్, మధురమైన మెలోడీ పాటలతో సంగీత ప్రియుల్ని అలరించే ప్రత్యేక కార్యక్రమం. సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు సరదా సాయంత్రం, శ్రోతలను ప్రశ్నలు అడుగుతూ అలరించే విజ్ఞాన వినోద కార్యక్రమం. సరదా సందడి సమాధానం, తెలుసుకుందాం నవ్వుకుందాం నేర్చుకుందాం. గురువారం 1 అక్టోబర్ 2026 కొత్త కార్యక్రమాలతో కొత్త ఉత్సాహంతో మన వివిధ భారతిని మరింత ఆస్వాదిద్దాం. వినండి, పాల్గొనండి, ఆనందించండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8. జనరంజన్లో తర్వాతగా మీకోసం వస్తోంది కల్పన చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆనంద్ పాడు.

పాడిన వేటూరి గీతానికి చక్రవర్తి సంగీతం. ఈ పాట కోరిన శ్రోతలు సుష్మా శ్రీనివాస్ ఫ్రమ్ కొత్తపేట్, ఇంకా శ్రీనివాస్ మాధురి ఫ్రమ్ కొండాపూర్. వీరందరి కోసం ఈ పాట.

0: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:48. జనరంజన్ వింటున్నారు. జనరంజన్లో తర్వాతగా చిన్ని కృష్ణుడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆశాభోన్స్లే పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఆర్డి బర్మన్. ఈ పాటను కోరిన శ్రోతలు మహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట్ కామారెడ్డి జిల్లా, గజ్వేలండి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్, వీరందరి కోసం ఈ పాట.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజన్ వింటున్నారు. జనరంజన్లో తర్వాతగా గూండా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట కోరిన శ్రోతలు చిన్నతుమ్మలగూడెం నుండి శివకోటి శేఖర్.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. జనరంజని శ్రోతలు లేఖలు మెయిల్స్ ద్వారా కోరిన పాటలు వింటారు.

అలవైకుంఠపురం నుండి పాటను కోరుతున్నారు గంగాధర్ శ్రీనివాస్, విలాస్నగర్ గ్రామం బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి. పాడినవారు అర్మాన్ మాలిక్, సంగీతం ఎస్ఎస్ తమన్, సాహిత్యం రామోజోగయ్య శాస్త్రి.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజన్ వింటున్నారు. జనరంజన్లో తర్వాతగా మీకోసం సింహబలుడు చిత్రం నుండి పాటను వినిపించమంటున్నారు. ఎస్ భిక్షపతి సాయిబాబా కాలనీ మేడ్చల్ జిల్లా నుండి పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎల్ఆర్ ఈశ్వరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: శ్రోతలకి ఒక గమనిక. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హైదరాబాద్ శ్రోతల కోసం మరింత వైవిధ్యభరితమైన వినోదాత్మకమైన కార్యక్రమాలతో మీ ముందుకు వస్తోంది. ఈ అక్టోబర్ 1, 2026 నుంచి ఉదయం 10 గంటలకు మార్నింగ్ మస్తీ విత్ సూపర్ హిట్ సాంగ్స్, మీ ఉదయాన్ని ఉత్సాహభరితమైన సూపర్ హిట్ గీతాలతో ఆహ్లాదంగా మార్చే సంగీత కార్యక్రమం. మధ్యాహ్నం 12 గంటలకు అమృత గీతం, సాహిత్యానికి గీతాలకు ప్రాధాన్యమిస్తూ అలరించే ప్రత్యేక సంగీత కార్యక్రమం. మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తి, జీవితాన్ని, సమాజాన్ని, మన ఆలోచనా విధానాన్ని స్ఫూర్తివంతం చేసే కార్యక్రమం. మధ్యాహ్నం 2:15 మెలోడీ టైం విత్ కంప్లీట్ మెలోడీ సాంగ్స్, మధురమైన మెలోడీ పాటలతో సంగీత ప్రియుల్ని అలరించే ప్రత్యేక కార్యక్రమం. సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు సరదా సాయంత్రం, శ్రోతలను ప్రశ్నలు అడుగుతూ అలరించే విజ్ఞాన వినోద కార్యక్రమం సరదా సందడి సమాధానం, తెలుసుకుందాం, నవ్వుకుందాం, నేర్చుకుందాం. గురువారం 1 అక్టోబర్ కొత్త కార్యక్రమాలతో, కొత్త ఉత్సాహంతో మన వివిధ భారతిని మరింత ఆస్వాదిద్దాం. వినండి, పాల్గొనండి, ఆనందించండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8

శ్రీకృష్ణ తురాభారం నుంచి పాటను కోరుతున్నారు దుగ్గి నాగేశ్వరయ్య, వెల్దుర్తి గ్రామం, కర్నూలు జిల్లా నుండి. పాడినవారు ఘంటసాల సుశీల, వసంత.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:33. జనరంజన్ వింటున్నారు. జనరంజన్లో తర్వాతగా సర్కస్ రాముడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణిజయరామ్ పాడిన పాటను వినిపించమంటున్నారు నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:37. జనరంజన్లో శ్రోతలు లేఖలు మెయిల్స్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. తర్వాతగా సర్కస్ రాముడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాటను వినిపించమంటున్నారు నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: జనరంజన్లో హిట్లర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమంటూ మెసేజ్ చేశారు కొంచ శ్రీహరి, శ్రీనగర్ కాలనీ నుండి.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: జనరంజన్ లో తర్వాతగా అనగా

0: చేసుకున్నావు? ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జనరంజన్లో చివరిగా పులి చిత్రం నుండి పాటను కోరుతున్నారు జాప భూమేశ్వర్ వెల్దుర్తి జగిత్యాల జిల్లా నుండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:59. మీరింతవరకు జనరంజన్లో శ్రోతలు లేఖలు మెయిల్స్ ద్వారా కోరిన పాటలు విన్నారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
1: తమరైన సూర్య, ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి అక్కడ. తగిన చోటు కాదిది తమ బోటి వారికి ఇక్కడ.
0: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి ఇటు

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా. కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: రావోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
1: ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ.
1: తిడితే తిట్టేవుగాని తాళంలో తిట్టు, తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
3: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
2: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
3: ఎవరు పరాయి వారు కాదమ్మా, ఈయన సూర్యంగారని చెప్పానే, ఆయనే ఈయన.
2: ఆహా,

0: తప్పక తగ్గటం అన్నది. అంచలంచలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: பாவிலால் அவராலைய BA LLB போஸ்ட் போஸ்ட் போஸ்ட் போஸ்ட்.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15

0: నిమిషాలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బిజినెస్ ముచ్చట్లు. పొద్దున్న లేవగానే చిన్నపిల్లలకైతే మనం పాలిస్తాం, పెద్దవాళ్ళు టీలు కాఫీలు తాగేస్తాం. మరి ఆ పాల ప్రయాణం మనకి రైతు దగ్గర నుంచి పాల సేకరణ జరిగి అది ఎన్నో నాణ్యతా ప్రమాణాలని దాటుకుని ప్రాసెస్ జరిగి ప్యాకెట్ల రూపంలో మన ఇంట్లోకి చేరతాయి ఆ పాలు. ఈ ప్రయాణం అంత ఈజీనా? కాదు కదా. మరి అలాంటి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న వంటి ఎన్నో డైరీ ప్రోడక్ట్స్తో మన డైలీ లైఫ్లో ఒక బ్రాండ్ని మాత్రం మనం రోజూ వింటాం. మనందరికీ తెలుసు ఆ బ్రాండ్, మనందరికీ సుపరిచితమే, అదే విజయ తెలంగాణ. మరి ఈ సుపరిచితమైనటువంటి పేరు వెనుక చాలా చరిత్రే ఉంది. వినియోగదారులకు నమ్మకమైన బ్రాండ్ విజయ డైరీ తెలంగాణగా ఈరోజు మన ముందు నిలిచింది. అయితే విజయ డైరీ తెలంగాణ అనేది తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని సంస్థ. ఇది ప్రభుత్వ రంగంలోని సంస్థ. ఈరోజు ఈ బ్రాండ్ గురించి, ఇంకా ఈ డైరీ ద్వారా వ్యాపార అవకాశాలు ఎలా ఉన్నాయి, ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. మన స్టూడియోకి విచ్చేసినటువంటి డిప్యూటీ జనరల్ మేనేజర్ మార్కెటింగ్ కె అరుణ్ కుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే సార్.
1: నమస్కారం అండి. ముందుగా వివిధ భారతి శ్రోతలకి విజయ డైరీ పాడి రైతుల తరపున, వినియోగదారుల తరపున, మరి విజయ డైరీ తరపున అందరికీ నమస్కారాలు.
0: థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి, ముందుగా ఎలాంటి యూత్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు?
1: విజయ అంటే ముందుగా అంటే యూత్కి ఉపాధి అవకాశాలు, ఇప్పుడు ఎవరైతే యువత ఉద్యోగాల వైపే చూడకుండా వారిని వ్యాపారం దిశగా ప్రోత్సహించేందుకు మన విజయ డైరీ తరపు నుంచి, తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ నుంచి చాలా వరకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక యువతనే కానీ, మహిళలే కానీ, ఇంకా ఎవరే కానీ ఎవరైతే ఉపాధి అవకాశాల గురించి చూస్తున్నారో వాళ్ళు విజయ డైరీనే ఎందుకు చూడాలి? సో ఫస్ట్ విజయ డైరీని ఎందుకు చూడాలి అని అంటే, విజయ డైరీ వచ్చేసి మన తెలంగాణ, ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజల జీవితాల్లో మన రైతుల కష్టంతో మన కుటుంబాల రోజువారీ అవసరాల్లో ఎన్నో దశాబ్దాలుగా ముడిపడి ఉన్నటువంటి బ్రాండ్ ఇది. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అంటాం దీన్ని. ఓకే, ఇది ప్రజల యొక్క ఆప్యాయతని, రైతుల యొక్క నమ్మకాన్ని సంపాదించుకున్నటువంటి విజయ బ్రాండ్ ద్వారా ఇది రాష్ట్రంలో పాలు, పాలు పదార్థాలు అందిస్తున్నటువంటి సహకార డైరీ సంస్థ. ఓకే, దీని ప్రస్థానం వచ్చేసి మనకి 1960స్లో స్టార్ట్ అయిందండి. ఈ 1960స్లో ఈ స్టార్ట్ అయినటువంటి దీని డైరీ రెవల్యూషన్ అంటాము మన మన తెలుగు స్టేట్స్లో. సో రైతు పండించినటువంటి, ఐ మీన్ రైతు ప్రొడ్యూస్ చేసినటువంటి మిల్క్కి మంచి మార్కెట్ కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఓకే, సో రైతుకు నాణ్యమైనటువంటి ఆదాయాన్ని అందించడం, అదే సమయంలో వినియోగదారుడికి నాణ్యమైనటువంటి ఉత్పత్తులు అందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. రైట్, విజయ డైరీ అంటే కేవలం మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసి సేల్ చేసేటువంటి సంస్థ ఒక్కటే కాదండి. ఇది రైతుల నుంచి పాలు సేకరించి దాన్ని శాస్త్రీయంగా, అంటే ఐ మీన్ ప్రాసెస్ చేసి, క్లీన్లీనెస్ హైజీన్ కండిషన్లో ప్రాసెస్ చేసి క్వాలిటీ డైరీ ప్రోడక్ట్స్ ప్రజలకు తిరిగి అందించేటటువంటి సమగ్రమైనటువంటి సహకార వ్యవస్థ అండి. సో తెలంగాణ పాడి రైతుల నుంచి పాలు సేకరించడం నుంచి ప్రారంభించి వాటి ప్రాసెసింగ్, నాణ్యత, ప్యాకేజింగ్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, అంటే ఇవన్నీ కూడా డైరీ వాల్యూ చైన్లో ఇది ఒక కీలకమైనటువంటి పాత్ర విజయ డైరీ పోషిస్తుంది. సో ఈ ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే, ఇది పాడి రైతులతో అనుసంధానమై వినియోగదారులకు నాణ్యమైన పాల పదార్థాలు అందించేటటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి సంస్థ కాబట్టి అందరూ కూడా విజయ డైరీతో అనుసంధానం అవ్వాలని చూస్తున్నారు.
0: ఓకే, అంటే ఇప్పుడు పల్లెటూర్ల నుంచి రైతు తీసుకొచ్చి
1: మనకి కలెక్షన్ సెంటర్స్ ఉంటాయి. కలెక్షన్ సెంటర్స్లో చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తామని అంటే, మనము సర్టన్ టెంపరేచర్స్లో దాన్ని మనము ట్యాంకర్స్ ద్వారా మనం చిల్లింగ్ సెంటర్స్కి పంపిస్తాము. చిల్లింగ్ సెంటర్స్ నుంచి మనం అక్కడ నుంచి డైరీస్కి పంపించి ప్రాసెస్ చేసి అక్కడ నుంచి మనము వివిధ రకాలైనటువంటి పాలు, పాల పదార్థాలు తయారు చేస్తాం.
0: పాలు, పెరుగు, నెయ్యి,
1: పాలు ఒక్కటే కాదండి, వీ హ్యావ్ 21 వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో డిఫరెంట్ డిఫరెంట్ ఎస్కైస్ ఉన్నాయి మన దగ్గర, స్వీట్స్, డైరీ స్వీట్స్.

0: స్వీట్స్ ఉంటాయి, పెరుగు ఉంటుంది, వెన్న ఉంటుంది, నెయ్యి ఉంటుంది, పనీర్ ఉంటుంది,
1: ఓకే
0: ఫ్లేవర్డ్ మిల్క్స్ ఉంటాయి. సో మేము ఈ మధ్యలో అండి వాటర్ బాటిల్స్ కూడా మేము లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి వాటర్ బాటిల్స్ కూడా లాంచ్ చేసాం. మినరల్ వాటర్ కూడా ఉంది మా దగ్గర.
1: సరే, ఇతర బ్రాండ్లకు కానీ మన విజయ తెలంగాణ బ్రాండ్కి కానీ ఏంటి, ఎందులో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది, ఏ అంశంలో?
0: ముఖ్యంగా చూసుకుంటానంటే నేను విజయ బ్రా వేరే బ్రాండ్స్తో మనము కేవలం పోల్చడం కంటే విజయ యొక్క ప్రత్యేకత ఏంటిది అనేది నేను చెప్తాను. నేను ఏంటంటే మొదటిది ఇది ఒకటి, విజయ వచ్చేసి కోఆపరేటివ్ ఫెడరేషన్ అండి, అంటే సహకార వ్యవస్థ. సో లాభాలను ఆర్జించకుండా, మేము లాభాల గురించి ఆలోచించకుండా ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను, రైతులకు న్యాయమైనటువంటి ధరలను ఇవ్వడమే దీని మొదటి ప్రత్యేకత. నెక్స్ట్ వచ్చేసి ఇది విజయ బ్రాండ్ అనేది, విజయ తెలంగాణ బ్రాండ్ అంటాం మేము ఇప్పుడు. ఈ విజయ తెలంగాణ బ్రాండ్ అనేది 1960s నుంచి కూడా ప్రజలకి సుపరిచితమైనటువంటి బ్రాండ్. అక్కడి నుంచి కూడా కన్జ్యూమర్ లాయల్టీ అనేది, అక్కడి నుంచి కూడా ప్రజల ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా, అన్ని దశాబ్దాల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకి విజయ బ్రాండ్ అంటే ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ ఉండింది. సో దిస్ డిఫరెన్షియేట్స్ ఫ్రమ్ అదర్స్.
1: ఓకే, అయితే మనకి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఉత్పత్తులు ఏంటి విజయాలో?
0: విజయాలో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ కోర్ బిజినెస్ వచ్చేసి అత్యంత ప్రజాదరణ కలిగింది ఏంటంటే పాలే. పిల్లలకి మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మార్నింగ్ లేవగానే పాలు అని అంటే విజయ డైరీ గుర్తుకొస్తుంది. ఎందుకనంటే ప్రజలకు వాటి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ క్వాలిటీ మీద ఉన్నటువంటి నమ్మకం. సో దాంట్లో మేము కూడా, మేము చేసేటటువంటి మొత్తం మా ఓవరాల్ మా ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో మా మేజర్ బిజినెస్ వచ్చి మిల్క్ నుంచి వస్తుందండి. మిల్క్ తర్వాత మనకు నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఘీ ఉంటుందండి, విజయా నెయ్యి బాగా సుపరిచితం అందరికి. ఎవరికైనా నెయ్యి కావాలి అని అంటే ఆ విజయా డైరీ, ఆ సువాసన, ఆ గ్రాన్యూల్స్, ఆ గ్రాన్యులేషన్, ఆ క్వాలిటీ కావాలంటే విజయా నెయ్యి ఉంటుందండి. దెన్ వీ హ్యావ్ దూధ్ పేడ అండి, దూధ్ పేడ కూడా చాలా ఫేమస్ మాది డైరీ స్వీట్స్లో. అండ్ వీ హ్యావ్ బాదాం మిల్క్, పన్నీర్ అండ్ ఆల్. సో దిస్ ఆల్ విల్ కాంట్రిబ్యూట్ టు అవర్ పోర్ట్ఫోలియో.
1: ఓకే, మరి పాల సేకరణ కేంద్రాల్లో నాణ్యత పరీక్షలు ఎలా ఉంటాయి?
0: మా దగ్గర వచ్చేసి పాల సేకరణ, మరి పాల ప్రాసెసింగ్ దగ్గర జరిగేటువంటి, మళ్ళీ ప్యాకింగ్ అయిన తర్వాత కూడా మేము ర్యాండమ్ శాంపిల్స్ తీసుకొని ప్రతి ఒక్కటి కూడా మిల్కో స్కానర్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంటుందండి. మా మిల్క్ని ఏదైతే ఉందో ఆ మిల్కో స్కానర్లో మేము పెట్టి చూస్తే దాంట్లో మనకి ఏంటి అని అంటే 25 పారామీటర్స్ వరకు మనం క్వాలిటీ టెస్ట్లు చేస్తాం. దీంట్లో అడల్టరేషన్ టెస్ట్లు అంటాము, ఇంకేమైనా ప్రిజర్వేటివ్ టెస్ట్లు ఉంటాయి. సో దీంట్లో ఇంకా సోడియం కానీ, షుగర్స్ కానీ, ఇంకేమైనా అడిటివ్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకొని, ఒకవేళ అట్లాంటి ఏమన్నా మా దగ్గరికి వచ్చి మా దృష్టికి వచ్చినట్టే మేము డెఫినెట్లీ డిస్కార్డ్ చేస్తాము. అట్లాంటి రాకుండా ప్రాక్టీస్, ఆ ప్రాక్టీసెస్ అయ్యేవి కూడా లేకుండా మేము అరికట్టడం జరుగుతుంది.
1: ఓకే, అయితే పాల సేకరణ కేంద్రాల్లో నాణ్యత పరీక్షిస్తారు, రైతులకు నాణ్యమైన పాలు ఉత్పత్తి చేయడానికి మీరు ఎలాంటి సాంకేతిక సహాయం అందిస్తారు?
0: ఇప్పుడు పాడి రైతులకు వచ్చేసి మనం ఏం చేస్తాము అనంటే, వాళ్ళకి మెయిన్గా ఇన్పుట్స్ కావాల్సింది ఏంటి, వాళ్ళకి పాలు ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి టెక్నికల్ ఇన్పుట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనకి వాళ్ళకి పశుగ్రాసం కావాలి, వారికి కావాల్సినటువంటి దాన కావాలి, ఇవన్నీ కూడా మేము సబ్సిడీలో ఇస్తూ ఉంటాము. ఓకే, వాళ్ళకి కావాల్సినటువంటి మిల్క్ క్యాన్స్ కానీ, ఇంకేమైనా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా హెల్ప్ చేయాలి అన్నా కానీ మేము వీ విల్ మన ఫెడరేషన్ నుంచి వాళ్ళకి అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది.
1: ఓకే, అయితే పాలు అన్నప్పుడు నాణ్యతకే ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు విజయ డైరీ తెలంగాణ వాళ్ళు అంటున్నారు. మరి ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం ఉదయం 8:15 నుండి 9 వరకు. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8. ఇవాల్టి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో విజయ తెలంగాణ డైరీ ద్వారా వ్యాపార అవకాశాలు ఎలా ఉన్నాయి, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనే అంశం మీద మన స్టూడియోకి విచ్చేశారు డిప్యూటీ జనరల్ మేనేజర్ మార్కెటింగ్ విజయ తెలంగాణ డైరీ హైదరాబాద్ శ్రీ ఏ అరుణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, విజయ డైరీలో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి?
1: విజయ డైరీలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకి రెండు

0: వర్టికల్స్ ఉంటాయండి ఉపాధి అవకాశాల పరంగా చూస్తే. 2 వర్టికల్స్ అనొచ్చు మనం. ఫస్ట్ వర్టికల్ వచ్చేసి లిక్విడ్ మిల్క్ వెండర్షిప్ అంటాం. సో మామూలుగా మనం ఇవి మార్నింగ్ మిల్క్ బూత్స్ మన క్రియేట్స్ పెట్టుకొని వచ్చే వాళ్ళకి మిల్క్ సేల్ చేయడము, డోర్ డెలివరీస్ చేయడము, ఇవన్నీ కూడా మనము లిక్విడ్ మిల్క్ వెండర్షిప్ కింద కన్సిడర్ చేస్తామండి. ఇది ఒక ఉపాధి అవకాశం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏమో డైరీ పార్లర్స్, విజయ డైరీ పార్లర్స్ అంటాం. ఈ విజయ డైరీ పార్లర్స్ ఏంటి అని అంటే దీస్ ఆర్ ద స్టాండలోన్ రీటైల్ స్టోర్స్ అన్నట్టు. ఈ రీటైల్ స్టోర్స్ ఏంటి అని అంటే మామూలుగానే అయితే లిక్విడ్ మిల్క్ వెండర్స్ ఏంటి అని అంటే మామూలుగా ఒక 6 o'clock నుంచి స్టార్ట్ చేసేసుకొని మార్నింగ్ 8 వరకు 8:30 వరకు వాళ్ళు సేల్ చేసేసుకొని డెలివరీ చేసేసుకొని వెళ్ళిపోతారు. దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్లో ఏంటి అని అంటే డైరీ పార్లర్స్ ఈ 8 o'clock మార్నింగ్ స్టార్ట్ అవుతే ఇది త్రూఅవుట్ ద డే ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంటుంది ఈ డైరీ పార్లర్స్లలో. అంటే అప్ టు 9 వరకు కూడా కొన్ని కొన్ని స్టోర్స్ ఓపెన్ ఉంటాయి. ఈవెన్ బియాండ్ 9 కూడా ఉంటాయి కొన్ని కొన్ని స్టోర్స్లలో. ఇప్పుడు మనకి ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయనుకోండి, లేకపోతే ఇంకేదైనా క్రౌడెడ్ ప్లేస్ ఉందనుకోండి, అట్లాంటి ప్లేసెస్లో 11 వరకు కూడా చేస్తారు. ఎందుకంటే ఐస్ క్రీమ్స్ తీసుకుంటూ ఉంటారు నైట్ టైంలో, ఇవన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి ఆ టైం వరకు కూడా ఆపరేట్ చేయొచ్చు. బేసిక్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ లిక్విడ్ మిల్క్ వెండర్షిప్ అండ్ పార్లర్ ఆపరేషన్స్. సో ఈ లిక్విడ్ మిల్క్ ఆపరేషన్స్లలో మనకున్నటువంటి మెయిన్ ఉపాధి ఏంటి అని అంటే ఎవరైనా కావచ్చు, ఎనీ ఇండివిజువల్ హూ ఆర్ విల్లింగ్ టు డూ బిజినెస్. సో ఆ బేసిక్ ఆ బిజినెస్ చేయాలటువంటి ఆసక్తి ఉన్నవాళ్ళు ఫస్ట్ ఒకటి ఏంటి అని అంటే సర్టెన్ లొకేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. ఆ లొకేషన్లో ఎక్కడైతే మనది ప్రోడక్ట్ అవైలబుల్ లేదో, విజయ ప్రోడక్ట్ అవైలబుల్ లేకుండా ఉంటే అక్కడ మనం చూసుకొని కాలనీ కానీ ఏదైనా గేటెడ్ కమ్యూనిటీ దగ్గర కానీ చూసుకొని పెట్టుకొని చేసుకుంటే మాకు అప్లికేషన్ ఇస్తే మేము మా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ని పంపిస్తాం, పంపించి వెరిఫికేషన్ చేపిస్తాం. వెరిఫికేషన్ చేపించేసిన తర్వాత వి విల్ అలాట్ ఏ డైరీ పార్లర్, వి విల్ అలాట్ ఏ వెండర్షిప్. మిల్క్ ఓన్లీ మిల్క్ సంబంధించిన దాంట్లో ప్రోడక్ట్స్ కూడా వస్తాయి, బట్ ఒక సర్టెన్ టైమే ఉంటుంది వాళ్ళకి. సో త్రూఅవుట్ ద డే ఉండదు. ఇదేంటి అని అంటే మన డైరీ పార్లర్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ ఎ స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక షాప్ లాగా ఉంటుంది, ఒక రిటైల్ స్టోర్ లాగా ఉంటుంది. అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అది ఆపరేట్ అవుతూ ఉంటుంది. మీరు త్రూఅవుట్ ద డే ఏం ప్రోడక్ట్స్ కావాలన్నా కానీ తీసుకోవచ్చు. ఇవి రెండు ఉపాధి అవకాశాలు ముఖ్యంగా మనము విజయ డైరీ ద్వారా చూసుకోవచ్చు.
1: అంటే ఇలా షాప్స్ పెట్టుకోవాలి అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలా?
0: ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మేడం బిజినెస్ చేయడానికి ముఖ్యంగా ఏంటంటే విద్యార్హత కంటే వ్యాపారం పట్ల ఆసక్తి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. కస్టమర్ తోటి మనం ఎలా మాట్లాడగలుగుతామో, ఎంత మంచిగా మాట్లాడతామో, ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడతామో, కస్టమర్తో ర్యాపో ఎలా మెయింటైన్ చేయగలుగుతామో అన్నటువంటి అది ఉండాలండి, అదొక క్వాలిటీ ఉండాలి. అండ్ ఉన్నటువంటి స్టోర్ని ఎంత హైజీన్గా మెయింటైన్ చేస్తున్నామో. సో ఎందుకనంటే ఒక డైరీ ప్రోడక్ట్ అనంటే ఇట్ ఈస్ ప్రోన్ టు కంటామినేషన్. అక్కడ రాగానే అక్కడ వచ్చే స్మెల్ కానీ ప్లెజెంట్గా రావాలి, అక్కడికి ఉండేటువంటి సరౌండింగ్స్ కూడా నీట్గా ఉండాలి. సో ఇట్లా పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ అండ్ బిజినెస్ పరంగా కానీ ఒక హైజీన్ మెయింటైన్ చేసేటువంటి క్వాలిటీస్ ఉండాలి. అండ్ ఉత్పత్తుల మీద అవగాహన, కనీసం మినిమం అవగాహన ఉండాలి. ఏంటి అని అంటే చూసి రేట్ చూసి దాని ఎక్స్పైరీ డేట్ ఏముంది, లేకపోతే దాని యూజ్ బై డేట్ ఏముంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏముంది, ఎంఆర్పి ఎంత ఉంది. సో ఇవన్నీ కూడా కనీసం చదవగలగాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి, బేసిక్ నాలెడ్జ్. ఇంకొకటి ఏంటంటే ఈరోజు చాలా మటుకు పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డిజిటల్ పేమెంట్స్ అవుతున్నాయి. సో కొంచెం డిజిటల్ లిటరసీ ఉంటే కూడా దట్ వుడ్ బి బెనిఫిటెడ్.
1: సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
0: దేర్ ఇస్ నో నో
1: ఈ బిజినెస్ మీద ఇలాంటి అవగాహన ఉంటే చాలు,
0: ఉంటే చాలు. బేసికల్గా ఇంట్రెస్ట్ ఉండాలి, బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి.
1: అయితే తెలంగాణలో ఎక్కడెక్కడ మనం ఈ బిజినెస్ పెట్టుకోవచ్చు, అంటే ఎలాంటి పార్లర్స్?
0: అంటే మెయిన్గా అండి, ఇప్పుడు ఏ బిజినెస్ అయినా కానీ ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్. మనం మార్కెటింగ్ ఆస్పెక్ట్లో మనం చూసుకుంటే 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి, 4 పీస్ అంటాం దాన్ని, ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. సో దీంట్లో ప్లేస్ అనేది ఇంపార్టెంట్ రోల్, రైట్? ఈ ప్లేస్ అనేది ఎట్లాంటి ప్లేసెస్లలో సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫుట్ఫాల్ హై ఉండాలి, అంటే జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతం. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతం అంటే ఇప్పుడు మనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పెట్టలేము, జనాభా ఎక్కువ ఉంటుంది. కానీ ఎక్కడైతే ఫుట్ఫాల్ ఉంటుందో, ఒక కస్టమర్ వచ్చి అక్కడ వాకిన్ అయ్యి నేను నాకు ఈ ప్రోడక్ట్ కావాలి అని చెప్పేసి తీసుకువెళ్ళేటువంటి సౌకర్యవంతంగా ఉండేటువంటి ప్రదేశం ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అపార్ట్మెంట్ క్లస్టర్స్. ఏవైతే అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల ఉంటాయో అక్కడ వాళ్ళకి చాలా, అంటే ప్రతి ఒక్కరు అపార్ట్మెంట్ నుంచి కిందికి వచ్చి తీసుకొని బయటికి వెళ్ళి షాప్ చేయలేరు కాబట్టి దాని దగ్గరలో పెట్టుకుంటే అక్కడ కొంచెం మనకు మంచి ఫెచింగ్ ఉంటుందండి. అండ్ డైరీ పార్లర్స్ వచ్చేసి నేను ఇవన్నీ కూడా వెండర్షిప్, నేను ఏది చెప్పినా కానీ వెండర్షిప్ది సపరేట్గా చెప్తున్నాను, మీకు డైరీ పార్లర్స్ సపరేట్ చెప్తున్నాను. ఇప్పుడు చెప్పింది ఏంటి అంటే అపార్ట్మెంట్లస్లో అక్కడ మీకు

0: లిక్విడ్ మిల్క్ వెండర్షిప్ తీసుకుంటే చాలా బాగుంటుంది. కొత్త కొత్త కాలనీస్ వస్తూ ఉంటాయి. ఈ కొత్త కొత్త కాలనీస్ వచ్చే దగ్గర మీకు లిక్విడ్ మిల్క్ వెండర్షిప్, అక్కడ మిల్క్ అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అట్లాంటి ప్లేసెస్లలో మీరు లిక్విడ్ మిల్క్ వెండర్షిప్ మీరు టార్గెట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు డైరీ పార్లర్స్, డైరీ పార్లర్స్ ఎట్లాంటి అంటే టూరిజం ప్లేసెస్, లైక్ ఇప్పుడు నెక్లెస్ రోడ్ ఉంది మనకు, ట్యాంక్ బండ్ ఉంది, లేకపోతే దుర్గం చెరువు ఉంది, ఇట్లాంటి ప్లేసెస్ ఒకటి. లేదు అంటే హాస్పిటల్స్ దగ్గర, ఎక్కడైతే పేషెంట్స్కి వాళ్ళకి ఏవి దొరకవు. ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉందండి, అక్కడ పేషెంట్ వచ్చి ఏమైనా తాగాలన్నా తినాలన్నా కానీ అక్కడ అతను పాపం పేషెంట్కి ఏం దొరకదు. సో అట్లాంటి ప్లేసెస్లలో పెట్టుకోవచ్చు, రైల్వే స్టేషన్స్లలో పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా అండి. సో చూజింగ్ యువర్ ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఎ డైరీ పార్లర్ అండ్ వెండర్షిప్ అండి.
1: డిస్టెన్స్ ఏదైనా ఉండాలి. ఇప్పుడు మెట్రో స్టేషన్ పక్కనే హాస్పిటల్స్, పక్కనే మాల్స్ ఇలా ఉంటాయి. సో డిస్టెన్స్ ఏదైనా ఉంటుంది?
0: డిస్టెన్స్ అట్లా ఏం లేదండి. ఇఫ్ ఒక వెండర్, ఇప్పుడు నేను ఒక వెండర్ అనుకోండి, నేను ఎక్స్క్లూజివ్గా నేను విజయ డైరీ ప్రోడక్ట్సే అమ్ముతున్నాను అని అంటే మేము వీ విల్ కన్సిడర్ ఎ డిస్టెన్స్. ఇప్పుడు ఎందుకంటే ఆ బిజినెస్కి డిస్టర్బ్ అవ్వద్దు అని చెప్పేసి మేము కొంచెం డిస్టెన్స్ కవర్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, సి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటువంటి డిమాండ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం లెక్నెస్ రోడ్, ఐమాక్స్కి వచ్చిన వాళ్ళు లుమిని పార్క్ రావాలని రూల్ లేదు. సో మనం ఏం చేసామంటే ఇట్లాంటి ప్లేసెస్లలో, క్రౌడెడ్ ప్లేసెస్లో మేము మొత్తం దగ్గర దగ్గర ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, ఐమాక్స్, నెక్లెస్ రోడ్, ఈ చుట్టుపక్కలోనే మేము ఒక 10-15 పార్లర్స్ వేయించుకున్నాం. ఎందుకంటే ఇట్స్ బేస్డ్ ఆన్ డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు నెక్లెస్ రోడ్కి వచ్చేటువంటి కస్టమర్ ట్యాంక్ బండ్ మీదకి పోయి తీసుకోలేడు. సో అక్కడ మనం కన్వీనియంట్గా అక్కడ అందించే ఏర్పాటు చేస్తున్నాం, ప్రోడక్ట్ అవైలబిలిటీ పెడుతున్నాము అన్ని చోట్లలో, చుట్టుపక్కల ఎక్కడ ఉన్నట్టు కానీ అన్ని చోట్లలో పెట్టే ఏర్పాటు చేస్తున్నాము.
1: అంటే ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను వెళ్ళి బిజినెస్ చేయాలి, ఇలా డైరీ ఒక షాప్ ఓపెన్ చేయాలి అంటే నేను వ్యక్తిగతంగా వెళ్ళి చేయొచ్చు, లేదంటే ఏదైనా సంస్థ ద్వారా కానీ?
0: అలా ఏం లేదండి, వ్యక్తిగతంగా చేయొచ్చు. వ్యక్తిగతంగా మీకు కొంచెం చిన్న మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే వ్యక్తిగతంగానే కాకుండా ఇప్పుడు మేము ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాము, ఎస్ఏజీస్కి, అలాంటి సంస్థలకి. ఇదేంటి అని అంటే ఒక ఇండివిజువల్ ఫ్యామిలీ బిజినెస్ లాగా ట్రీట్ చేస్తేనే ఈ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఫ్యామిలీ బిజినెస్ ఎందుకు అని అంటున్నాం దీన్ని అని అంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి తీసుకున్నారు అని అంటే, ఒకరు ఒకరికి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా కానీ, ఒకరు వెళ్ళి షాప్లో ఉండలేకపోయినా కానీ వేరే వాళ్ళు కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇండివిజువల్గా మనం ఒకరు తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఎవరైనా ఎంటర్ప్రీనర్ తీసుకొని చేస్తుంటే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్గా ఒక ఫ్యామిలీ ఉంటేనే బెటర్. మేము అట్లాంటి వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం, ఎందుకంటే ఫ్యామిలీ బిజినెస్ లాగా దీన్ని చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుందండి.
1: ఓకే, ఇప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత, స్టార్టింగ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలంటారు?
0: ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఈ లిక్విడ్ మిల్క్ వెండర్షిప్కి వస్తాయండి, లిక్విడ్ మిల్క్ వెండర్షిప్కి మనము జస్ట్ ఒక 5,000 సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటున్నాము. దీనికి లిక్విడ్ మిల్క్ వెండర్కి మీకు షటర్ కానీ ఏదైనా స్టాండ్ అలోన్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మార్నింగ్ 6 నుంచి 8-8:30 వరకు మీరు సేల్ చేసేసుకొని మీరు వెళ్ళిపోతారు కాబట్టి మీకు పెద్ద స్ట్రక్చర్ అవసరం లేదు అక్కడ. సో దానికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా ఏముండదు. ఓన్లీ మా దగ్గర మాకేదైతే సెక్యూరిటీ డిపాజిట్ మీరు పే చేసేటువంటి 5,000 ఉంటుందో, ఆ ఒక 5,000 ఉంటుంది. మీరు ఏదైతే మెటీరియల్ తీసుకుంటారో, ఇప్పుడు సపోజ్ రేపు నాకు ఒక 200 లీటర్స్ మిల్క్ కావాలి అంటే ఆ 200 మిల్క్ కావాల్సినటువంటి అమౌంట్ కడితే సరిపోతుంది. సో దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, అరౌండ్ 15,000 to 20,000 వరకు నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద డైరీ పార్లర్ ఎస్టాబ్లిష్మెంట్, దే నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ స్ట్రక్చర్. ఈ ప్రాపర్ స్ట్రక్చర్ కావాలి అంటే ప్రీఫ్యాబ్స్ ఉంటాయి. సో దానికి ఆ స్ట్రక్చర్ కాస్ట్ మినిమం మనకు 1.5 నుంచి 2 లాక్స్ వరకు ఉంటుందండి. ఒక 10x10 సైజ్ మనం స్ట్రక్చర్ తీసుకుంటే, దాంట్లో కెఫే, డైరీ పార్లర్ పెట్టాలి అని అంటే మినిమం ఒక 1.5 నుంచి 2 లాక్స్ వరకు ఉంటుంది. అండ్ దాంట్లో మీకు ఎలక్ట్రికల్ ఫిక్చర్స్ ఉంటాయి, కౌంటర్స్ ఉంటాయి, మీకు ఇంటీరియర్స్ ఉంటాయి, రెఫ్రిజిరేటర్స్ ఉంటాయి మెయిన్గా. సో ఇవన్నీ కూడా చేసుకోవాలి అని అంటే ఒక ఇండివిజువల్ హ్యాస్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్, లైక్ 2 లాక్స్ నుంచి 3 లాక్స్ వరకు ఇన్వెస్ట్ చేసుకుంటే సో కంఫర్టబుల్గా చేసుకోవచ్చు.
1: మీరు ఇప్పుడు డైరీ పార్లర్ అన్నారు, కెఫే అన్నారు, ఏంటి డిఫరెన్స్?
0: డైరీ పార్లర్ అండ్ కెఫే అంటే టిపికల్లీ డైరీ పార్లర్ ఏంటి అని అంటే 10x10 నుంచి తక్కువ సైజ్ ఉంటే మనం డైరీ పార్లర్ కింద పెట్టుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ 10x10, కొంచెం స్పేస్ ఉంది, కొంచెం సిట్టింగ్ స్పేస్ ఉంది అని అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం అని అంటే విజయ మిల్క్ తోటే టీ కాఫీస్ కూడా మనము ఏర్పాటు చేస్తున్నాం. దాన్నే మనం కెఫే ఫార్మాట్స్లలో చేసుకుంటున్నాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ డైరీ ప్రోడక్ట్స్, ఓన్లీ డైరీ ప్రోడక్ట్స్కే కాకుండా ఒక పార్లర్ ఆపరేటర్ ఇప్పుడు సీజనల్ ఉంటుందండి డైరీ ప్రోడక్ట్స్. ఇప్పుడు చలికాలంలో చల్లటి లస్సి తాగాలి అంటే కొంతమంది తాగరు. సో మనం ఏంటి అంటే ఆ బిజినెస్ వయబిలిటీ రావడానికి ఏం చేస్తున్నామో, పాలు పాల పదార్థాలతో పాటు మనం టీ కాఫీ, ఏదైతే విజయ మిల్క్ తోటి తయారు చేసేటువంటి టీ కాఫీని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం కుకీస్ కానీ కొన్ని కాన్ఫెక్షనరీస్ కూడా మనం

0: విజయ డైరీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఈ ప్లేస్ వేరే ఏ డైరీస్ కూడా ఇవ్వరు గవర్నమెంట్ ప్లేసెస్. సో బీయింగ్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, విజయ డైరీ బీయింగ్ ఒక ప్రభుత్వ సంస్థ కాబట్టి, ఏదైనా ప్రభుత్వ స్థలాలలో ఏదైనా మంచి ప్లేసెస్లలో ప్లేస్ కావాలి అని అంటే విజయ డైరీకి ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ టు గవర్నమెంట్. సో అదే వేరే డైరీకి అవకాశం లేదు. ఫస్ట్ మనం ఇచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి అడ్వాంటేజ్ పార్లర్ ఆపరేటర్స్కి అదే. ఇప్పుడు నేను దుర్గం చెరువు దగ్గర పెట్టుకోవాలి అని అంటే వేరే నేను పోయి, నేను యాజ్ ఎ ఇండివిజువల్గా నేను పోయి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటే ఇవ్వరు. విజయ డైరీ కాబట్టి యాజ్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి, గవర్నమెంట్ ప్లేస్ కాబట్టి అది హెచ్ఎండిఏ కంట్రోల్ ఉంటుందా, జిహెచ్ఎంసీ కంట్రోల్ ఉంటుందా, లేకపోతే టెంపుల్స్ ఎండోమెంట్స్ కంట్రోల్ ఉంటుందా, హాస్పిటల్స్ కంట్రోల్లో ఉన్నా కానీ దే విల్ అలాట్ టు విజయ డైరీ. ఆ ప్లేస్ ఇవ్వడమే దట్ ఈస్ అ మెయిన్ దాని ఏమంటారు ప్రత్యేకత. అంటే వాళ్ళకి ఏంటి అని అంటే అదే పెద్ద అడ్వాంటేజ్ మనం ఇస్తున్నాం. సో ఆ ప్లేస్ ఇవ్వడంతో పాటు రిఫ్రిజిరేషన్ సపోర్ట్ ఇస్తాం. ఒక డైరీ పార్లర్ పెట్టాలి అని అంటే మూడు రెఫ్రిజిరేటర్స్ అవసరం ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఒకటి అవసరం ఉంటుంది. ఐస్ క్రీమ్స్కి సపరేట్ ఉంటుంది ఎందుకంటే అది మైనస్లో మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది ఐస్ క్రీమ్స్ అని. అండ్ మిల్క్ స్టోర్ చేయడానికి ఒక ఫ్రీజర్ ఉంటుంది, దానికి సపరేట్ ఉంటుంది. మిల్క్ ప్రోడక్ట్ స్టోర్ చేయడానికి ఒకటి వర్టికల్ విసిక్యులర్ అంటాం, అది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మేము ప్రొక్యూర్ చేస్తాం, విజయ డైరీ నుంచి ప్రొక్యూర్ చేస్తాం. కానీ ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటి అని అంటే ఒక ఆపరేటర్ వచ్చి, ఒక అప్లికెంట్ వచ్చి నేను ఫ్రిడ్జ్ తీసుకోవాలి అని అనుకుంటే అప్ ఫ్రంట్గా ఫ్రిడ్జ్ కాస్ట్ ఏదైతే ఉందో అది పే చేస్తారు మాకు. ఆ ఫ్రిడ్జ్ కాస్ట్ పే చేసిన తర్వాత మేమేం చేస్తామంటే వాళ్ళకి టార్గెట్ ఇస్తాం. సో మంత్లీ నువ్వు ఒక మినిమం 1.5 నుంచి 2 లక్షల వరకు సేల్ చేయాల్సి ఉంటుంది, ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్. ఓన్లీ ఐస్ క్రీమ్ ఫ్రీజర్ తీసుకుంటే ఐస్ క్రీమ్లోనే 1.5 లక్షలు చేయాల్సిన అవసరం లేదు. ఐస్ క్రీమ్ కానీ, మిల్క్ కానీ, కర్డ్ కానీ, ఏ ప్రోడక్ట్ అయినా కానీ 1.5 లక్షల వరకు మంత్లీ మన దగ్గర బిజినెస్ చేసి అది కాన్సిక్యూటివ్గా కంటిన్యూస్గా ఒక 3 మంత్స్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 మంత్స్ చేసిన తర్వాత మేమేం చేస్తామంటే ఆయన బిజినెస్ టర్న్ ఓవర్ చూసి, ఆయన ట్రాక్ రికార్డ్ చూసి మేము క్రెడిట్ నోట్ ఇస్తాం, 50% ఆఫ్ ద కాస్ట్. క్రెడిట్ నోట్ ఇవ్వడం కానీ లేదు అని అంటే ప్రోడక్ట్స్ ఆ వర్త్ ఏదైతే 50% ఫ్రిడ్జ్ కాస్ట్ ఉందో దాని వర్త్ ప్రోడక్ట్స్ ఫ్రీ ఇస్తాం. సో దిస్ ఈజ్ ద సబ్సిడీ వీఆర్ గివింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మేము బ్రాండింగ్లో సపోర్ట్ చేస్తాం. సో సైనేజెస్ ఉంటాయి, బోర్డ్స్ ఉంటాయి కదా, గ్లో సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, గ్లో సైన్ బోర్డ్స్ మేమే ఫ్రీగా ఇస్తాం. దట్ వుడ్ బి కాస్టింగ్ అరౌండ్ 10,000 to 15,000 rupees ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఏదైతే స్ట్రక్చర్స్ ప్రీ ఫ్యాబ్స్ ఉంటాయో అక్కడ వాళ్ళకి బ్రాండింగ్ సపోర్ట్ ఇస్తాము. లేదు ఏదైనా నార్మల్గా సిమెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనుకోండి, సిమెంట్ స్ట్రక్చర్లో మనం వాల్ పెయింటింగ్, బ్రాండింగ్ ఇవన్నీ కూడా చేపించేస్తాం.
1: ఓకే, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. విజయ తెలంగాణ డైరీ ద్వారా ఎలాంటి వ్యాపార అవకాశాలున్నాయి, ఎలాంటి ఉపాధి అవకాశాలున్నాయో తెలియజేస్తారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రాం వింటున్నారు, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈరోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో విజయ తెలంగాణ డైరీ ద్వారా వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి మన స్టూడియోస్కి విచ్చేశారు డిప్యూటీ జనరల్ మేనేజర్ మార్కెటింగ్ శ్రీ కె అరుణ్ కుమార్ గారు. వారు ఎన్నో విషయాలు తెలియజేశారు. యువతకి ఎలాంటి ఉపాధి అవకాశాలున్నాయి, ఇంకా ఎలాంటి వ్యాపార అవకాశాలున్నాయి, ముఖ్యంగా సార్ మహిళలు తొందరగా పెళ్లిళ్ళైపోవడం, దెన్ డెలివరీస్, ఆ తర్వాత మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి వ్యాపారం చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాదు. ఇది మీరు చెప్పినటువంటి ఈ డైరీ పార్లర్స్ కానీ కెఫెస్ కానీ చాలా మంచి ఆప్షన్ అనిపిస్తుంది. అయితే వాళ్ళకి సపోర్ట్గా బ్యాంక్ ఏదైనా సపోర్ట్ చేస్తుందా?
1: యా, తప్పకుండా నేను ఈ విషయం మీద డిస్కస్ చేస్తానండి. సో ఇప్పుడు మహిళలు ఎవరైతే ఉన్నారో డైరీ ప్రొడక్ట్స్కి మహిళలకే చాలా అనుబంధం ఉంటుంది, మీకే తెలుసు. ఇప్పుడు ఇవన్నీ కూడా డీల్ చేసేవి, ఇంట్లో అందరు డీల్ చేసేవి అందరు కూడా మహిళలే డీల్ చేస్తారు. పాలు కానీ, పెరుగు కానీ, పన్నీర్ కానీ ఇవన్నీ కూడా మహిళలే డీల్ చేస్తారు. కాబట్టి దే ఆర్ ద బెస్ట్ ప్రమోటర్స్ ఫర్ దిస్ డైరీ ప్రొడక్ట్స్, రైట్? సో అందుకే నేనేమంటున్నానంటే ఈ రంగంలో మహిళలు ఎంత ఎక్కువగా వస్తే అంత ఎక్కువగా వాళ్ళు అభివృద్ధి చెందగలుగుతారు. ఎందుకంటే ఒక కస్టమర్కి ఈ ప్రోడక్ట్ దేనికి యూజ్ అవుతుంది, ఏ పరంగా యూజ్ అవుతుంది, ఎలా చేసుకోవచ్చు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఓన్లీ వాళ్ళే మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సో కానీ మహిళలు ఏంటి అని అంటే ఫైనాన్షియల్గా మీరు అన్నట్టు కొంచెం కొంతమంది అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోవచ్చు, కొంతమంది ఫైనాన్షియల్గా వీక్ ఉండవచ్చు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ అంటే వాళ్ళకేంటి అని అంటే సెల్ఫ్ రిలయంట్ ఉండడానికి మనం ఏమేమి మన దగ్గర నుంచి సపోర్ట్ చేస్తామంటే, మీరు అన్నట్టు బ్యాంక్ సపోర్ట్, యా డెఫినెట్లీ మా దగ్గర బ్యాంకర్స్ ఉంటారండి, విజయ డైరీ బ్యాంకర్స్, మాతోటి అసోసియేట్ అయి ఉన్న బ్యాంకర్స్ ఉంటారు. బట్ మేమేం చేస్తాము అని అంటే బ్యాంకర్స్

0: ఈ ఆపరేటర్స్ కి మేము వాళ్ళకి గైడ్ చేస్తాం, వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. సపోర్ట్ ఉండి మేము అసిస్ట్ చేసి ఈ పలానా బ్యాంకర్ ఉన్నారు అని చెప్పేసి బ్యాంకర్కి ఆపరేటర్కి చెప్తాము, ఆపరేటర్కి కూడా బ్యాంకర్ కూడా ఇక్కడ వీళ్ళకి ఏదో అవసరం ఉందని మేము చెప్తాం. బేస్డ్ ఆన్ దేర్ క్రెడిట్ హిస్టరీ, వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఉంటాయి, అవన్నీ కూడా చెక్ చేసుకొని, డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముద్రా లోన్స్ ఉన్నాయండి. సో ఏవైతే ఇలాంటి వ్యాపార అవకాశాల గురించి ముద్రా లోన్ అనేవి వాళ్ళు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావడం జరిగింది. దాని ద్వారా కూడా వాళ్ళకి కొన్ని సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా మహిళా స్వయం సహాయక బృందాలు ఉన్నాయి కదా, ఎస్హెచ్జి అంటాం కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు కదా, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర సర్టెన్ లోన్స్ ఉంటాయి. సో ఆ లోన్స్ వాళ్ళు కూడా అప్రోచ్ అయితే మేము కూడా వాళ్ళతోటి అసిస్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి మేము గైడ్ చేసి మేము ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా మేము వాళ్ళకి తగినటువంటి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది.
1: సరే, డైరీ పార్లర్స్ పెట్టుకోవాలి అని అంటే కేవలం తెలంగాణ వాళ్ళే అయ్యి ఉండాలా, లేదంటే బయట నుంచి నార్త్ ఇండియన్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా ఏమైనా పెట్టుకోవచ్చా?
0: అట్లా అని ఏం లేదండి, తెలంగాణ అనే ఏం లేదు, అంటే వేరే స్టేట్ వాళ్ళని ఏం లేదు. బట్ బేసికల్గా ఎవరికైనా కానీ ఏ బిజినెస్ చేయాలన్నా కానీ, సి ఇది కన్జ్యూమర్ తోటి ముడిపడి ఉన్నటువంటి బిజినెస్ రైట్. ఫస్ట్ నా బిజినెస్కి కన్జ్యూమర్స్ ఎక్కడున్నారు అనే మినిమం అవగాహన ఉండి ఉండాలి. అంటే సపోజ్ ఇప్పుడు నేను కూకట్పల్లిలో ఉంటున్నాను, నా కూకట్పల్లిలో చుట్టూలో అపార్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి, స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, నా మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్కి ఎక్కడ ఎక్కువ నాకు డిమాండ్ వస్తుంది అని ఆ ఏరియా పెరిఫెరల్ ఏరియాస్ కానీ ఆ జియోగ్రఫికల్ నాలెడ్జ్ కానీ ఉన్నవాళ్ళు ఉంటే ఆ బిజినెస్ ఎక్కువ ఫెచింగ్ ఉంటుంది వాళ్ళకి. సో నాకు ఏరియా జియోగ్రఫీ లొకేషన్ తెలియదు, నేను తీసుకొచ్చి పెడితే నేను ఎవరికి ప్రమోట్ చేయగలుగుతాను, ఎక్కడికి పోయినా చేయగలుగుతాను. సో అందుకే ఆ లోకల్ ఏరియా నాలెడ్జ్ ఎక్కడైతే వాళ్ళు పెట్టాలనుకుంటున్నారో ఆ లోకల్ ఏరియా నాలెడ్జ్ ఉండాలి, ఆ జియోగ్రఫికల్ లొకేషన్స్ తెలిసి ఉండాలి, వాళ్ళందరితో చుట్టుపక్కల వాళ్ళతో ర్యాపో ఉండి ఉండాలి. అంతేగాని ప్రాంతము అట్లా ఏం లేదండి, ఎవరైనా కానీ చేయగలుగుతారు. నేను అదే చెప్పినాను కదా, బేసిక్ ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి బిజినెస్ చేయాలన్నటువంటి ఆసక్తి ఉంటే ఇవన్నీ కూడా ఏమి ఉండవు, ఎనీథింగ్ కెన్ బి డన్.
1: సో మరి వారి ప్రమోషన్స్ కి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా?
0: ప్రమోషన్స్కి, ఎస్ ప్రమోషన్స్కి మెయిన్గా ఏంటి అని అంటే మేడం, మేము మన దగ్గర ఫస్ట్ వచ్చేసి నేను మొత్తం టోటల్ సపోర్ట్ ఫ్రేమ్వర్క్, మన విజయ డైరీ నుంచి ఏముంటుందన్న సపోర్ట్ ఫ్రేమ్వర్క్ మీకు ఒకసారి నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి లొకేషన్, ఒక పర్సన్ వచ్చేసి నేను ఈ పలానా లొకేషన్ దగ్గర పెట్టాలి అని అనుకుంటే మేము అబ్రప్ట్గా దాన్ని శాంక్షన్ చేయలేం. ఎందుకు అని అంటే మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఫిజిబిలిటీ చూస్తాం, ఫీజిబిలిటీ చూసి అది ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందా లేకపోతే ఫుట్పాత్కి అంతరాయం కలుగుతుందా అట్లాంటివి ఏమైనా ఉన్నాయో చూసుకొని అవన్నీ చూసుకున్న తర్వాతనే ఫస్ట్ మనం లొకేషన్ని మనం వాళ్ళకి అప్రూవ్ చేస్తాం. ఈ లొకేషన్ మేము అప్రూవ్ చేయడం కాదు, మేము ఎవరైతే డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళ కంట్రోల్లో కొన్ని లొకేషన్స్ ఉంటాయి. సో మనం ఆ లొకేషన్ తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి ఈ పలానా లొకేషన్ అనే సజెషన్ తీసుకొని ఆ లొకేషన్కు మాకు పర్మిషన్ కావాలని చెప్పేసి మనం జిహెచ్ఎంసీకి మేము లెటర్ పర్మిషన్ లెటర్ పెట్టుకుంటాం. అక్కడ నుంచి వచ్చిన తర్వాత వీ విల్ అలాట్ టు ద బెనిఫిషియరీ, అది ఫస్ట్ లొకేషన్ ఫ్రేమ్. మా మొత్తం ఫ్రేమ్వర్క్లో ఫస్ట్ లొకేషన్ ఈజ్ ద మెయిన్, దెన్ కమ్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆపరేటర్ హ్యాస్ టు ఇన్వెస్ట్ ఆన్ దట్. ఓకే, డైరీ నుంచి మనం ఏం చేస్తాము అని అంటే ఎవరైతే వెండర్స్ ఉన్నారో, ఈ స్ట్రక్చర్స్ చేసేటువంటి వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మేము రెఫరెన్స్ ఇవ్వగలుగుతాము, వాళ్ళకి చెప్తాం. బట్ ఎక్కడైతే స్ట్రక్చర్ పెడుతున్నారో అవన్నీ కూడా యూనిఫామ్గా ఉండాలి. మేము ఎక్కడైతే పెడుతున్నామో అది యాజ్ పర్ మన స్పెసిఫికేషన్స్, మన డైరీ స్పెసిఫికేషన్స్, డైరీ బ్రాండింగ్ తగ్గట్టు ఉండాలి. ఎందుకనంటే ఎక్కడైనా వెళితే అది ఒక ప్లేస్ కాదు, అది ఒక షాప్ కాదు, కానీ విజయ డైరీకి అడ్రస్ అది. ఏదైనా డైరీ పార్లర్ అంటే ఇట్ ఈస్ అడ్ అడ్రస్ ఫర్ విజయ డైరీ, కాబట్టి ఎక్కడ చూసినా కానీ ఇది విజయ డైరీ అన్న ఆలోచనతోటి ఉండాలి, కాబట్టి ఆ ఐడెంటిఫికేషన్ ఉండాలి, కాబట్టి అది కంపల్సరీ ఆ డిజైనింగ్ పార్ట్ బ్రాండింగ్ పార్ట్ మేమే చూస్తాం. దెన్ దాని తర్వాత ప్రమోషన్స్, ప్రమోషన్స్ ఏమైనా కావాలన్నా కానీ వాళ్ళకి మార్కెటింగ్ మెటీరియల్ కావాలంటే లీఫ్లెట్స్ కావాలంటే మేము చేస్తాం, పోస్టర్స్ కావాలంటే చేసిస్తాం, బ్యానర్స్ కావాలంటే చేసిస్తాం, అండ్ సోషల్ మీడియా ఏమైనా కావాలంటే మేము వీ విల్ సపోర్ట్ దెమ్. అంటే మావైతే ఏవైతే సోషల్ మీడియా పోస్టింగ్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకుంటారు, వాళ్ళకున్న వాళ్ళకి పంపించుకుంటారు, సో దట్ దే కెన్ ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ దాట్.
1: అయితే ఇప్పుడు యువతకి చదువుకుంటూనే ఉన్నారు, బీటెక్ చేస్తున్నారు, నెక్స్ట్ పీజీ అన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఉద్యోగం రాక సఫర్ అవుతున్న వాళ్ళకి, అలాంటి యువతకి లేదంటే యువతకు మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి సార్? ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేయడం కోసం విజయ తన వంతుగా ఎలాంటి హెల్ప్ చేస్తుంది, ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది?

0: మెయిన్గా యూత్కి ఏంటి అని అంటే, యూత్ చదువు అయిపోగానే మనం జాబ్ చేయాలి. జాబ్ అనేది ఒకటి మనకు మెయిన్, మన స్టార్టింగ్ నుంచి కూడా మనకు వస్తున్నటువంటి, మనకు సొసైటీ నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క పరంపర అనుకోండి. బట్ జాబ్ ఒకటే కాదు, జాబ్ తోటి సమానంగా మన సమాజంలో కానీ బయట ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయని యువత ఒకసారి గుర్తుంచుకోవాలి. ఏంటి అని అంటే, ఈ బిజినెస్ అవకాశాలని మనం ఎంత ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసి, మార్కెట్ రీసెర్చ్ చేసి, ఎక్కడ మార్కెట్ ఉంటుంది, ఏ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది, ఏ ప్రోడక్ట్కి మనం ఎక్కువ పుష్ చేయగలుగుతాము, ఏ కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి, కొంచెం వర్క్ చేసుకొని, మార్కెట్ రీసెర్చ్ చేసుకొని చేస్తే బ్రహ్మాండమైనటువంటి వ్యాపార అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మా దాంట్లోనే చూసుకోండి ఇప్పుడు మా డైరీ పార్లర్స్లో ఉన్నటువంటి 250 డైరీ పార్లర్లలో మాకున్నటువంటి ఆల్మోస్ట్ 60-70% యూత్ వాళ్ళే నడిపిస్తారండి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎనర్జీ ఉంటుంది, వాళ్ళకి ఇప్పుడు డిజిటల్ లిటరసీ ఎక్కువ ఉంది వాళ్ళకి. సో దే కెన్ డూ లైక్ ఎనీథింగ్. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ఏంటి అని అంటే, ఉద్యోగం ఓకే, ఉద్యోగం చేయడం కానీ, ఉద్యోగ అవకాశాల గురించి చేయడం కానీ, ప్రయత్నం చేయడం కానీ చాలా గొప్పది. బట్ అది రాకపోతే నిరాశ చెందకుండా ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయని గుర్తెరిగి మమ్మల్ని అప్రోచ్ అవుతే మేము డెఫినెట్లీ వాళ్ళకి గైడ్ చేస్తాము, ట్రైన్ చేస్తాము, వాళ్ళకి ఏ సపోర్ట్ కావాలో అన్ని చేసి అన్ని విధాల సహకారాలు మా ద్వారా అందిస్తాం.
1: ఎస్, మరి యూత్ వింటున్నటువంటి శ్రోతల్లో వాళ్ళు కూడా ఆలోచించాలి, కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, వాళ్ళకున్న నాలెడ్జ్ ఈ కాలానికి బిజినెస్ చేయడం కూడా కరెక్టే అన్నట్టుగా విజయ వీళ్ళు చెప్పినట్టుగా మనకు విజయాలో కూడా మంచి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, వాటిని వినియోగించుకోవాలి. సార్, చివరగా మీరు ఇచ్చేటటువంటి సలహా యువతకి.
0: విజయ బ్రాండ్ అంటే, ఐ మీన్ నేనేమంటున్నానంటే, యువతకి, యూత్కి అంటే సలహాలు అని కాదు కానీ వాళ్ళకి నేను సజెస్ట్ చేయాల్సింది ఒకటే ఒకటే అండి. ఏదైనా కానీ అవకాశాన్ని మనము, ఆపర్చునిటీ అనేది ఇప్పుడు ఒక ట్రైన్ దగ్గర మనం ప్లాట్ఫామ్ మీద నిలబడితేనే కదా ట్రైన్ ఎక్కేది. సో మనం రెడీ ఉండాలి, రెడీ టు అడాప్ట్ ఎనీథింగ్,
1: గ్రాబ్ ద ఆపర్చునిటీ.
0: ఏదైనా కానీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం గ్రాబ్ చేయడానికి మనము రెడీగా ఉండాలి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఫుల్ యూటిలైజ్ చేసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ జాబ్, వెదర్ ఇట్ ఈస్ బిజినెస్, వెదర్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్ లైఫ్. దట్ ఈస్ ద మెయిన్ నేను యువతకు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
1: ఓకే, ఇదండి ఇవాళ బిజినెస్ ముచ్చట్లు. విజయ తెలంగాణ డైరీ ద్వారా ఉండేటటువంటి వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి మనకు చాలా చక్కగా వివరాలు తెలియజేశారు డిప్యూటీ జనరల్ మేనేజర్ మార్కెటింగ్ శ్రీ కె అరుణ్ కుమార్ గారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సిరిసిల్లకు చేరుకుని వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇండోనేషియా

0: రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లో భారత కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన స్పీకర్ యూరప్ పారిశ్రామికవేత్తలు రాష్టంలో అవకాశాలు పరిశీలించాలని కోరారు. స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందరెడ్డి నేతృత్వంలో బృందం జర్మనీలో పర్యటిస్తోంది. ఆదిలాబాద్ రిమ్స్లో జరిగిన నవజాత శిశువుల అగ్ని ప్రమాద ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రతినిధులు రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్తో హైదరాబాద్లో సమాపేశమయ్యారు. ఈ నెల 24న రిమ్స్ను సందర్శించినప్పుడు చేపట్టిన పరిశీలనలు, బాధిత కుటుంబాలు జరిపిన సంభాషణలు, చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి రాష్ట కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతదయాకర్ రెడ్డి సభ్యులు వివరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2026 సంవత్సరాన్ని భారత నావికాదళానికి ఒక చారిత్రాత్మక సంవత్సరంగా అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ద నౌకలు నౌకాదళంలో ప్రవేశపెట్టడానికి లేదా అధికారికంగా సేవలకు తీసుకురావడానికి ప్రణాళికలున్నాయని తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన భారత నౌకాదళం ద్వివార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ ఎడిషన్లో ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్లో బుద్గాం జిల్లా ఎత్తైన ప్రాంతాల్లో నిన్న సాయంత్రం భద్రతా దళాలతో జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడిని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తే లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సులేమాన్ షా అలియాస్ ముస్సాగా భావిస్తున్నారు. తదుపరి సమాచారం అందే సమయానికి ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, మధ్యప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఉరుములతో కూడిన మెరుపులు, ఎదురుగాలు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈరోజు అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకుంటున్నారు. అనువాదకులు, వ్యాఖ్యాతలు, భాషా నిపుణుల సేవలు గుర్తించి గౌరవించడం, దేశాలు, సంస్కృతుల మధ్య వారధిగా అనువాదం పోషించే పాత్రను చాటడం ఈ దినోత్సవ ఉద్దేశం. 2017లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం దీన్ని అధికారికంగా ప్రకటించింది. భాషా వైవిధ్యం, భాషా హక్కులు, అర్థం చేసుకోబడ్డంలో శక్తి అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఉదయం 11 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం.

రెడీ చిత్రం నుండి నీరజ్ శ్రీధర్ దివ్య పాడిన పాట విన్నారు కదా. ఈ పాట కోరిన శ్రోతలు అలేజ్ చిట్టి, మహేష్ వైష్ణవి, సరూర్ నగర్ మండలం, హైదరాబాద్ నుండి కోరారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతగా జల్సా చిత్రం నుండి పాటను కోరుతున్నారు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు చౌటుప్పల్ నుండి. వీరందరి కోసం ఈ పాట.

0: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:15. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాతగా ఎంసీఏ చిత్రం నుండి మాకోసం ఒక పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ పుట్టపాక నుండి కోరుతున్నారు. వీరందరి కోసం ఎంసీఏ చిత్రం నుండి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:20.

హిట్స్ వింటున్నారు. తర్వాతగా జులై నుండి పాటను కోరుతున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్, ఇంకా దస్తగిరి, సంధ్య, ప్రొద్దుటూర్ కడప జిల్లా నుండి. వీరి కోసం జులై చిత్రం నుండి టిప్పు, సుజాత పాడిన పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: రాగరంజితమై రసరమ్యలోకంలో విహరింపజేసే మహతి.
1: ఆకాశవాణి వివిధ భారతి. సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
2: ఎవర్గ్రీన్ హిట్స్ లో తర్వాతగా గోపాల గోపాల చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్నారు చిన్న గోపాలకృష్ణ చందన్ ఫ్రమ్ కొండాపూర్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:35. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు.

తర్వాతగా రంగస్థలం చిత్రం నుండి పాటను కోరుతున్నారు. నెమ్మాని గ్రామం నుండి వెంకటేశం సుమలత, ఇంకా అయ్యదేవర వెంకటహర్నాథ్ వరంగల్ నుండి. వీరందరి కోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు

0: దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతగా ఆర్ఆర్ఆర్ చిత్రం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:45 ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాతగా కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం నుండి పాటను కోరుతున్నారు రమ్య, హేమ, ప్రణయ చౌటుప్పల్ నుండి. ఇంకా కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా చౌటుప్పల్ నుండి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతగా బాహుబలి చిత్రం నుండి పాటను కోరుతున్నారు. జర్రిపోతుల బుచ్చయ్య హన్మకొండ డిస్ట్రిక్ట్ తారాలపల్లి గ్రామం నుండి, వీరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరగా మీకోసం వస్తోంది మజిలీ చిత్రం నుండి చిన్మయి శ్రీపాద పాడిన పాట. పాటను కోరిన వారు సనత్ నగర్ నుండి శ్రీనివాసులు, శ్రీదేవి, శేషగిరి, సుభద్ర, నరసయ్య, జ్యోతి. వీరికోసం ఈ పాట.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 11 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సిరిసిల్లకు చేరుకుని 350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బీజేపీకి రాజ్యాంగంపై నమ్మకం లేకపోవడం వల్లే దళితులపై వివక్ష కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ ఎంపీల ఫోరం నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానం ఖండించారు. బీజేపీ పాలనలో ఎస్సీ ఎస్టీలను 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లా మునిగాల మండలం సయ్యద్ ముజావర్పేటలో ప్రతిరోజు దాదాపు 60,000 మంది విద్యార్థులకు పోషకాహారం అందించే భారీ కేంద్రీకృత వంటశాల సిద్దమవుతోంది. మరో 100 రోజుల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి జరుగుతోంది. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు సింగరేణి సంస్థ 9 కోట్ల రూపాయల పైచిలుకు నిధులు అందించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. సేవా సంకల్ప

0: ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నల్గొండ పట్టణంలో పలు కాలనీలు జరిగిన స్వచ్చభారత్ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేసరి మండలం కుందనపల్లిలో చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 గజాల ప్రజావసరాల స్థలాలు హైడ్రా కాపాడింది. కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా మంగళవారం ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో 100 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న సాకి చెరువులో మట్టిపోసి కబ్జా చేయకుండా ఇరిగేషన్ అధికారులు విజ్ఞప్తి మేరకు కిలోమీటర్ మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఈరోజు అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం జరుపుకుంటున్నారు. పాడ్కాస్టుల శక్తిని, ఆడియో మాధ్యమ ప్రాముఖ్యతను చాటడం ఈ దినోత్సవ ఉద్దేశం. 2014లో అమెరికాలో నేషనల్ పాడ్కాస్ట్ డేగా ప్రారంభమైన ఈ వేడుక అంతర్జాతీయ భాగస్వామ్యం పెరగడంతో 2015 నుంచి అంతర్జాతీయ దినోత్సవంగా మారింది. పాడ్కాస్టర్లు, శ్రోతలు, పాడ్కాస్ట్ రంగ నిపుణులు ఈ సందర్భంగా అనుభవాలు పంచుకుంటారు. ఆసియా క్రీడల్లో భారత్ కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో మరో స్వర్ణం సాధించింది. తెలంగాణకు చెందిన సికితారావు, మహారాష్టకు చెందిన రాజేష్ల ద్వయం ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ల సమయం 11:03. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియోనేస్తం పద్మినితో. ప్రియమైన శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు బుధవారం. మరి బుధవారం నాడు మనం దర్శకులు గాని సంగీత దర్శకుల ప్రస్థానం వారి గురించిన ఎన్నో విశేషాలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఈరోజు పద్మిని ఎవరి గురించిన విశేషాలు మోసుకొని వచ్చేసింది అని ఎదురుచూస్తున్నారా? చెప్తాను. పరిచయమే అవసరం లేని పేరు అది. పంట పొలంలో పుట్టిన పాట నేడు ప్రపంచమంతటా స్వర పరిమళాన్ని వెదజల్లుతోంది. 50 ఏళ్ల స్వర ప్రయాణం, వేల కొద్దీ పాటలు, కోట్లలో అభిమానులు, ఎన్నో స్వర ప్రయోగాలు. శాస్త్రీయమైన, జానపదమైన, క్లాస్ అయినా, మాస్ అయినా మెలోడీకి మారుపేరు. గెస్ట్ చేస్తూ ఉండండి, ఎవరై ఉంటారో చెప్తాను.

ఇంకెవరై ఉంటారు? మనసుని తాకే సంగీతానికి మరో చిరునామా, వారే మ్యూజికల్ మైస్ట్రో పద్మవిభూషణ్ ఇళయరాజా. పంచముఖి రాగ స్వరకర్త అయిన ఇళయరాజా ఎన్నో సినిమా పాటల్ని శాస్త్రీయ సంగీత భరితంగా రాగాల్లో స్వరపరిచారు. ఈరోజు కార్యక్రమం కాస్త వైవిధ్యంగా ఉండబోతుంది, ఎందుకంటే అలాంటి శాస్త్రీయ సంగీత భరితమైన రాగాల్లో వారు స్వరపరిచిన కొన్ని పాటల విశేషాలు మన ఇళయ రాగాల్లో గుర్తుకొస్తున్నాయిలో. ఇళయ రాగాలు వినబోతున్నారు ఈరోజు మీ రేడియోని ఇస్తాం పద్మినితో.

ఇలాంటి ఎన్నో మంచి మంచి పాటల్ని ఏర్చి కూర్చి తీసుకొచ్చేశాను ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఇళయ రాగాల్లో. మరి ముందుగా మాట్లాడుకోవాలంటే 1994 వచ్చిన మహానది సినిమాలో శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే అనే పాటలో శాస్త్రీయత భక్తిభావం ఉట్టిపడుతూ ఉంటుంది. మీరందరూ ఆ పాటని వినే ఉంటారు. పల్లవి ముఖ్యంగా మోహనంలో, చరణం హంసధ్వనిలో సంగీతజ్ఞాని స్వరపరిచిన ఒక మాస్టర్ పీస్. హంసధ్వని రాగం అంటే చాలా మంగళకరమైన, ఉల్లాసభరితమైన, భక్తిభావం నిండిన రాగం. ఈ పాట వినండి. ఈ పాట తర్వాత ఆ పాటను గురించిన విశేషాలు చెప్తాను.

0: ఎంత అద్భుతంగా ఉంది కదా రాగం. ఇందాక చెప్పాను కదా, హంసధ్వని రాగం చాలా మంగళకరమైన, ఉల్లాసభరితమైన, భక్తిభావంతో నిండిన రాగం. ఇళయరాజా గారి పాటను కావేరి కృష్ణానదుల ప్రవాహంలాగా ఎంతో హాయిగా భక్తిభావంతో కూర్చారు. ముఖ్యంగా ఈ పాటలో ఉపయోగించిన లయ, ఆ తరంగాల శబ్దాలు వింటుంటే మనకి నిజంగానే నది ఒడ్డున కూర్చొని రంగనాథుని దర్శనానుభూతి కలుగుతుంది. అవును కదా, మరి పాట వినే ప్రతిసారి మనసులో భక్తి ఆనందం పారవశ్యం కలుగుతాయి. స్వయంగా ఇళయరాజా గారు శ్రీరంగం వెళ్ళి ఆ గుడి పరిసరాలు చూసి స్వరపరిచారట ఈ పాటను. అంతే అందంగా మనకి రచించి ఇచ్చారు వెన్నెలకంటి గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బేబీ శోభన ఆలపించిన పాట మహానది చిత్రం నుంచి విన్నారు. ఇలాంటి ఎన్నో మంచి మంచి రాగాలతో ఉన్న పాటలు మన ఇళయ రాగాల్లో ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:10 దాటి 30 సెకండ్లు. ఇళయ రాగాలు, ఇళయరాజా స్వరపరిచిన శాస్త్రీయ సంగీత రాగాల్లో కొన్ని సినిమా పాటల గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో. 1982 వచ్చిన అనువాద చిత్రం, తమిళ అనువాద చిత్రం టిక్ టిక్ టిక్ సినిమా. మరి చూసిన వాళ్ళకి గుర్తుందో లేదో తెలీదు, కానీ ఆ సినిమాలో ఓ నటనమయూరి వయ్యారి అనే పాట, ఆ పాటని కరహరప్రియ రాగంలో స్వరపరిచారు ఇళయరాజా. ఈ పాట పల్లవి వినేటప్పుడు ఖమాస్ రాగంలా అనిపిస్తుందంటారు చాలామంది సంగీతాభిమానులు. కానీ పాట మధ్యలో చరణానికి ముందుగా వచ్చే క్లాసికల్ బిట్లో సడన్గా కరహరప్రియ రాగ ఛాయలు స్పష్టంగా వినిపిస్తాయి. ఇక మనసు కవి ఆచార్య ఆత్రేయ గారి రచన మరింత వన్నె తెచ్చింది ఆ పాటకి. ఇంకో విశేషం ఏంటంటే, సాధారణంగా శాస్త్రీయ సంగీతంలో స్వరాలు నేర్చుకున్నాక పాటలు పాడతారు, కానీ ఇక్కడ రివర్స్ కంపోజిషన్ చేశారట ఇళయరాజా గారు. అంటే ఏం లేదండి, మొదట ట్యూన్ కంపోజ్ చేసి ఆ తర్వాత

గాయకులతో నేరుగా స్వరాల బిట్ను పాడించారట. ఒక కమర్షియల్ వెస్టర్న్ బీట్కి సంప్రదాయ సంగీతాన్ని మేళవించడంలో దిట్ట ఈ మాస్ట్రో. ఇలాంటి ఎన్నో పాటలు వారి పాటల ఖజానాలో. మరి అలాంటి కొన్ని పాటలు ఈనాటి మన ఇళయరాగాల్లో.

0: ఇలాంటి పాటలు ఇచ్చారు కాబట్టే వీ లవ్ యూ రాజా అంటూ వారి అభిమానులు ఇళయరాజా గారి మీద ఎంతో ఆత్మీయ అభినందనలు తెలియజేస్తూ ఉంటారు.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక 1985 వచ్చిన కళాతపస్వి విశ్వనాథన్ క్లాసిక్ స్వాతిముత్యం ఈ సినిమాలో ఒక పాట గురించి విశేషంగా చెప్పుకోవాలి, తప్పకుండా ప్రస్తావించుకోవాలి. ఆ పాటే సువ్వి సువ్వి సువ్వాలమ్మ. సువ్వి అనే పదం మన తెలుగు సంస్కృతిలో భాగం. పూర్వం రోడ్లో ధాన్యం దంచేటప్పుడు లేదా తిరగల్లో విసిరేటప్పుడు ఆ శ్రమ తెలియకుండా ఉండడానికి సువ్వి పాటలు పాడుకునేవారట. అలాంటి అచ్చ తెలుగు జానపద శైలిని స్వాతిముత్యం సినిమాలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన ఆ సువ్వి పాటకి సాంప్రదాయ శాస్త్రీయ రాగం మధ్యమావతిలో గ్రామీణ జానపదలైన జోడించి స్వరపరిచారు మైస్ట్రో. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పాటలో ఇళయరాజా గారి బ్రిలియన్స్ ఏంటంటే, మనం గమనిస్తే ఒకవైపు కమల్ హాసన్ పాత్ర ఏదో సరదాగా పాడుతున్నట్టుగా ఉంటుంది, కానీ మరోపక్క రాధిక పాత్ర పాడే సాహిత్యంలో విషాదం కనిపిస్తుంది. రెండు భావోద్వేగాలకి ఇళయరాజా గారు మధ్యమావతి రాగస్వరాల్ని అందించారు. అండాదండా ఉండాలని కోదండారాముని నమ్ముకుంటే, గుండె లేని మనుషుల్లే నిన్ను కొండా కోనలు కొదిలేశాడు అంటూ సాగే పాటలో మీరు ఇప్పుడు గమనించండి, ఆ పాట నేను మీకు వినిపిస్తాను. ఆద్యంతం ఒక రోకటి పోటు వినిపిస్తూనే ఉంటుంది, తీక్షణంగా వినండి ఆ పాటని.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మంద్రం ఆ

ఎంత అద్భుతమైన పాట, ఎంత అచ్చమైన మన తెలుగు పాట కదా. కొన్ని పాటలు మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం, కానీ ఆ పాట వెనుకున్న ఇలాంటి విశేషాలు వింటూ ఉంటే వావ్, ఇన్ని విశేషాలు ఉన్నాయా ఈ పాట వెనుకని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. మరి అలా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటల్ని ఈరోజు ఏర్చికూర్చి తీసుకొచ్చాము ఇళయ రాగాల్లో. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:24 దాటి 24 సెకండ్లు. ఇక 1985 వచ్చిన సింధు భైరవ సినిమా, అసలు ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఆ సినిమాలో పాటలన్నిట్లోనూ తనదైన ప్రయోగాలు చేశారు ఈ సంగీత ప్రయోగకర్త అనొచ్చు ఇళయరాజా. ఈ సినిమాలో మరి మరి నిన్నే పాట వెనుక ఒక విశేషం ఉంది. అదేంటంటే, త్యాగరాజస్వామి మరి మరి నిన్నే కృతిని కాంబోజి రాగంలో స్వరపరిచారు. కానీ సింధు భైరవ సినిమా కోసం ఈ కృతిని పూర్తిగా సారమతి రాగంలోకి మార్చి ప్రయోగం చేశారు ఇళయరాజా. ఎందుకంటే ఈ సినిమాలో, మీకు ఈ సినిమా గుర్తుంటే, ఈ సినిమాలో ఈ పాట కచేరి అయిన వెంటనే నటి సుహాసిని పాడలేను పల్లవేనా అంటూ ఒక పాటను పాడతారు. ఆ పాటని సారమతి రాగంలో పాడతారు. అదే రాగంలో ఉండాలని ఈ మరి మరి నిన్నే కృతిని కూడా అలా మార్చారట ఇళయరాజా. ఈ పాట వినండి, దీని తర్వాత మరిన్ని విశేషాలున్నాయి ఈ పాట గురించి చెప్తాను.

0: ఈ పాటకి ఇళయరాజా గారు రాసిన నోట్స్ ని పద్మవిభూషణ్, కెజే యేసుదాస్ గారు తనదైన శైలిలో గమకాలు జోడించి అద్భుతంగా సింగిల్ టేక్లో పాడారట. ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు మెస్ట్రో ఈ సినిమాకి. ఈ చిత్రంలో ఎన్నో ప్రయోగాలు చేశారు రాగాలతో. ఉదాహరణకి ఇంకొక మంచి గొప్ప విశేషం చెప్పాలి, మహాగణపతిం భజే పాట మొదట్లో వస్తుంటుంది, టైటిల్స్ పాడుతూ ఉంటే పాట వస్తుంటుంది. అసలు ఒక శాస్త్రీయ సంగీత కచేరీలో మృదంగం వయలిన్ సహకారం ఉంటుంది, కానీ ఇళయరాజా సన్నివేశపరంగా ఆ పాటలో, అంటే మహాగణపతి భజే పాటలో, మృదంగం ఉపయోగించకుండా కేవలం వయలిన్తోనే స్వరపరిచారట. ఇక ఇందాక మనం విన్నాం కదా సారమతి రాగం, మోక్షము గలదే అనే అద్భుతమైన త్యాగరాజ కృతి ఉంది ఆ రాగంలో.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇళయరాజా శాస్త్రీయ సంగీత రాగాల ఆధారంగా స్వరపరిచిన పాటలు వింటున్నాము. స్టూడియో క్లాక్ల సమయం 11:29 దాటి 40 సెకండ్లు. 1985 వచ్చిన అన్వేషణ్ సినిమా అసలు ఒక సంచలనం సృష్టించింది. వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎప్పటికీ ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి. ఆ సినిమాలో కీరవాణి చిలకల అంటూ సాగే పాట, అసలు ఈ పాట ఇష్టపడిన వారు ఉన్నారంటే లేరనే చెప్తాను నేను. ఎందుకంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో కీరవాణి రాగంలో శాస్త్రీయతని భావుకతని సినిమా పాటగా మలిచిన విధానం అద్వితీయం. ఆ సినిమాలో పాత్ర స్వభావానికి, ఆ అడవి వాతావరణానికి తగినట్టు ఈ పాటలో ఇళయరాజా వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్కి కౌంటర్ పాయింట్ టెక్నిక్ అంటారనమాట, అలాంటి టెక్నిక్ని అద్భుతంగా ఉపయోగించారు. అసలు ఈ కౌంటర్ పాయింట్ టెక్నిక్ అంటే ఏం లేదు, రెండు లేదా అంతకంటే స్వరాలను ఒకేసారి వినిపించడంలా స్వరపరచడం అనమాట. అంటే ఒకేసారి ఒకే సమయంలో రెండు వేరు రాగాలు వినిపిస్తాయి, కానీ అవి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక అద్భుతమైన పాటను సృష్టిస్తాయి. అలాంటి అద్భుతమైన పాటే ఈ కీరవాణి పాట. 3 రోజులు పట్టిందట. అసలు ఇళయరాజా అంటేనే నిమిషాల్లో గంటల్లో స్వరపరిచేస్తారు, రికార్డింగ్ పూర్తి చేస్తారు, కానీ ఈ ఒక్క పాటకి మాత్రం 3 రోజులు పట్టిందట రికార్డింగ్ కోసం. ఎందుకంటే ప్రతి వాయిద్యం ప్రతి స్వరం పర్ఫెక్ట్గా రికార్డ్ అయ్యే వరకు రికార్డింగ్ని పూర్తి చేశారట ఇళయరాజా. శాస్త్రీయ రాగానికి వెస్టర్న్ ఆర్కెస్ట్రేషన్ ఫ్యూజన్ చేశారు రాజా ఈ పాటలో. పాశ్చాత్య కర్ణాటక మేళవింపులో వచ్చిన ఈ క్లాసిక్ కీరవాణి పాట అసలు ఆయన పర్ఫెక్షనిజంకి ఈ పాటలో ఎంతో సుస్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ పాట మనందరి కోసం.

ఇప్పటికీ ఈనాటికి ఎంతో ఫ్రెష్గా ఉంటుంది కదా. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట అది. ఎందుకంటే ఆ రాగ ఛాయలు ఎలా ఉంటాయి, అంతే గొప్పగా స్వరపరిచారు ఇళయరాజా, అంతకన్నా అద్భుతంగా రాశారు వేటూరి సుందరమూర్తి గారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు ప్రత్యేకమైన పాటలు వింటున్నాం. స్టూడియోల సమయం 11:35 దాటి 50 సెకండ్లు. 1983 వచ్చిన సాగర సంగమం చిత్రం. అసలు సంగీతం, సాహిత్యం, నాట్యత్రయం ఈ మూడు కలిసిన ముత్యపు రాశి ఆ సినిమా. అన్ని పాటలు అణిముత్యాలే, దేనికదే వైవిధ్యం. ఇక సినిమాలో చివరిగా వచ్చే వేదం అణువనున్న నాదం పాట, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు శైలజమ్మ అన్నా చెల్లెళ్ల జుగల్బందీలా ఉంటుంది ఆ పాట వింటుంటే, ఎంతో గొప్పగా పాడారు ఆ పాట. ఇక శాస్త్రీయ సంగీతాన్ని నృత్యాన్ని మేళవించిన గొప్ప ప్రయోగం హంసానంది రాగంలో సాగే ఈ పాటలో. అసలు ఆ స్వరధార అపురూ

రూపం అద్భుతం. వేటూరు గారి సాహిత్యం ఈ పాటను ఒక లిరికల్ మాస్టర్ పీస్గా చేసింది. అంతే అద్భుతంగా స్వరపరిచారు మన ఇళయరాజా గారు. పల్లవిలోని నాలో రేగే రాగాలెన్నో హంసానంది రాగాలే అంటూ రాగం పేరుని ఎంత ఒడుపుగా జోడించారు వేటూరి గారు. ఇక పాటలో ఎలాంటి పాశ్చాత్య వాయిద్యాలు లేకుండా అచ్చమైన మన తెలుగు పాటగా స్వరపరిచారు ఇళయరాజా. పాట చివరిలో మనం గమనిస్తే భద్రుహరి రాసిన సుభాషిత శ్లోకం, జయంతితే సుకృతిను రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయంతో ముగించారు వేటూరి. అంటే నవరసాలను పండించగల గొప్ప కళాకారులకు, కవులకు మరణం లేదు, వారి కీర్తికి మరణ భయం ఉండదు అని అర్థం. మేస్ట్రో అందించిన ఆ మేలిరత్నం మనందరికోసం.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు ప్రత్యేకమైన పాటలు వింటున్నాం. ఇక 1989లో వచ్చిన గీతాంజలి సినిమాలో ఓం నమః నయనశ్రుతులకు అంటూ సాగే పాట హంసనాదం రాగ ఆధారంగా రాజాగారు చేసిన ప్రయోగమనే చెప్పాలి. హంసనాద రాగాన్ని ఆద్యంతం శాస్త్రీయంగా వాడుతూనే చరణంలో ఒకే ఒక చోట శుద్ధ దైవతాన్ని అన్యస్వరంగా ప్రయోగించి పాటకు ఒక వైవిధ్యాన్ని తెచ్చేశారు రాజా. కానీ ఈ పాటలో ఒక అద్భుతమైన విలక్షణమైన టెక్నిక్ వాడారట. అదేంటంటే ట్రిపుల్ బీట్. అంటే అది ఎలా ఉంటుందంటే, తీవ్రమైన ఆందోళనలో ఉన్నా లేదా తీవ్రమైన ప్రేమలో ఉన్నా మనిషి గుండె ఎలా కొట్టుకుంటుందో టక్ టక్ టక్ టక్ టక్ టక్ అలాగా ఆ హార్ట్ బీట్ పాల్పిటేషన్స్ని సరిగ్గా అలాగే ఈ పాటలో ఉండేలా డిజైన్ చేశారట. ఇక వేటూరి గారు రాసిన ఈ పాటలో ఈ మంచు బొమ్మలొకటే కౌగిలి కరిగే వేళలో అని రాసినప్పుడు మంచు ముక్కలు కరిగి నీరుగా అయితే ఎలా ఉంటుందో అలాగ వయలిన్ నోట్స్ కరిగిపోతున్న అనుభూతిని కలిగించారట ఇళయరాజా. 1989లోనే విదేశీ సింథసైజర్ టెక్నాలజీని ఉపయోగించి రాగభావాన్ని ఎక్కడా అటు ఇటు మార్చకుండా ఒక సరికొత్త పాటని అందించారు ఇళయరాజా. మరి ఆ పాట వినేద్దామా?

0: విన్నారా ఆ గుండె చప్పుడిని? ఎంత స్పష్టంగా వినిపించింది కదా, అది మాస్ట్రో మ్యూజికల్ మ్యాజిక్ అంటే.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: ఇళయరాగాలు వింటున్నారు, గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. స్టూడియోలో సమయం పరిగెట్టిస్తోంది. మంచి మంచి పాటల గురించి చెప్దామంటే టైం అస్సలు ఆగనట్టుంది. 11:48 అయిపోయింది. ఇక స్వర్ణకమలం సినిమా గురించి ప్రస్తావించకుండా ఈ షోని నేనైతే ముగించలేను. స్వర్ణకమలం ఇళయరాజా సినీ సంగీత చరిత్రలో ఒక మైలురాయి. అన్ని పాటలు ఈ రోజుకి కూడా అలరిస్తూనే ఉంటాయి, ఎప్పటికీ కూడా అవి ఎవర్గ్రీన్ అని చెప్పాలి. ముఖ్యంగా చివరి పాటైన అందెల రవమిది పదములదా పాటకి సంగీతజ్ఞాని అందించిన శాస్త్రీయ రాగ వైభవం ఒక పర్ఫెక్షన్ ఇచ్చింది ఆ పాటకి. ధర్మావతిలో స్వరపరిచిన ఈ రాగం కథానాయకులో పరిణామాన్ని ప్రతిబింబించడానికి ఉపయోగించారట రాజా. నాట్యం కేవలం పొట్టకూటి కోసం కాదు, అది పరమాత్మను చేరుకునే మార్గమని తెలుసుకునే క్రమంలో వచ్చే ఆర్తిని ధర్మావతి రాగంలో రాగం ద్వారా ఇళయరాజా శ్రోతల మనసులకి అందించారు. అసలు ఎటువంటి సంగీత పరిజ్ఞానం లేని సామాన్య శ్రోత కూడా ఆ భావోద్వేగాన్ని సులువుగా అందుకోగలడు. మరి ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ఈ పాటకి వాడిన వాయిద్యాలన్నీ కూడా సాంప్రదాయ వాయిద్యాలే, అంటే ఫ్లూట్, వేణువు, వీణ, మృదంగం, సితార్, వయలిన్ ఇలాంటివే వాడారట. కాశ్మీర్ కొండల్లో, మంచు కొండల్లో, నేపథ్యంలో సాగే అంత చలిలో కూడా భానుప్రియ అసలు తనను తాను మర్చిపోయి మైమరిపించి నాట్యం చేస్తారు కదా, ఆ పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి ఆ పాటని వినేద్దామా?

అమితానందం కలగకుండా ఇంకేముంటుంది చెప్పండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ప్రతి ఒక్కళ్ళని అసలు పాట వింటుంటేనే మైమరుపు కలుగుతుంది. అలాంటిది మంచు కొండల మధ్యలో సాక్షాత్తు పార్వతీదేవిలా తనను తాను మర్చిపోయి భానుప్రియ నృత్తిస్తారు కదా, ఎంత అద్భుతమైన పాట. ఎప్పటికీ వినాలనిపించే పాటల్లో తప్పకుండా ఇదొకటి చెప్పుకోవాలి. ఇక మీకు ఇప్పుడు ఒక చిన్న పాట బిట్ వినిపిస్తాను, దీని వెనుకున్న విశేషం కూడా చెప్తాను. ఇదేంటో వినేసేయండి.

సంవత్సరంలో వచ్చిన రుద్రవీణ ఆ సినిమా విడుదలయ్యాక ఆ దృశ్య కావ్యానికి ఇళయరాజా గారికి 3వ జాతీయ పురస్కారం వచ్చింది. ఇందులో ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం, రాగాల పూదోటలో విరిసిన పాటల పువ్వులు ఎన్నెన్నో. వాటిలోనే ఒక అద్భుతమైన చమత్కారమైన పాట ఈ పాట రండి రండి రండి దయచేయండి. ఒక ఇంత హాస్యరసంతో కూడుకొని ఉన్నా సరే సంగీతంలో మునిగి తేలుతున్న ఒక కుటుంబం గురించిన రాగమాలికగా మార్చారు ఇళయరాజా. ఎన్ని రాగాలుంటాయో తెలుసా అసలు ఈ పాటలో? శంకరాభరణంతో మొదలుపెట్టి దర్బారు, కనకాంగి, మాయమాళవగోళ, కీరవాణిలను ప్రయోగించి చివరకు సహానా రాగంతో ముగింపు పలుకుతారు ఇళయరాజా గారు. అసలు ఈ అద్భుతమైన పాటను సమయం సరిపోకుండా సరిపోలేదు కాబట్టి వినిపించటం లేదు, కానీ ఒకసారి మీరు స్వయంగా వినండి. ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎన్ని రాగాలో స్ఫురిస్తాయి ఈ పాటలు.

0: ఈ పాట గుర్తొచ్చేసిందా? 1988లో మణిరత్నం దశకత్వంలో వచ్చిన ఘర్షణ సినిమాల పాట నీవే అమరస్వరమే. మ్యూజిక్ మాస్టర్ మ్యాజిక్ చేసేశారు ఈ పాటలో. కర్ణాటక సంగీతంలో అత్యంత మనోహరమైన రాగం అమృతవర్షిణి. ఆ రాగంలో స్వరపరిచారు కురిసేను విరిజోలులే పాటని. సంగీత శాస్త్రం ప్రకారం అమృతవర్షిణి రాగం ఆలపిస్తే వర్షం కురుస్తుందని నమ్మకం. కురిసేను విరిజోలులే అంటూ స్వరాల జల్లును కురిపించారు ఇళయరాజా. ఆ స్వరాల వానలో తడిసి ముద్దయిపోయారు అభిమానులందరూ. ఇద్దరు మహాగాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వాణి జయరాం గారు సమ్మోహనపరిచారు వారి గాత్రాలతో. వెస్టర్న్ ఆర్కెస్ట్రేషన్ సింఫనీని మేళవించి అమృతవర్షిణి రాగ స్వరాలకి రచయిత రాజశ్రీ గారు అందించిన సాహిత్యంతో ఒక ప్యూర్ క్లాసికల్ రాగాన్ని అసలు కమర్షియల్ సినిమాలో ఎలా వాడుకోవాలో చూపించిన ఇళయరాజా మ్యూజికల్ జీనియస్ అనడానికే ఇంకా ఇంకేం చెప్పగలం. అంతే, వారికి వారే సాటి అని చెప్పాలి. ఇది ఈనాటి ఇళయరాగాలు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. ఇళయరాజా శాస్త్రీయ సంగీత రాగాల ఆధారంగా స్వరపరిచిన కొన్ని పాటలు, నాకు తెలిసిన కొన్ని మాటలు మీ అందరికీ నచ్చాయని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు. తిరిగి 12:05 చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: जापान एशियाई खेलों में भारत ने आज तीरंदाजी में 2 और निशानेबाजी में 1 स्वर्ण सहित कुल 3 स्वर्ण पदक जीत लिए हैं. निशानेबाजी में नीरू ढांडा और काइनन चेनाई की भारतीय जोड़ी ने ट्रैप मिक्स टीम स्पर्धा में स्वर्ण पदक जीतकर इतिहास रच दिया है. तीरंदाजी में साहिल जाधव और चिकिता तनिपार्थी की मिक्सड कंपाउंड टीम ने फाइनल में शूट ऑफ में कोरिया को हराकर स्वर्ण पदक अपने नाम किया. इस जीत के साथ भारत ने 2028 ओलंपिक के लिए कोटा भी हासिल कर लिया है. उधर ज्योति सुरेखा वेन्नम, चिकिता तनिपार्थी और प्रतिका प्रदीप की महिला कंपाउंड टीम ने भी आज स्वर्ण पदक हासिल किया. टीम ने फाइनल में चीन को हराया. भारत ने 2023 हांगचौंग एशियाई खेलों में भी महिला मुक्केबाजी के 60 किलोग्राम भार वर्ग में प्रिया घंगास ने आज कांस्य पदक जीता. पदक तालिका में भारत 9 स्वर्ण, 21 रजत और 27 कांस्य सहित कुल 57 पदकों के साथ 8वें स्थान पर पहुंच गया है. राष्ट्रपति द्रौपदी मुर्मू, गृहमंत्री अमित शाह और खेल मंत्री मनसुख मांडविया ने स्वर्ण पदक जीतने पर खिलाड़ियों को बधाई दी है. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कहा है कि भारत और अमरीका के आर्थिक संबंध लगातार मजबूत हो रहे हैं. अमरीका में एक गोलमेज बैठक में श्री गोयल ने भारत के बढ़ते औद्योगिक आधार और कुशल कार्यबल का उल्लेख किया. उन्होंने अमेरिका की कंपनियों से भारत में निवेश बढ़ाने, छोटे और मध्यम उद्योगों के साथ साझेदारी करने और आधुनिक विनिर्माण में मिलकर निवेश करने का आग्रह किया. श्री गोयल ने कहा कि दोनों देशों के बीच सहयोग से मजबूत आपूर्ति श्रृंखला विकसित होगी और आर्थिक विकास के नए अवसर पैदा होंगे. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल आज अमरीका में G20 देशों के मंत्रियों के साथ बैठक में शामिल होंगे. यह बैठक अमरीका के व्यापार प्रतिनिधि जेमिसन ग्रीर के निमंत्रण पर हो रही है.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05 దాటి 20 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నిస్తం పద్మిని. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛతా హి సేవ పారిశుద్ధ్య మహోత్సవాన్ని సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఒక పండగలా జరుపుకుంటున్నాం కదా. మరి స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ అనే నినాదంతా సాగుతోంది ఈ మిషన్. ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామం ఏది అంటే మేఘాలయలో మావ్లినాంగ్ అని చెప్పేస్తాం. దాని గురించి ఇంతకుముందు మనం చాలా షోస్లో కూడా మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు మీకో నేను మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే 15 ఏళ్లుగా స్వచ్ఛ భారత్ మిషన్ మోడల్నే మొత్తం పార్టిసిపేట్ చేస్తూ, ఆ మోడల్నే పాటిస్తూ ఒడిశా రాష్ట్రంలో 15 ఏళ్ల నుండి అత్యంత శుభ్రమైన, వినూత్నమైన గ్రామంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది ఒక చిన్న గ్రామం. మరి ఆ గ్రామంలో మున్సిపాలిటీ లేదు, మున్సిపాలిటీ లారీలు అసలు రానే రావట. కానీ ఇక్కడ రోడ్లపై ఒక చిన్న కాగితం ముక్క కూడా, కనీసం ఎండుటాకు కూడా కనిపించదట. వింటుంటేనే వావ్ అనిపిస్తోంది కదా. మరి ఇదంతా ఎలా సాధ్యం? ఏంటి ఆ గ్రామ విశేషాలు? ఇంతకీ ఏంటి ఆ గ్రామం? మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17

0: నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మరి ఎక్కడుంది ఆ గ్రామం? ఆ గ్రామ విశేషాలు ఏంటో చెప్తానన్నాను కదా. ఒడిశాలో, ఒడిశా రాష్ట్రంలో మయూర్భంజ్ జిల్లాలో బిషోయ్ సమీపంలో ఉన్న బాజోజోలా అనే ఒక చిన్న గిరిజన గ్రామం ఉంది. స్వయం కృషితో సాధించిన పరిశుభ్రత విప్లవంతో దేశవ్యాప్తంగా ద బెస్ట్ గ్రామం అంటే సంచలనం సృష్టిస్తోంది ఈ బాజోజోలా. ముఖ్యంగా సంతాల్ హో తెగలకు చెందిన దాదాపు 70 కుటుంబాలు నివసించే ఈ చిన్న పల్లెటూరు నేడు భారతదేశంలోనే అత్యంత ఆదర్శవంతమైన పర్యావరణ అనుకూల గ్రామంగా నిలిచింది. ఇంతకీ ఇదంతా ఎలా సాధ్యమైంది మాట్లాడుకుందాం.

ఆనందం చిత్రం నుండి చిత్రమ్మ పాడిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:10 అవుతోంది. మరి బాజో జోలా ద క్లీనెస్ట్ విలేజ్, ఈ విషయ ఆ గ్రామం గురించిన బోల్డ్ అని విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. మరి అసలు మున్సిపాలిటీ లారీ రాదు, ఎటువంటి చెత్త సేకరించే మనుషులు రారు, ఎలా సాధ్యమైంది పర్యావరణ అనుకూల గ్రామంగా నిలవడానికి అంటే మహిళలే పారిశుద్ధ్య సైన్యంట ఈ గ్రామంలో. గ్రామంలోని మహిళలంతా కలిసి క్రమశిక్షణగా రోజు 3 సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, అంటే మనం భోజనం ఎలాగ చేస్తామో అలాగే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గ్రామంలో ప్రతి వీధిని శుభ్రం చేస్తారట. అంతేకాదండి, ప్రతి 30 మీటర్లకు వెదురుతో చేసిన ఒక చెత్త బుట్ట ఉంటుంది ఆ గ్రామంలో. గ్రామంలో యువత రోజు ఆ చెత్త నిండిన చెత్త బుట్టలలోని తడి పొడి చెత్తను సెపరేట్ చేసి సేకరించి గ్రామ శివార్లో వ్యర్థాల గుంతల్లో వేసి సేంద్రియ ఎరువుగా చేసి ఆ ఊరిలోనే కూరగాయలు మొత్తం పంటలన్నీ పండిస్తున్నారట. వింటుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది కదా. మరి అందుకనే అది దేశంలోనే 1 ఆదర్శ గ్రామంగా నిలిచింది. మరిన్ని విషయాలున్నాయి ఈ బాజాజోలా గ్రామం గురించి మాట్లాడుకుందాం.

జనతా గ్యారేజ్ చిత్రానికి శంకర్ మహాదేవన్ అనిపించిన పాట విన్నారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. బాజో జోల ఆదర్శ గ్రామం గురించి మాట్లాడుకుంటున్నాం. గత 15 సంవత్సరాలుగా ఈ స్వచ్ఛ భారత్ మోడల్ని పాటిస్తున్నారు ఆ గ్రామంలో. మరి గత 15 ఏళ్లుగా కొన్ని కఠినమైన నిబంధనలు గ్రామస్తులే స్వయంగా రాసుకున్నారట. అవేంటంటే, గ్రామంలోకి ప్లాస్టిక్ కవర్లను తీసుకురావడం పూర్తిగా నిషిద్ధం. ఇక రెండవది, పొగాకు ఉమ్మడంపై కూడా నిషేధం విధించారు ఆ గ్రామంలో. గ్రామంలో ఎవరూ ధూమపానం కూడా చెయ్యరట. అలా చేయకూడదని కూడా వాళ్ళు ఒక రకమైన రూల్ పెట్టుకున్నారట. రూల్స్ బ్రేక్ చేయకుండా ఉండటానికి స్థానిక యూత్ క్లబ్ గ్రామంలో సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారట. అంటే వాళ్ళ కెమెరాలో చూస్తూ ఉంటారట. ఒకవేళ ఎవరైనా పొరపాటున ఊళ్ళోకి కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే రూల్స్ని బ్రేక్ చేస్తే మాత్రం నిర్మోహమాటంగా జరిమానా వసూలు చేస్తారట ఆ గ్రామ యూత్ క్లబ్. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం అస్సలు ఊరుకోమంటున్నారు ఆ యువత.

0: చుక్కల్లో చంద్రుడు సినిమా నుంచి ఆ పాట విన్నారు. మరి పాడినవారు షాన్, సిద్ధార్థ్ అండ్ సింహ పాడారు. సురేంద్రకృష్ణ రచన నిజమే కదా. ఎన్నాళ్ళుంటే ఏంటి, నాలుగు రోజులున్నా సరే మంచిని పంచుతూ మంచిగా మాట్లాడుతూ స్నేహంగా ఉంటూ అంతకన్నా ఏం కావాలి చెప్పండి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:21 దాటి 21 సెకండ్లు.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ ఒక ముఖ్య గమనిక. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హైదరాబాద్ శ్రోతలకు, శ్రోతలందరి కోసం మరింత వైవిధ్యభరితమైన వినోదాత్మకమైన కార్యక్రమాలతో మీ ముందుకొస్తోంది మన ఆకాశవాణి వివిధ భారతి రేపు 1 అక్టోబర్ నుండి. మరి చిన్న చిన్న మార్పులు జరిగాయి.

0: ఆ మార్పులు ఏంటంటే ఉదయం 10 గంటలకు మార్నింగ్ మస్తీ, మంచి మంచి సూపర్ హిట్ సాంగ్స్, మీ ఉదయాన్ని ఉత్సాహభరితమైన సూపర్ హిట్ గీతాలతో ఆహ్లాదంగా మార్చే సంగీత కార్యక్రమం. ఇక మధ్యాహ్నం 12 గంటలకు అమృత గీతం. న్యూస్ తర్వాత అమృత గీతం సాహిత్యానికి గీతాలకు ప్రాధాన్యతనిస్తూ అలరించే ఒక ప్రత్యేక కార్యక్రమం అందంగా మరింత ముస్తాబును సంతరించుకొని మీ ముందుకు రాబోతోంది. మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తి, జీవితాన్ని, సమాజాన్ని, మన ఆలోచన విధానాన్ని స్ఫూర్తివంతం చేసే కార్యక్రమం. ఇక మధ్యాహ్నం 2:15 మెలోడీ టైం, పూర్తిగా మైమరిపించే మెలోడీ పాటలతో, మధురమైన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను అలరించే ప్రత్యేక కార్యక్రమం 2:15. ఇక సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు సరదా సాయంత్రం శ్రోతలను ప్రశ్నలు అడుగుతూ అలరించే విజ్ఞాన వినోద కార్యక్రమం సరదా సందడి సమాధానం. తెలుసుకుందాం, నవ్వుకుందాం, నేర్చుకుందాం అనే ఈ కొత్త కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. గమనించాలి, రేపు గురువారం 1వ తారీఖు నుండి కొత్త కార్యక్రమాలతో, కొత్త ఉత్సాహంతో మన వివిధ భారతిని మరింతగా ఆస్వాదిద్దాం, మరింతగా ప్రేమిద్దాం. మరి ఇదంతా కొత్త కొత్త కార్యక్రమాలు వినాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. బాజాజోల గ్రామం గురించి ఆదర్శ గ్రామ విశేషాలన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇక బాజాజోల గ్రామంలో మనకు కాంక్రీట్ గోడలు కాకుండా అద్భుతమైన రంగురంగుల మట్టి ఇళ్లు కనిపిస్తాయి. ఇక్కడ ఇళ్ల గోడలపై వారి సాంప్రదాయానికి తగినట్టుగా భిత్ పోటావ్ అనే గిరిజన చిత్రకళ అంటే ట్రైబల్ ఆర్ట్ ఉంటుంది. ఈ పెయింటింగ్స్ కోసం ఎలాంటి కెమికల్స్ వాడట, మొత్తం ఆ పెయింటింగ్స్ అన్ని వాళ్ళ ఇళ్ల గోడల మీద ఎంతో అందంగా వేసుకొని ఎంతో అందంగా ఉంటాయట ఆ ఇళ్ళు చూడటానికి. మీరు ఇంటర్నెట్లో మీరు చూడాలంటే బాజోజోల గ్రామం అని కొడితే మీకు అద్భుతమైన రంగురంగుల వర్ణాలతో ఉన్న ఆ ఇళ్ళు కనిపిస్తాయి అన్నమాట. ఇక ఈ పెయింటింగ్స్ కోసం ఎలాంటి కెమికల్స్ కూడా వాడకుండా నల్ల మట్టి, చెట్లు బెరడ పువ్వుల నుండి రంగురంగుల రాళ్లను ఉపయోగించి సహజ సిద్ధంగా రంగులు తయారు చేస్తారట. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే వాళ్ల పాట్రబ్బా అనే పండుగ సమయంలో గ్రామస్తులంతా కలిసి తమ ఇళ్లను సరికొత్తగా ముస్తాబు చేసుకుంటారట. మంచి మంచి రంగులు వేసుకుంటూ, మంచి మంచి ట్రైబల్ ఆర్ట్ వేసుకుంటూ. ఇక అప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఇల్లు ఒక ఆర్ట్ గ్యాలరీలా మెరిసిపోతుందట. వింటుంటే ఎంత బాగుంది కదా, కానీ దీని వెనక ఎన్నో సవాళ్లు, అందరి కష్టం ఉంది. ఎంతో క్రమశిక్షణతో ఐకమత్యంగా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ని పాటిస్తూ దేశంలో ఎన్నో గ్రామాలకి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ బాజోజోల గ్రామస్తులు. మరి మీరేం చేస్తున్నారు మీ గ్రామానికి? మనం ఎప్పుడు మన పుట్టిన ఊరు, మన కన్నతల్లిని మర్చిపోకూడదు కదా. మన ఊరు మన బలం. మనం కూడా సాధ్యమైనంత వరకు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాము, పర్యావరణాన్ని కాపాడదాము, అలాగే మనం కూడా ఆరోగ్యంగా ఉందాము.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నష్యాముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో నావికదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఇక వార్తల వివరంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పంజాబ్లో పర్యటిస్తారు. జలంధర్లో నష్యాముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 18న పఠాన్కోట్లో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రారంభించిన ఈ యాత్రలు 13 రోజుల్లో రాష్టంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,000 కిలోమీటర్ల మేర సాగింది. పంజాబ్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ద్వారా భద్రతను కఠినతరం చేయడంతో పాటుగా యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారతీయ నావికాదళానికి 2026 ఒక చారిత్రాత్మక సంవత్సరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ధనౌకలను కమిషనింగ్ చేసే ప్రణాళికలున్నాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో భారత నావికాదళం నిర్వహించిన ద్వైవార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ సంచికను ఉద్దేశించి ప్రసంగిస్తూ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా నావికాదళం చేస్తున్న ప్రయత్నాలు అభినందించారు. నేడు భారత నావికాదళ యుద్దనౌకల ఉత్పత్తి వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు తీటుగా నిలుస్తుందని రక్షణ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్

0: పేర్కొన్నారు. నవీకరించిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటిదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అర్హత లేని పేర్లు చేర్చితే ఎన్నికల ప్రక్రియ పవిత్రత దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ మరణించిన వారి పేర్లు తొలగించడంలో అర్హులైన పౌరులు మాత్రమే ఓటర్ల జాబితాలు ఉండేలా చూడటంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని తెలిపారు.
1: आपको क्या आपत्ति अगर कोई इस दुनिया में है ही नहीं उसका नाम वोटर लिस्ट से काट दिया जाए कहीं डुप्लीकेशन है गांव में भी नाम शहर में भी नाम अगर नाम एक जगह कट जाए तो आपको दिक्कत क्या है कोई देश का नागरिक ही नहीं है तो उसका नाम वोटर लिस्ट में क्यों जोड़ना चाहिए पवित्र लोकतंत्र के लिए वोटर लिस्ट शुद्ध होना ही चाहिए.
0: ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఖతార్ వ్యాపారవేత్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. దోహాలో జరిగిన ఖతార్ బిజినెస్ మ్యాన్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 94.5 బిలియన్ డాలర్స్ పైగా నమోదైన రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ఖతార్ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్తో సమావేశమై మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత, ఫార్మస్యూటికల్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఖతార్ 10 బిలియన్ డాలర్స్ పెట్టుబడి వాగ్దానం అమలు చేయడం, ఎఫ్టీఏ చర్చలు వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. విధులు నిబద్ధతను నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణత సాధించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకం పంచుకుంటూ తమ విధులు శ్రద్దగా నిర్వర్తించేవారు అంకితభావంతో నిజాయితీతో కూడిన చర్యల ద్వారా అత్యున్నత పరిపూర్ణత ఎలా పొందవచ్చో తెలుసుకోవచ్చన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 3 అక్టోబర్ భోపాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భేల్ దసరా మైదానంలో రాష్టస్థాయి గోపాలక సదస్సును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటుగా కొత్త క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రారంభిస్తారు. అలాగే భౌరి సమీపంలో ఐజర్ క్యాంపస్కు శంకుస్థాపన చేసి అక్కడ స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరిస్తారు. డైరీ ప్లాంట్, భోపాల్లో ప్రాసెస్డ్ మిల్క్ ప్రాడక్ట్ ప్లాంట్తో సహా పలు డైరీ మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి 11 జిల్లాల నుంచి 35,000 పైగా పశు పోషకులు, డైరీ సహకార సంఘ సభ్యులు హాజరవుతారని చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు.
2: India rejects the unwarranted references to Indian Union Territory of Jammu and Kashmir made by the President Turki during his UNGA address. This is a matter, as you would understand, pertaining to India's territorial integrity and sovereignty, and no external party has any locus standi on this issue.
0: Akashvani vartalu vintunnaru. Marini updates kosam Hyderabad prantiya vartha vibhagam @xhandle@airnews_hd ni follow avandi. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్, అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ భారత్లో విస్తరిస్తున్న పారిశ్రామిక రంగాన్ని, నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్లో చిన్న మధ్యతరహా పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు, అలాగే ఆధునిక తయారీ రంగంలో సంయుక్తంగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ తయారీదారులను మంత్రి ఆహ్వానించారు. ఈ సహకారం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో మిలాక్విలో ఈరోజు రేపు జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిస్టన్ గ్రీర్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ సమావేశంలో భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరుపుతారు. September 29 to October 5 అమెరికాలో పర్యటిస్తున్న గోయల్ ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రంగా వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడంపై G20 దేశాలతో చర్చిస్తారు. మిలాక్వి అలాగే చికాగోలో పర్యటించే ఆయన తయారీ, వినియోగ వస్తువులు, వ్యవసాయం, రిటైల్, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. భారత్లో తయారీ, పెట్టుబడి అవకాశాలు, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం పెంచుకునేందుకు అమెరికన్ కంపెనీలను ఆహ్వానిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ September 18 రష్యా, ఇరాన్లపై ఆంక్షల చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం ద్వారా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్యం

0: రవాణాకు అంతరాయం కలగటం, ఎరువుల కొరత ఆహార భద్రతకు తీవ్రముప్పుగా పరిణిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెరుగుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతం, భాష, కులం ఆధారంగా ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ, కాంగ్రెస్ హిందువులను దక్షిణాది ఉత్తరాదిగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, దేవుళ్లను సైతం విభజించే స్థాయికి చేరిందని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్లో బద్గాం జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యారు. మృతుడిని లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫౌజీ మూసాగా గుర్తించారు. బద్గాంలో యూస్ మార్గ్ సమీపంలో కొరాగ్లో ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3-4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిస్తాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో బర్సాపురా క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు గెలుచుకుంది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్స్లో చైనాను 238-234 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించగా, తెలంగాణకు చెందిన చికితరావు, మహారాష్టకు చెందిన రాజేష్ల ద్వయం కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. ప్రస్తుతం భారత్ 9 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మహిళల స్కాష్ జట్టు సింగపూర్పై 2-0 విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక మెన్స్ గ్రీకో రోమన్ రెజ్లింగ్లో 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ తజికిస్తాన్ అడగడిపి విజయం సాధించి సెమీఫైనల్కు వెళ్లారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషాముక్త్ పంజాబ్ యాత్రలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:40 దాటి 30 సెకండ్లు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు కొన్ని ఫిల్మ్ గీతాలు వెళ్దాం. ముందుగా పారడైజ్ చిత్రం నుండి జంగిరెడ్డి ప్రభ ఆలపించిన ఒక సూపర్ డూపర్ డాన్స్ బీట్ విందామా?

ఒక ఊపు ఊపేసిన పాట కదా. మరి అనిరుద్ధ్ రవిచంద్ర సంగీతం అందించిన ఆ పాటకి కాసల శ్యామ్ రచనా సహకారం అందించారు. పాడినవారు జంగిరెడ్డి అండ్ ప్రభ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:44 దాటి 40 సెకండ్లు.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఫిల్మ్ గీతాలు వింటున్నారు. మరి ఇప్పుడు విందాం నాయక్ చిత్రం నుండి హరిచరణ్ శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం దసరా చిత్రం నుండి రామ్ మిరియాల ఢీ ఆలపించిన పాట. రచన కాసర్ల శ్యామ్, సంగీతం సంతోష్ నారాయణ్.

ఇప్పుడు విందాం దంచవేమేనత్త కుదరా రీమిక్స్ పాట రైడ్ చిత్రం నుంచి వేణు సాయిశివాని ఆలపించిన పాట మీకోసం.

0: అప్పుడు బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది. రీమిక్స్ బాగుంది, ఒరిజినల్ బాగుంది. రీమిక్స్ పాటకి సంగీతం అందించిన వారు హేమచంద్ర. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లైన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈ పాట వింటే ఆకలేసేస్తూ ఉంటుంది కదా, ఎందుకంటే అన్నీ మంచి మంచి తినే పదార్థాలన్నీ ఇమిడ్చి మరీ రాశారు రామజోగయ్య శాస్త్రి గారు. మరొక మంచి పాట విందాము. అమీగోస్ చిత్రం నుండి ఎస్పీబీ చరణ్, సమీరా భరద్వాజ్ ఆలపించిన పాట, సంగీతం గిబ్రన్.

0: రీమిక్స్లైనా కొన్ని పాటలు ఆ పాటలు తాలూకా ఎవర్ గ్రీన్గా ఉంటాయి కదా. ఆ ముందు విన్నవి బాగుంటాయి, రీమిక్స్లు కూడా బాగుంటాయి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలకు ఒక గమనిక, వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హైదరాబాద్ శ్రోతలందరి కోసం మరింత వైవిధ్యభరితమైన వినోదాత్మకమైన కార్యక్రమాలతో మీ ముందుకొస్తోంది రేపటి నుండి, అక్టోబర్ 1 నుండి. మరి ఉదయం 10 గంటలకు మార్నింగ్ మస్తీ, మంచి మంచి సూపర్ హిట్ పాటలతో మీ ఉదయాన్ని ఉత్సాహభరితమైన సూపర్ హిట్ గీతాలతో ఆహ్లాదంగా మార్చే సంగీత కార్యక్రమం మార్నింగ్ మస్తీ ఉదయం 10 గంటలకు. ఇక మధ్యాహ్నం 12:05 అమృత గీతం, సాహిత్యానికి గీతాలకు ప్రాధాన్యతనిస్తూ అలరించే ప్రత్యేక సంగీత కార్యక్రమమే ఈ అమృత గీతం. అమృతమయమైన పాఠాలు మన అమృత గీతంలో రేపటి నుంచి వినబోతున్నారు. ఇక మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తి, జీవితాన్ని సమాజాన్ని మన ఆలోచన విధానాన్ని స్ఫూర్తివంతం చేసే కార్యక్రమమే చైతన్య స్ఫూర్తి. మధ్యాహ్నం 2:15 మెలోడీ టైం, పూర్తిగా మెలోడీ పాటలు, మధురమైన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను అలరించే ప్రత్యేక కార్యక్రమమే ఈ మెలోడీ టైం. సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు సరదా సాయంత్రం శ్రోతలను ప్రశ్నలు అడుగుతూ అలరించే విజ్ఞాన వినోద కార్యక్రమం సరదా సందడి సమాధానం. తెలుసుకుందాం, నవ్వుకుందాం, నేర్చుకుందాం. మరి ఎప్పటి నుండి, రేపటి నుండే అక్టోబర్ 1 నుండి కొత్త కార్యక్రమాలతో కొత్త ఉత్సాహంతో మన వివిధ భారతిని మరింతగా ఆస్వాదిద్దాం. ఇవన్నీ కార్యక్రమాలు మీరు వినాలనుకుంటే మీరేం చేయాలి? మీ అందరికీ తెలుసు, ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి చికితారావుకు రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. రాష్టంలో పలు చోట్ల పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని, అన్నదాతలను కాంగ్రెస్ తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 గజాల ప్రజావసారాల స్థలాలను హైడ్రా కాపాడింది. ఇక వార్తల వివరంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తారు.
2: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా కేంద్రానికి రానుండడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొదటి కరీంనగర్ నూతన సమీకృత జిల్లా సముదాయాల భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం 1,124.82 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 28.62 కోట్లతో జిల్లాలో చేపడుతున్న 3 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న వివిధ అభివృద్ది పనులకు, విఐడిఎఫ్ పబ్లిక్ హెల్త్ స్కీమ్ కింద 180 కోట్లతో చేపడుతున్న పనులను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను 210 కోట్లతో చేపడుతున్న వరద మురుగునీటి కాలువ నిర్మాణం, ఇలా వివిధ రకాల పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రి 4:30 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అదే హెలికాప్టర్ లో సిరిసిల్లను పర్యటిస్తారు.
1: కరీంనగర్ పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లకు చేరుకుని 350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు.
3: రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 345.78 కోట్ల చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు

0: పూజ చేయనున్నారు. పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ప్రత్యేక దృష్టి సారించారు. సాయంత్రం 4:50 సిరిసిల్ల పట్టణంలోని కళాశాల మైదానంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 5 నుండి సీఎం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సిరిసిల్ల అంబేద్కర్ కూడలి నుంచి రగుడులోని బహిరంగ సభ నిర్వహించనున్న ప్రాంగణం వరకు ర్యాలీలో పాల్గొననున్నారు. బహిరంగ సభ వేదిక పక్కన ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
1: జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఆర్చరీ కాంపౌండింగ్ ఈవెంట్, ఆర్చరీ మిక్స్డ్ ఈవెంట్ లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడా ఆనిమత్యం చికితారావుకు రాష్ట క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. చికితా తండ్రి శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వర్ణ పతకాలు సాధించి 2028 లాస్ ఏంజల్స్ లో జరిగే ఒలింపిక్స్ కు అర్హత సాధించిన చికితారావు తెలంగాణ క్రీడాకారులందరికీ గర్వంగా ఆదర్శంగా నిలబడాలని మంత్రి ఆకాంక్షించారు. పంటలు ఎండిపోవడానికి కారణమై కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన రైతులను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకోవడమే పర్యటన ఉద్దేశమని అన్నారు. నల్గొండలో జరిగిన సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా 25 ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్బంగా దీన్ని చేపట్టినట్లు తెలియజేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న ఆయన సేవ, స్వచ్ఛత ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. మోదీ స్ఫూర్తితో కార్యకర్తలు సమాజ దేశసేవకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఎయిర్లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. శంషాబాద్ నుండి విజయవాడ బయలుదేరిన 591 ఎయిర్లైన్స్ విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో అధికారులు అప్రమత్తమై విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టులో సురక్షితంగా కిందకు దించారు. విమానం సేఫ్గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 ప్రజావసరాల స్థలాలను హైడ్రా కాపాడింది. కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పర్యటించిన హైడ్రా మంగళవారం ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ చేసింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో 100 పైగా విస్తీర్ణం ఉన్న సాకి చెరువులో మట్టిపోసి కబ్జా చేయకుండా ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి మేరకు కిలోమీటర్ మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిరిసిల్లలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు హాజరు కాకపోతే జరిమానా విధిస్తామని మహిళా సంఘాలను బెదిరించడం కాంగ్రెస్ నిరంకుశత్వ పరాకాష్ట అని బీజేపీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్ఛార్జ్ ఎన్వీ సుభాష్ విమర్శించారు. స్వచ్ఛందంగా జనం రారని తెలిసి సభలో పరువు పోతుందనే భయంతోనే వీఓఏ ద్వారా హుకుం జారీ చేయించారని ఆరోపించారు. రాష్టంలో ప్రజాపాలన సాగుతోందా లేక నిజాం రజాకర్ల ఫత్వా పాలన సాగుతోందని ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవం అక్టోబర్ 7వ తేదీన జూబ్లీహిల్స్ క్యాంపస్లోని ఆడిటోరియంలో జరగనుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి తెలియజేశారు. ఈరోజు బేగంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తారని తెలియజేశారు. ఈ ఏడాది మొత్తం 36,145 అభ్యర్థులు డిగ్రీలు, సర్టిఫికేట్లు అందుకోనున్నారని, ప్రఖ్యాత నిర్మాత బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్లు వివరించారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో నేతృత్వంలోని అసెంబ్లీ ప్రతినిధి బృందం పర్యటిస్తోంది. అక్కడి భారత కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన స్పీకర్ తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని తెలియజేశారు. యూరప్ పారిశ్రామికవేత్తలు రాష్టంలోని అవకాశాలను పరిశీలించాలని కోరారు. రాష్టంలో వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్బాబు ఆరోపించారు. నియోజకవర్గంలోని కౌటల మండలంలో పలు సబ్స్టేషన్లను సందర్శించి లాగ్బుక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2: తప్పకుండా 12 గంటలకు కాకుండా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా సరఫరాను పునరుద్ధరించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇటు గృహావసరాలకు అటు వ్యవసాయ అవసరాలు 12 గంటలు నిరంతరాయంగా

0: మరి వారికి విద్యుత్ సప్లై చేస్తేనే అటు వరి కానివ్వండి మిర్చిని కాని కాపాడుకునే పరిస్థితి ఉందని తెలియజేస్తూ కోరుతున్నా.
1: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ తెలియజేశారు. ఈరోజు అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకుంటున్నారు. అనువాదకులు, వ్యాఖ్యాతలు, భాషా నిపుణుల సేవలను గుర్తించి గౌరవించడం, దేశాలు, సంస్కృతుల మధ్య వారధిగా అనువాదం పోషించే పాత్రను చాటడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. 2017లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం దీనిని అధికారికంగా ప్రకటించింది. భాషా వైవిధ్యం, భాషా హక్కులు, అర్థం చేసుకోబడటంలోని శక్తి అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పథకాలను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. రెవెన్యూ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎస్ఐఆర్, రీసర్వే, సాదుబైనామా, 22A, భూభారతి, రెవెన్యూ సదస్సులు, ప్రజావాణి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కోర్టు కేసులు, ఇసుక, భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం 45 రోజుల ప్రత్యేక ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్, ఉచిత శారీరక సామర్థ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలియజేశారు. పోలీసు రిక్రూట్మెంట్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రులంతా తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సూచించారు. హనుమకొండ జిల్లాలో వివిధ దశల్లో ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. డీఆర్డీఏ, సెర్ప్ శ్రీనిధి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి చికితారావుకు రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. రాష్టంలో పలుచోట్ల పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 గజాల ప్రజావసరాల స్థలాలను హైడ్రా కాపాడింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 దాటి 24 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో షో టైం.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియోనిస్తం పద్మని. మరి షో టైంలో కాస్త వైవిధ్యంగా ఈరోజు మీరు వాట్సాప్కి పంపించే బదులు మెయిల్ ఐడికి మీ సమాధానాలు, నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు మీ పేరుని పంపించవచ్చు. మెయిల్ ఐడి నోట్ చేసుకోండి, HELLOVIVIDBHRATIHYD@gmail.com. అన్ని అక్షరాలు క్యాపిటల్ లెటర్స్లోనే టైప్ చేయండి. హెలో వివిధ్ భారతి హైదరాబాద్ HYD@gmail.com. మరొక్కసారి చెప్తున్నాను, HELLOVIVIDBHARATIHYD@gmail.com. అన్ని అక్షరాలు, ఎటువంటి గ్యాప్స్ లేవు, అన్ని అక్షరాలు క్యాపిటల్ లెటర్స్లోనే. మరి షో టైంని మొదలు పెట్టేసుకుందాము. ఈ మెయిల్ ఐడికి మీకు తెలిసిన సమాధానాలు పంపించండి. షో టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, 2026 సంవత్సరంలో ఆసియా క్రీడలు జరుగుతున్నాయి కదా, మరి ఆసియా క్రీడలకు సంబంధించిన ప్రశ్న ఇది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకున్న మహిళా షూటర్ ఎవరు? ప్రశ్న మరొకసారి, ఆసియా క్రీడలు 2026 సంవత్సరంలో స్వర్ణ పతకం గెలుచుకున్న మహిళా షూటర్ ఎవరు? మీకు సమాధానం తెలిస్తే హెల్లో వివిధ్ భారతి HYD@gmail.com ఈమెయిల్ ఐడికి మీ సమాధానాలు పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్నలకి చాలా మంది శ్రోతలు సమాధానాలు పంపించారు. చాలా సంతోషంగా ఉంది మీరు మెయిల్ ద్వారా కూడా షో టైంలో పాల్గొన్నందుకు. ముందుగా మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మీరు విన్న ఆ పాట ఒక్కడు చిత్రానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, సంగీతం మణిశర్మ, పాడినవారు శంకర్ మహదేవన్ మరియు వారి బృందం. మరి షో టైంలో మొట్టమొదటిగా నేను అడిగాను 2026 సంవత్సరంలో ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకం గెలుచుకున్న మహిళా షూటర్ ఎవరు అని. చాలామంది అందరూ సరైన సమాధానాలు పంపించారు. మరి ముందు ఎవరు పంపించారో చెప్తాను, ఆ తర్వాత సమాధానం చెప్తాను. సేల వెంకటేష్ సుగ్నా గజ్వేల్ నుండి, భోగ మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి నుండి, వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడన్ నుండి, పున్నా వెంకటేశం హేమలత నెమ్మాని గ్రామం నుండి, అయ్యదేవర వెంకట హరినాథ్ గారు వరంగల్ నుండి పంపించారు, బండారు త్రిమూర్తులు గుప్తా మరియు వారి కుటుంబ సభ్యులు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి పంపించారు, కానుగుల గోపాల్ గడ్తాల నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి, ఇంకా ఎవరు పంపించారంటే ఈదునూరు లక్ష్మయ్య జంగమ్మ వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి పంపించారు. ఇంకా మనకు పంపించారు బండి కృష్ణగౌడ్ గోధుమకొండ గ్రామం నుండి, బండి కృష్ణగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా సరైన సమాధానం పంపించారు. మరి సమాధానం ఏంటో తెలుసా? వ్యక్తిగత విభాగంలో ఉమెన్ ట్రాప్ షూటింగ్లో భారత సైన్యంలో పనిచేస్తున్న నాయబ్ సుబేదార్గా విధులు నిర్వహిస్తున్న నీరు దండా గారు తొలి స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నారు. ఇది మొదటి భారతీయ మహిళగా ఆవిడ రికార్డు సాధించారు. మరి మనొక్క సమాధానం కూడా మనకు పంపించారు ఎవరు, ఇనాయతుల్లా గారు. ఎక్కడి నుంచి పంపించారు? నిజామాబాద్ నుండి పంపించారు. మొదటి భారతీయ మహిళగా నీరు దండా గారు రికార్డు స్థాపించారు ఈ విభాగంలో. ఇప్పటి వరకు అంటే ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు 5 బంగారు, 21 రజత, 21 కాంస్య పథకాలతో మన దేశం 11వ స్థానంలో ఉంది. ఎంత గొప్ప కదా! ఆసియా క్రీడల్లో మంచి స్థానంలో మన దేశం ఇంకా ముందుకు సాగుతోంది. 1 స్థానానికి రావాలని కూడా మనం ఆకాంక్షిద్దాం. మరి షో టైంలో పాల్గొనాలంటే మీరు ఏం చేయాలి? నేను చెప్పే మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. మీ అందరి కోసం మెయిల్ ఐడి మరొకసారి HELLOVIVIDBHARATIHYD@gmail.com HelloVividBharati@gmail.com ఈ మెయిల్ ఐడికి నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు తప్పకుండా పంపించండి. మరి షో టైంలో 2వ ప్రశ్న వస్తోంది. ఇది సినిమాకు సంబంధించిన ప్రశ్న, మీరందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. మరి ప్రశ్న ఏంటంటే హీరో రజనీకాంత్ గారికి సంబంధించిన ప్రశ్న. హీరో రజనీకాంత్ గారికి గాయకుడు మనో డబ్బింగ్ చెప్తూ ఉంటారు కదా, డబ్బింగ్ మనో గారి కన్నా ముందు సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పేవారు. అయితే ప్రశ్న ఏంటంటే ఏ సినిమాతో హీరో రజనీకాంత్ గారికి మనో గారు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు? అంటే మనో గారు చెప్పిన మొట్టమొదటి రజనీకాంత్ గారి సినిమా ఏంటో మీకు తెలిస్తే నాకు HelloVividBharatiHYD@gmail.com ఈ ఇమెయిల్కి సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: షో టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:38 దాటి 3 సెకండ్లు. షో టైంలో నేను అడిగిన 2వ ప్రశ్నగా చాలా ఈజీగా అడిగేశాను, క్లూ కూడా ఇచ్చేసానేమో అనిపించింది ప్రశ్న అడిగాక. ప్రశ్న ఏంటంటే, గాయకుడు మనో గారు తొలిసారిగా హీరో రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పిన సినిమా ఏది అని అడిగాను. అందరూ సరైన సమాధానాలు పంపించారు. మీరు విన్న ఆ పాట అదే చిత్రం. ముత్తు సినిమా మొదటిసారిగా మనో గారు రజనీకాంత్ గారికి డబ్బింగ్ ఇచ్చారనమాట. మరి ముత్తు సినిమా నుండి మనో సుజాత ఆల్పించిన ఒక అద్భుతమైన పాట విన్నారు కదా, సూపర్ పెపి సాంగ్ కదా, సంగీతం ఏఆర్ రెహమాన్. అయితే 1998 వచ్చిన ముత్తు, అప్పటి వరకు చాలా సినిమాల్లో సాయి కుమార్ గారే డబ్బింగ్ చెప్పేవారు. అలా ముత్తు నుండి రజనీకాంత్ సినిమాలకి డబ్బింగ్ చెప్పడం మొదలెట్టారు మనో గారు. మరి తెలుగు ఈ సినిమా ముఖ్యంగా చెప్పాలంటే ముత్తు సినిమా ఈ సినిమా నుండే ఒక పరంపర మొదలైంది. అదేంటంటే, రజనీకాంత్ గారి సినిమా ఇంతకుముందు ఫస్ట్ తమిళ్లో విడుదలై తర్వాత తెలుగులోకి వచ్చేది, కానీ ముత్తు చిత్రం నుండి అటు తమిళ్లోని ఇటు తెలుగులోను కూడా ఒకే రోజు విడుదల చేయడం మొదలుపెట్టారు. అలాగే ఈ సినిమా జాపనీస్ భాషలో కూడా డబ్బింగ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచిందిట జపాన్ దేశంలో కూడా. ఇది ప్రశ్న మరియు సమాధానం. ఇక సరైన సమాధానాలు చాలామంది పంపించారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. చాలా బాగా రాస్తున్నారు ఈమెయిల్లో కూడా. శ్రోతలు ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఎవరెవరు రాశారు? దోర్నాల్ బాలరాజ్ గారు వనస్తల్లిపురం నుండి, సేర్ల వెంకటేష్ సుగ్నా గజ్బేల్ నుండి, భోగ మార్కండే అనిత భూదాన్ పుచ్చంపల్లి నుండి, వేముల నర్సింగ్ సింగరావు గారు నిజామాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడన్ నుండి, పున్నా వెంకటేశం హేమలత నిమ్మాని గ్రామం నుండి, అయ్యదేవర వెంకట హరినాథ్ గారు వరంగల్ నుండి, బండారు త్రిమూర్తులు గుప్తా గారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి, కానుగోలు గోపాల్ కడతాల నుండి, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుండి, బండి కృష్ణగౌడ్ కీసర్ మండలం గోధుమకుంట గ్రామం నుండి మనకి సందేశాలు పంపించారు. కరెక్ట్ సందేశాలు. మీ అందరికీ కూడా మెనీ మెనీ కంగ్రాచులేషన్స్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 1:40 దాటి 50 సెకండ్లు. మరి షో టైంలో వచ్చేస్తోంది 3వ ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి, చిన్న మెలికుంది ప్రశ్నలో. ప్రశ్న ఏంటంటే, త్రిపుర ఈశాన్య రాష్ట్రాల్లో, త్రిపుర రాష్ట్రం ఒకటి కదా, మరి త్రిపుర రాష్ట్రానికి చెందిన ఒక చేనేతకి ఇదంతా. ఈ ప్రశ్న నేతన్నలకు కూడా, మన నేతన్నలందరికీ కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈశాన్య రాష్ట్రమైన త్రిపురకి చెందిన ఒక చేనేతకి జీఐ ట్యాగ్ ఉంది. అది ఏ చేనేత? ఆ చేనేత పేరు తెలిస్తే నాకు హలో వివిధ్ భారతి hyd@gmail.com ఈ నంబర్కు, ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, త్రిపుర రాష్ట్రానికి చెందిన ఒక చేనేతకి జీఐ ట్యాగ్ ఉంది, అది ఏ నేత? ఆ నేత పేరు రాస్తే చాలు హెల్లో వివిధ్ భారతి hyd@gmail.com ఈమెయిల్కి మీ సందేశం, మీ సమాధానం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ్ భారతి.

దలేర్ మెహందీ ప్రణవి ఆలపించిన సూపర్ పాట విన్నారు కదా. యమ దొంగ చిత్రం నుండి సంగీతం ఎంఎం కీరవాణి, రచన అనంత్ శ్రీరామ్. షో టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:45 దాటి 7 సెకండ్లు. శ్రోతలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, అద్భుతంగా ఈమెయిల్స్ పంపిస్తున్నారు. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, త్రిపుర ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒక చేనేతకి జీఐ ట్యాగ్ ఉంది, అది తెలిస్తే పంపించండి అన్నారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు శ్రోతలందరూ. సరైన సమాధానం ఏంటో చెప్తాను. రీసా అనే చేనేతకి ఇటీవలే మార్చి 2024 జీఐ ట్యాగ్ వచ్చిందనమాట. ఈ రీసాకి ఒక విశిష్టత కూడా ఉంది. స్థానిక గిరిజన తెగల సంస్కృతికి సంప్రదాయానికి ప్రతీకగా ఉంటుంది ఈ రీసా అనేది. ఇళ్లలోనే మహిళలు స్వయంగా చేనేత మీద తయారు చేస్తారట. అది కూడా నడుంకి కట్టుకున్న మగ్గాలు, స్పెసిఫిక్గా కొన్ని మగ్గాలు ఉంటాయి ఈశాన్య రాష్ట్రాల్లో వాడతారు, వాటినే బ్యాక్ స్ట్రాప్ లూమ్స్ అని అంటారు. ఆ మగ్గాల మీద తయారు చేసే చేనేతని రీసా అంటారనమాట. ఇంకొక విశేషం ఏంటంటే, బాలికలు యుక్త వయస్సుకు వచ్చేటప్పుడు, అంటే మన తెలుగు సంప్రదాయంలో ఓణి ఎలా వేస్తామో అలాగా త్రిపుర ఈశాన్య రాష్ట్రంలోని బాలికలు యుక్త వయసుకు వచ్చినప్పుడు బహుమతిగా ఇస్తారట తొలిసారిగా ఈ రీసా వస్త్రాన్ని. అంత కథ ఉంది. మరి

0: చేనేతలు తయారు చేసే ప్రతి చేనేతకి ఎంతో విశిష్టత ఉంది. అందుకనే చేనేతను మనం ఎప్పుడు గౌరవించాలి, చేనేతను సాధ్యమైనంతగా ధరించాలి, చేనేత నేతన్నలందరినీ ప్రోత్సహించాలి. మరి సరైన సమాధానాలు ఎవరెవరు పంపించారు? చాలామంది పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ కామారెడ్డి నుండి పంపించారు. ఇదునూరు లక్ష్మయ్య జంగమ్మ వలిగొండ మండలం నుండి పంపించారు. ఇంకా చాలామంది ఎవరంటే సేర్ల వెంకటేష్ సుగుణ గజ్వేల్ నుండి పంపించారు. భోగమార్కండే అనిత బుధాన్ పోచంపల్లి నుండి, వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడ నుండి, పున్న వెంకటేశం హేమలత నెమ్మాని గ్రామం నుండి, బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం నుండి పంపించారు, కానుగల గోపాల్ కడతాల నుండి పంపించారు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి పంపించారు, బండి కృష్ణ గౌడ్ కీసర మండలం గోధుమకుంట నుండి. ఇంకా ఇంకెవరు పంపించారంటే సేర్ల వెంకటేష్ గారు చెప్పుకున్నాము. వీళ్ళు సరైన సమాధానాలు మనకి ఈమెయిల్ ద్వారా పంపించారు. మరి ఎప్పట్లాగానే ఒక జనరల్ ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి మీకు సమాధానం మీరు ఎలా అనుకుంటే మా ఈమెయిల్ ఐడి hellovividbharatihyd@gmail.com దీనికి ఈమెయిల్ చేయండి. ప్రశ్న ఏంటంటే, మీరు చిన్నతనంలో అయినా ఎప్పుడైనా సరే మొట్టమొదటిసారిగా టెలిఫోన్ వాడింది ఎప్పుడు, అంటే సెల్ ఫోన్ వాడింది ఎప్పుడు? టెలిఫోన్ అంటే మన ల్యాండ్లైన్ కాదు, మీరు మొట్టమొదటిసారిగా సెల్ ఫోన్ వాడింది ఎప్పుడు మీకు గుర్తుంటే నాకు hellovividbharatihyd@gmail.com ఈ మెయిల్ అడ్రస్కి మెయిల్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

భారతీయుడు చిత్రానికి హరిహరన్ హరిణి పాడిన పాట విన్నారు. సూపర్ పాట కదా, చాలా బాగుంటుంది పెప్పి పెప్పిగా. మరి షో టైంలో చివరిగా నేను అడిగాను, మీరు మొదటిసారిగా ఫోన్ ఎప్పుడు వాడారు, సెల్ ఫోన్ ఎప్పుడు వాడారంటే చాలామంది శ్రోతలు స్పందించారు. నేను ఫోన్ మొదటిసారిగా 2015 దసరా పండగ రోజు వాడానంటున్నారు. కృష్ణా జిల్లా నుండి, పెడన్ నుండి మన కప్పలరాజు గారు పంపించారు. మరి బండారు త్రిముత్లు రాస్తున్నారు, 2016 తొలిసారిగా నేను సెల్ ఫోన్ వాడానమ్మా, అప్పుడు కొనుక్కున్నాను, అప్పటి వరకు కూడా నేను నా దగ్గర లేదు అంటున్నారు. చాలా బాగుంది. ఇంకా ఇనాయతుల్లా, మహమ్మద్ ఇనాయతుల్లా గారు రాస్తున్నారు, 2027 నేను మొదటిసారిగా వాడానంటున్నారు. ఈయన భవానీపేట కామారెడ్డి జిల్లా నుండి రాస్తున్నారు. ఇంకా అయ్యదేవర్ వెంకట హర్నాథ్ వరంగల్ నుండి రాస్తున్నారు, 1997 నేను ఫస్ట్ టైం సెల్ ఫోన్ వాడానంటున్నారు. ఇక బాలరాజు గారు రాస్తున్నారు, అప్పట్లో చాలా బాగుండేదండి, చిన్న కీప్యాడ్ ఫోన్ ఉండేది, నాకు చాలా సంతోషం అనిపించింది మొదటిసారి ఫోన్లో మాట్లాడినప్పుడు అంటున్నారు. ఎవరు, దోనాల్ బాలరాజు గారు వనశల్లిపురం నుండి రాశారు. ఇంకా ఎవరు రాశారంటే 2009 కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ గారు రాస్తున్నారు, 2009 మొట్టమొదటిసారిగా వాడారట. ఇంకా వేముల నరసింహరావు గారు అయితే 25 క్రితం వాడానమ్మా అంటున్నారు. చాలా సూపర్ సార్, మీరు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఇంకా 2005 మొట్టమొదటిసారిగా వాడాను ఫోన్ అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి. ఇంకా సేర్ల వెంకటేష్ సుగుణా వారి కుటుంబ సభ్యులు 2005 మొదటిసారిగా ఫోన్లో మాట్లాడాను, ఇప్పుడు అప్పుడు మాట్లాడుతుంటే ఆనందం వేరే, ఎంతో బాగుండేది అంటున్నారు. అంటే

0: ఇప్పుడు బాగోలేదా? ఆనందం లేదా? ఇంకా ఎవరా సార్? ఈదునూరు లక్ష్మయ్య వలిగొండ నుండి రాసిన 2006 సంవత్సరంలో మొదటిసారిగా నేను వాడాను అంటున్నారు. బాలకృష్ణ గారు రాశారు నర్సంపేట నుండి 2004 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సెల్ ఫోన్ వాడారట. మరి ఇది ఎలగందుల మార్కండేయ కూడా రాశారు, ఎప్పుడు వాడారనేది రాయలేదు. నమస్కారం అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. మరి ఇది ఇవాళ్టి షో టైం, షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్క శ్రోతకి అనేక అనేక ధన్యవాదాలు చెప్తోంది మీ రేడియోని ఇస్తాం పద్మిని. మరి ఇలాగే షో టైంలో పాల్గొంటూ ఉండండి, మా మెయిల్ ఐడికి మీకు సమాధానాలు పంపిస్తూ ఉండండి. మరి సమయము 2 గంటలు అవుతోంది, 2:15 శక్తిశీల కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు.
2: Akashvani and I am Abhishek Mukhopadhyay with the Midday News. The headlines. Government notifies new corporate average fuel economy norms for passenger vehicles targeting over 16% improvement in fuel efficiency in 5 years. New Delhi, Qatar review progress of Qatar's $10 billion investment commitment to India. Also discuss accelerating free trade agreement negotiations. Flood situation worsens in North Bihar due to continuous rainfall in Nepal. Over 200 villages affected. In Asian Games 2026, India bagged 3 gold medals in compound archery and 1 in trap mixed team event today, taking total tally to 59, including 10 gold. And in cricket, India win toss and elect to field in the second ODI against the West Indies at Guwahati. Government has notified the new corporate average fuel economy CAFE norms for passenger vehicles. They will replace the existing CAFE norms with effect from 1st of April 2027 and remain applicable up to the 31st of March 2032. It will apply to new passenger vehicles manufactured and imported for sale in India. The new framework provides greater regulatory clarity and a stable policy framework for the automobile industry. It also facilitates technological innovation and support the continued evolution of India's passenger vehicle sector towards greater energy efficiency and lower fuel consumption.
3: According to the Power Ministry, the new CAFE framework will drive progressive improvements in fuel economy through year-on-year tightening of targets across all 5 years. The fuel consumption benchmark is tightened from 3.9 liters per 100 kilometer in 2027-2028 to 3.32 liters per 100 kilometer in 2031-32, representing an improvement of around over 16% over the period. The revised target line has also been flattened to provide a more balanced, weight-sensitive approach with the relatively softer targets for lighter vehicles and greater fuel efficiency requirements for heavier vehicles. The Power Ministry stated that the new norms provide flexibility to manufacturers to adopt cleaner technologies, alternative fuels and other innovative solutions. The new CAFE framework promotes technological innovation in new technologies such as solar reflective paints, advanced glazing, high efficiency air conditioning for improved fuel efficiency and India's energy security and sustainability objectives. Akshit Vaidyanathan, Akashvani News, Delhi.
2: Finance Minister Nirmala Sitharaman has urged Qatari businesses to actively explore trade and investment partnerships with India and further strengthen bilateral economic ties. Addressing a business roundtable of the Qatari Businessmen Association in Doha, she highlighted India's strong economic growth, rising investment, and record gross FDI inflow of over $94.5 billion.

0: Early in the day, the women's team of Chikita Taniparthi, Prithika Pradeep and Jyoti Sureka Vennam beat China 238-234 to successfully defend the gold medal, followed by mixed team gold by Chikita Taniparthi and Sahil, who also secured the LA 2028 Olympics quota place for India. Indian boxer Priya Ghangas has also clinched a bronze medal in the 60-kilogram category, showcasing the nation's growing prowess in boxing. In the trap mixed team event, Niru Danda and Kinan Chennai produced remarkable turnaround under pressure to clinch the gold medal. India moved up to the 7th in the medals tally with 10 gold, 21 silver and 28 bronze. Overall medal tally reaches 59. In men's cricket, West Indies were 15 for no loss in 2.3 overs against host India on the second ODI of the three-match series at Barsapara Cricket Stadium in Guwahati when reports last came in. And now, before we end the bulletin, the headlines once again. Government notifies new corporate average fuel economy norms for passenger vehicles, targeting over 16% improvement in fuel efficiency in 5 years. New Delhi-Qatar review progress of Qatar's $10 billion investment commitment to India. Also discuss accelerating free trade agreement negotiations. Flood situation worsens in North Bihar due to continuous rainfall in Nepal. Over 200 villages affected. In Asian Games 2026, India bagged 3 gold medals in compound archery and 1 in trap mixed team event today, taking total tally to 59, including 10 gold. And in cricket, India win toss and elect to field in the second ODI against West Indies at Guwahati. And with that, we end the midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోకి లోకల సమయం 2:15 దాటి 7 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. మరి ఈరోజు శక్తిశీలిలో ఎవరి గురించి మాట్లాడబోతోంది పద్మిని అని ఎదురు చేస్తున్నారా? చెప్తాను. గుజరాత్ రాష్ట్రం, ఒక మారుమూల గిరిజన జిల్లా, ఛోటా ఉదయ్పూర్ జిల్లాలో రద్వా గిరిజన తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసిస్తారు ఆ గ్రామంలో. ఆ ఊళ్ళో ఒక పెద్ద సమస్య ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేదు. ఆ సమస్య ఏంటంటే, అమ్మాయిలు 8వ తరగతి లేదా 9వ తరగతికి రాగానే బడి మానేసేవారట. అలాంటి విద్యా వ్యవస్థను, బాలికల భవిష్యత్తును మార్చేస్తూ 2025-26 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక శక్తిశీలి గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. ఆవిడే కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్, ఒక స్ఫూర్తిదాయక శక్తిశీలి, ఐఏఎస్ శ్రీమతి గార్గీ జైన్. వారి ఇన్స్పైరింగ్ జర్నీ ఎలా సాగింది, ఎందుకు దేశమంతటా వారి గురించి మాట్లాడుకుంటున్నారు, ఈ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ఈ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్తాను. మరి అన్నీ వినాలంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎటో వెళ్లిపోయింది మనసు. ఈ సినిమాకి కార్తీక్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:22 దాటి 40 సెకండ్లు అవుతోంది. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మన హైదరాబాద్ కేంద్రంలో శ్రోతల కోసం మరింత వైవిధ్యభరితమైన వినోదాత్మకమైన కార్యక్రమాలతో మీ ముందుకొస్తోంది మన ఆకాశవాణి వివిధ భారతి. ఉదయం 10 గంటలకు మార్నింగ్ మస్తీ సూపర్ హిట్ పాటలతో, మీ ఉదయాన్ని ఉత్సాహభరితమైన సూపర్ హిట్ గీతాలతో మరింత ఆహ్లాదంగా, మరింత ఆనందంగా మార్చే సంగీత కార్యక్రమం. ఇక మధ్యాహ్నం 12:05 అమృత గీతం. సాహిత్యానికి, గీతాలకు ప్రాధాన్యతనిస్తూ

0: అలరించే ప్రత్యేక సంగీత కార్యక్రమమే ఈ అమృత గీతం. మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తి, జీవితాన్ని, సమాజాన్ని, మన ఆలోచన విధానాన్ని స్ఫూర్తివంతం చేసే కార్యక్రమమే చైతన్య స్ఫూర్తి. మధ్యాహ్నం 2:15 మెలోడీ టైం, మధురమైన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను మరింతగా అలరించాలనే ఆశతో ప్రత్యేక కార్యక్రమం. ఇక సాయంత్రం 7:30 నుండి 8:00 వరకు సరదా సాయంత్రం శ్రోతలను ప్రశ్నలు అడుగుతూ అలరించే విజ్ఞాన వినోద కార్యక్రమం సరదా సందడి సమాధానం. తెలుసుకుందాం, నవ్వుకుందాం, నేర్చుకుందాం. మరి ఎప్పటి నుండి ఈ కార్యక్రమాలన్నీ, ఇంకెప్పటి నుండి, రేపటి నుండే 1 అక్టోబర్ కొత్త కార్యక్రమాలతో, కొత్త ఉత్సాహంతో మన వివిధ భారతిని మరింతగా ఆస్వాదిద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం 10:00 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: మీరు వింటున్నారు శక్తిశీలి, మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. మరి గార్గి జైన్, ఐఏఎస్ గార్గి జైన్ గారి కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్, అసలు ఆ ప్రాజెక్ట్ గురించి ఎన్నో విషయాలు చెప్తానన్నాను కదా. ముందుగా అసలు గార్గి జైన్ గారు ఏం చేసేవారు, ఎలాగా ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారో చెప్తే, గార్గి జైన్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వస్తున్న లక్షల జీతాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి సమాజంలో మార్పు తేవాలనే లక్ష్యంతో యూపీఎస్సీలో 45వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యారన్నమాట. 2025 ఫిబ్రవరిలో ఆమెకి గుజరాత్లో అత్యంత వెనుకబడిన ఒక గిరిజన జిల్లా అయిన ఛోటా ఉదయ్పూర్లో కలెక్టర్గా నియమించారు. ఇక ఛోటా ఉదయ్పూర్ జిల్లాలో చూస్తే రద్వా గిరిజన తెగకు చెందిన ఎక్కువ మంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారని గమనించారు. ఆ పల్లెలో చాలా మంది పిల్లలు, అంటే ఆ జిల్లాల్లో ఉన్న చాలా గ్రామాల్లో బాలికలు తమ కుటుంబాల్లోనే మొదటి తరం చదువుకునే అమ్మాయిలు. అంటే అప్పటి వరకు అసలు వాళ్ళకి చదువు అంటే ఏంటో తెలీదు, అసలు ఎప్పుడు స్కూల్కి కూడా వెళ్ళలేదు. అంటే పిల్లలు తల్లిదండ్రులకు ఒక్క అక్షరం ముక్క కూడా రాదనమాట. అయితే వాళ్ళు తమ పిల్లలు చదువుకోవాలని స్కూల్కి పంపేవారు. ఇదంతా బాగానే ఉంది. ఇందాక చెప్పాను కదా, 8వ తరగతి 9వ తరగతికి వచ్చేసరికి సడన్గా పిల్లలందరూ స్కూల్ మానేయడం మొదలుపెట్టారు. ఇదేమో దగ్గరుండి గమనించారు గార్గి జైన్. మరి ఆ తర్వాత ఏం చేశారు చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షాక్ సినిమాకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు రచన వేటూరి సుందరామూర్తి గారు. సంగీతం అందించారు అజయ్ అతుల్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ఐఏఎస్ గార్గీ జైన్ గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ గురించి, ఐఏఎస్ గార్గీ జైన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి అమ్మాయిలు 8 లేదా 9 తరగతికి వచ్చేసరికి బడి మానేసేవారు, స్కూల్ డ్రాప్అవుట్స్ గురించి చెప్పాను కదా. ఎందుకు అంటే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేయడం, సుదూర ప్రాంతాల్లో ఉన్న స్కూల్కి వెళ్లడానికి సరైన భద్రత లేకపోవడం, ఇవి కారణాలని తెలుసుకున్న గార్గీ జైన్ కేవలం కలెక్టర్ ఆఫీస్కే పరిమితం కాలేదు. ఇక రూట్ కాజ్ అంటే సమస్య ఎక్కడుందో తెలుసుకోవడానికి ఆవిడే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రతి వారం ఒక మారుమూల గిరిజన పాఠశాలలకి అంటే కన్యా విద్యాలయాలకు వెళ్లి చూసేవారు. ఆమె అక్కడ ఇన్స్పెక్షన్ కోసం వెళ్లేవారు కాదుట, పక్కనే ఆ స్కూల్లోని ఆ ఉన్న బాలికలు పక్కన కూర్చొని ఆ బెంచ్ మీదే కూర్చొని వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళకి ఏమేమి కష్టాలున్నాయి, ఎందుకు ఏంటేంటి ఇబ్బందులున్నాయి, ఎందుకు మానేస్తున్నారని తెలుసుకోవడం మొదలుపెట్టారు. అక్కడ నుండే పుట్టింది, ఆ క్లాస్ రూమ్లో ఉన్న బెంచ్ నుంచి పుట్టింది ఈ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రాం. ఇంతకీ ఏం చేశారు ఈ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రాం, ఎలాగా ఈ బాలికలు స్కూల్కి రావడానికి మళ్ళీ ఆవిడ ఎంకరేజ్ చేశారు, ఆ విషయాలన్నీ కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మళ్లీ మళ్లీ ఇది రానిరోజు. ఈ చిత్రానికి హరిచరణ్ పాడిన పాట విన్నారు. రచన సాహితీ, సంగీతం గోపీ సుందర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:37 దాటి 35 సెకండ్లు. మరి ఏంటి కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ కార్యక్రమం మొదలెట్టారు వైఎస్ గార్గీజీ అని, ఏం చేస్తారని చెప్తానన్నాను కదా. దానికన్నా ముందు, అసలు కార్యక్రమం మొదలెట్టే కన్నా ముందు, కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే కన్నా ముందే, మారుమూల అటవీ ప్రాంతాల్లో గిరిజన బాలికల పాఠశాల దశకు రాగానే చదువు మానేసి కూలి పనులకు వెళ్ళిపోయేవారట. బాల్య వివాహాలు, చిన్న వయసులోనే వారికి గర్భధారణ జరగడం వల్ల ఎంతో మంది మాతాశిశు మరణాలు కూడా సంభవించేవి అని గ్రహించారు గార్గీ గారు. ఇవన్నీ తెలుసుకున్నారు, స్వయంగా రంగంలోకి వచ్చేసారని చెప్పాను కదా. ఇంకేం చేశారు, అన్ని స్కూల్స్కి వెళ్ళడం మొదలెట్టారు. క్లాస్ రూమ్లో ఏం నేర్పించాలని ఒక మాడ్యూల్ తయారు చేసుకున్నారట. ఈ ప్రోగ్రామ్

ద్వారా అంటే కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రాం ద్వారా గార్గి జైన్ గారు 5 పెద్ద కన్యా విద్యాలయాల్లో దాదాపు 750 మంది బాలికల్ని దత్తత తీసుకొని ప్రతి వారం వారికి మెంటర్షిప్ అంటే శిక్షణ ఇచ్చేవారట. ఆ సెషన్స్లో కేవలం చదువు మాత్రమే కాకుండా ఆ బాలికలందరిలోనూ ఆత్మవిశ్వాసం నింపుతూ భయం లేకుండా సమాజంలో ఎలా మాట్లాడాలి, ఎలా నిలబడాలి అని ప్రాక్టికల్గా నేర్పేవారట. ఒక సందర్భంలో అయితే వారు చిన్నతనంలో ఎదుర్కొన్న ఒక రకమైన ఒక చెడు ఒక ఇష్యూని కూడా ఆ బాలికలకు చెప్పి, ఒకవేళ మీరు అలాంటి ఇష్యూని ఎదుర్కొంటే ఎలాగా మీరు ఫేస్ చేయాలి, ఎలా ధైర్యంగా నిలబడాలో అని నేనే లైవ్ ఎగ్జాంపుల్ అంటూ ఆవిడ చెప్పారట. ఇంకా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ప్రతి అమ్మాయికి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని చెప్తూ ఎవరైనా బలవంతంగా అలాంటి వివాహాలు చేస్తే తప్పకుండా ఫిర్యాదు ఎలా చేయాలో కూడా దగ్గరుండి ఆ బాలికలందరినీ తన సొంత బిడ్డల్లాగా అక్కున చేర్చుకున్నారట ఐఏఎస్ గార్గి జైన్. మరి ఆవిడంటారు కేవలం చదువు మాత్రమే కాదు, వారి హక్కులు, ఆరోగ్యం, డిజిటల్ టెక్నాలజీపై అవగాహన కల్పించడం కూడా ఈ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్లోని భాగమేనంటారు. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మార్చ్ చిత్రానికి శ్రీరామచంద్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ, రచన రెహమాన్. అలాగా గెలుపు తలుపులే తీసేయంటూ ఆడపిల్లల ఆశలన్నిటికీ తలుపులు తెరిచి ఇదిగో రెక్కలిస్తున్నాను, ఇంకా మీ పని కానియండి అన్నారు ఐఏఎస్ గార్గి జైన్. ఆమె మొదలుపెట్టిన ఆ ప్రోగ్రాం వల్ల, అంటే క్లాస్ రూమ్ అండ్ కలెక్టర్ ప్రోగ్రాం వల్ల, 2025 సంవత్సరం నాటికి ఆ ప్రాంతాల్లో బాలికల డ్రాప్అవుట్స్, బడి మానేసిన స్కూల్ ఆడపిల్లల రేటు ఏకంగా 60% తగ్గిపోయిందిట. చూడండి, ఎక్కడ ఎక్కడ ఎంతమంది పానేసిన స్కూల్ పిల్లల నుండి 60% తగ్గిందిట. ఎంతోమంది బాలికలు బాల్య వివాహాల నుండి రక్షించబడి ఉన్నత చదువుల కోసం అడుగులు వేయడం మొదలుపెట్టారు ఐఏఎస్ గార్గి జైన్ గారి స్ఫూర్తితో. మొదట్లో కలెక్టర్ అంతటి పెద్ద అధికారిని తమ క్లాస్ రూంలోకి వచ్చి తమతో కూర్చుంటే ఆ బాలికలు భయంతో వణికిపోయేవారట. మాట్లాడడానికి కూడా సాహసించేవారు కాదుట. కానీ గార్గి జైన్ చూపిన ఆత్మీయత, కరుణ ఆ భయాన్ని పోగొట్టాయి. తల్లిలాగా అక్కును చేర్చుకున్నారు ఆడపిల్లలందరినీ. ఆమె వారితో కలిసి కూర్చొని వారి కష్టాలను, వారి ఇంటి ఇబ్బందులను ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా అడిగి తెలుసుకున్నారు. మెల్లిగా ఆ అమ్మాయిలు కలెక్టర్ గారిని మేడం కలెక్టర్ అని పిలవడం మానేసి ఆప్యాయంగా కలెక్టర్ దీది, కలెక్టర్ అక్క అని పిలవడం మొదలెట్టారట.

0: అమ్మాయిలంటే అంతే కదా. అసలు ఈ పాట వింటుంటే కాస్త ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది. విశ్వాసం చిత్రం నుండి సత్యప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇమాం.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:51 దాటి 45 సెకండ్లు. మరి ఐఏఎస్ కార్గి జైన్ గారి కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాలంటూ కెరీర్ గైడెన్స్ ని కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ ప్రోగ్రాంలో తన కథనే ఉదాహరణగా చెప్పి వారిని ఎంతో మోటివేట్ చేశారు ఈ ఐఏఎస్. ఇందాక చెప్పాను కదా, 60% 60% డ్రాప్అవుట్స్ తగ్గాయి. కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్స్ ప్రోగ్రాం చాలా హిట్ అయింది. అయితే ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు, అద్భుతమైన ఫలితాలనిచ్చి చూపించింది. 2025 సంవత్సరం నుండి 2026 సంవత్సరం నాటికి ఆ జిల్లాలో స్కూల్ మానేసిన పిల్లల సంఖ్య 9,000 నుండి 5,500కు పడిపోయింది. అంటే దాదాపు 4,500 మంది ఆడపిల్లలు తిరిగి బడిబాట పట్టేలా చేసిన కలెక్టర్ దీదీని అసలు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాం. ఆవిడిచ్చిన ధైర్యంతోనే ఎంతో మంది గిరిజన బాలికలు తమ ఇళ్లలో బాల్య వివాహాలను ఎదిరించి చదువు కొనసాగిస్తున్నారు. ఇది కదా స్ఫూర్తి అంటే.

0: ఆకాశమే నీ హద్దుర ఈ చిత్రంలో స్వీయ సంగీత దర్శకత్వంలో ధనుంజయ్తో కలిసి ఆలపించారు జీవి ప్రకాష్ కుమార్, రచన రామజోగయ్య శాస్త్రి. ఇక శక్తిశీలిలో ముక్తాయింపుగా చెప్పాలంటే ఐఏఎస్ గార్గి జైన్ గారి ఆశయం ఒక్కటే. ఈ మారుమూల గిరిజన తాండాల నుండి కనీసం 5 అమ్మాయిలైనా ఐఏఎస్ అధికారులుగా నేను చూడాలనుకుంటున్నాను. ఊహించండి, ఒక అధికారినిగా ఆఫీస్ వదిలి సమాజంలోకి వెళ్లి ఇష్టమైన పనిచేస్తే ఎలాంటి మార్పు వస్తుందో కళ్లకి కట్టినట్టు నిరూపించి చూపించిన ఐఏఎస్ గార్గి జైన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కలెక్టర్ ఇన్ కార్యక్రమం కథ ఈరోజు దేశంలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆడపిల్లలు దేశ భవిష్యత్తు, సరైన సహకారం ఇస్తే ప్రతి బాలిక ప్రతి మహిళ ఒక శక్తిశీలే. రెక్కలిద్దాం, హాయిగా వారికి నచ్చింది చేయనిద్దాం, ఆడపిల్లల్ని సపోర్ట్ చేద్దాం. ఇది ఇవాళ శక్తిశీలి ఐఏఎస్ గార్గి జైన్ గారి గురించి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇది. ఇవాళ్టి శక్తిశీలి ఈ రోజు కార్యక్రమాలన్నీ. మరి మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ మళ్లీ పలకరిస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 5 గంటలుగా వస్తోంది. మరికొద్ది సేపట్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను క్వింటాల్ గోధుమల కనీస మద్దతు ధరను 25 రూపాయలు పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో క్వింటాల్ గోధుమల ధర 2610 రూపాయలకు చేరింది. ఎన్నికల్లో ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని, సరి ప్రక్రియకు ముందున్న ఓటర్ల జాబితానే పరిగణలోకి తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈసీ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్టోబర్ 6వ తేదీన విపక్ష ఎంపీలు ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపడతారని తెలియజేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదును సులభతరం చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తైన రాష్టాల్లో ఫామ్ 6 అదనపు డిక్లరేషన్ను తొలగించింది. ఈసీఐ నెట్ యాప్ సీఈఓ వెబ్సైట్ల నుంచి ఈ ఆప్షన్ తీసేశారు. దరఖాస్తుదారులు ఇకపై పూర్వపు ఓటర్ల జాబితా వివరాలను లింక్ చేయాల్సిన అవసరం లేదు. కరీంనగర్లో నూతన కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కలెక్టరేట్లో పేదల సమస్యల పరిష్కార వేదికలుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి వచ్చే మంచి చెడులు ఉద్యోగుల పనితీరుపైనే ఆధారపడతాయని, ప్రజలకు కుటుంబ సభ్యుల్లా సేవ చేయాలని సూచించారు. అభివృద్ది విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవాన్ని అక్టోబర్ 7వ తేదీన జూబ్లీహిల్స్లో నిర్వహిస్తామని వీసీ గంటా చక్రపాణి తెలియజేశారు. గవర్నర్ శివప్రతాప్ శుక్ల హాజరై 36,000 మందికి పట్టాలు అందజేస్తారని వెల్లడించారు. సోమాలియా తీరంలో పలావు జెండతో వెళ్తున్న ఎంటీ హానర్ 25 అనే ఇంధన ట్యాంకర్ను సముద్రపు దొంగలు హైజాక్ చేసి దాడి చేశారు. ఈ దాడుల్లో ఒక భారతీయుడు, 3 పాకిస్తానీలు, 1 మయన్మార్ వాసితో కలిపి మొత్తం 5 నావికులు మృతి చెందారు. ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు ఘన విజయం సాధించారు. పురుషుల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో కుషాల్, సాహిల్, గణేష్ మణిరత్నం త్రయం ఫైనల్లో చైనాపై 238-237 తేడాతో గెలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ ఒక్కరోజే కాంపౌండ్ ఆర్చరీలో 3, షూటింగ్లో 1 చొప్పున మొత్తం 4 స్వర్ణ పతకాలు రావడంతో ఆసియా క్రీడల్లో భారత్కు ఇది మరుపురాని గోల్డెన్ డేగా నిలిచింది. వెస్టిండీస్తో గువాహటి వేదికగా జరుగుతున్న 2వ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి 37 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ద్వారా బౌలర్ ఔకిబ్ నబీ వన్డే జట్లోకి అరంగేట్రం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్లో సమయం 5:04:33 అవుతోంది. సెప్టెంబర్ 30, మరి ఈ మంత్లో లాస్ట్ డే. ఈ నెల ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. మధ్య మధ్యలో వర్షాలు, వినాయక చవితి హడావిడి, ఆఫీస్లో టార్గెట్లు, ఇంట్లో బడ్జెట్ లెక్కలు, అన్నీ కలిపి ఈ సెప్టెంబర్ ఒక సినిమాలాగా గడిచిపోయింది కదా. మంత్ ఎండ్ వచ్చిందంటే శాలరీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం, బట్ మనం ఏం సాధించాం, ఏం కోల్పోయాం?

మనం వెనక్కి తిరిగి చూసుకునే రోజు కూడా ఈరోజు అన్నమాట. ఈ నెలలో అనుకున్నది ఏదైనా మిస్ అయినా పర్లేదు, మరి మంత్ మారితే మనం మారాలని రూల్ ఏం లేదు, మన కలలు మారకూడదు అంతే. సెప్టెంబర్ వెళ్ళిపోతుంది కానీ దాని జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ కూడా మనతోనే ఉంటాయి. లైఫ్ కూడా అంతే కదా, ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. సెప్టెంబర్ ముగుస్తోంది, రేపు అక్టోబర్ వస్తుంది. మరి ఈ మ్యూజికల్ ఈవినింగ్లో సెప్టెంబర్కి సెండ్ ఆఫ్ ఇస్తూ చాయ్తో హాయ్ కబుర్లో మంచి మంచి కబుర్లు మంచి మంచి మాటలతో మీ ఆర్జే మనోహర్ రెడీగా ఉన్నాను. స్టే ట్యూన్డ్.

జాస్పేట్జరీటా పాడిన ఒక జోస్ఫుల్ సాంగ్ విన్నారు కదా, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో డీజే సినిమా నుంచి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

510NVB లైవ్ స్టూడియోస్. మరి చాయ్ తో హాయ్ కబుర్లో మంచి మంచి కబుర్లు చెప్పడానికి ఆర్జే మనోహర్ రావు రెడీగా ఉన్నాను. ఎస్, మరి సెప్టెంబర్ 30 ఈ మంత్లో ఇది లాస్ట్ డే. మరి ఈ రోజుకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఈరోజు ఇంటర్నేషనల్ పాడ్కాస్ట్ డే. ఎస్, మరి ఇప్పుడు మనం రేడియోలో మనకి ఇష్టమైనటువంటి మాటలు, పాటలు, ఇంటర్వ్యూలు అన్నీ వింటున్నాం, కానీ మనకు వీలైనప్పుడు ఇంటర్వ్యూలు వినొచ్చు, అదే పాడ్కాస్ట్ మ్యాజిక్. రేడియో అంటే ఒకేసారి లక్షల మంది ఒకే టైంలో వినడం, బట్ పాడ్కాస్ట్ అంటే మనకు కుదిరిన టైంలో వినడం అన్నమాట. మనసులో దాచుకున్న మాటల్ని, భావాల్ని, ఆలోచనల్ని, జ్ఞానాన్ని ఒక మైక్ ముందు చెప్పడమే పాడ్కాస్ట్. మరి రేడియోలో ఆర్జే మాట్లాడతాడు, శ్రోతలు వింటారు, బట్ పాడ్కాస్ట్లో మీరే మాట్లాడతారు, ప్రపంచం వింటుంది. అదే టెక్నాలజీ మహిమ. ఒకప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు కథలు చెప్పేవారు, ఇప్పుడు అవే కథలని ఒక యాప్లో ప్రపంచం మొత్తం వింటుంది. ఇక్కడ కథలు మారలేదు, చెప్పే విధానం, ప్లాట్ఫామ్ మాత్రమే మారింది. ఇంతకీ మరి ఇంటర్నేషనల్ పాడ్కాస్ట్ డే ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: కూలీ సినిమాలో అనిరుద్ధ్ రవిచందర్ సుభాష్ని పాడిన పాట విన్నారు.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్.

0: రోములుగుడ, హైదరాబాద్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం. మరి చాయ్ తో హాయ్ కబుర్లలో ఇవాళ డేట్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో మనం మాట్లాడుకుంటున్నాం కదా. జస్ మరి ఈ పాడ్కాస్ట్ డే ఎలా మొదలైంది అంటే 2013లో అమెరికాలో స్టీవ్ లే అనే ఒక వ్యక్తి మోడ్రన్ లైఫ్ నెట్వర్క్ అనే ఒక సంస్థను స్టార్ట్ చేశారనమాట. తన కొడుకు డేల్ లీతో కలిసి ది వేవ్స్ ఆఫ్ టెక్ అనే ఫస్ట్ పాడ్కాస్ట్ను రిలీజ్ చేశారు. వాళ్ళు మొదట్లో ఇలా అనుకున్నారు, సినిమాలకి మ్యూజిక్కి రోజులు ఉన్నాయి, బట్ మన మాటలకి ఆలోచనలకి భావాలకి ఒక వేదిక ఎందుకు ఉండకూడదని. అలా వాళ్ళు ఒక ఆలోచన చేసి 2014 సెప్టెంబర్ 30 ఫస్ట్ టైం నేషనల్ పాడ్కాస్ట్ డే ని స్టార్ట్ చేశారు. ఇది అమెరికాలో స్టార్ట్ అయిందనమాట. అదే రోజు ప్రపంచాన్ని షేక్ చేసిన సీరియల్ అనే పాడ్కాస్ట్ కూడా లాంచ్ అయింది. 1 సంవత్సరంలోనే ఈ ఐడియా 45 దేశాలకు పాకింది. ఇప్పుడు 2015లో దీన్ని ఇంటర్నేషనల్ పాడ్కాస్ట్ డేగా మార్చారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు, అంటే ఇవాల్టి వరకు ఒక అంచనా ప్రకారం దాదాపు 65 నుంచి 100 దేశాల్లో లైవ్ స్ట్రీములు జరుగుతున్నాయి. ఒక తండ్రి కొడుకులు ఒక మైక్ ముందు కూర్చొని మొదలుపెట్టిన ఆలోచన ఈరోజు ప్రపంచం మొత్తం వినే ఒక ప్లాట్ఫామ్ అయింది. అదే పాడ్కాస్ట్ పవర్.

0: వినయ విధేయరామ సినిమాలో సింహ ప్రియ హిమేష్ పాడిన పాట విన్నారు. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: 5:21 అవుతోంది. విబి స్టూడియోస్ లో మరి చాయ్ తో హాయ్ కబుర్లో ఇవాళ డేట్ కున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, మరి దానికంటే ముందు మరి శ్రోతలకు ఒక గమనిక. రేపు అంటే గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852 అండ్ 2324-0853. అలాగే ఇంకో నంబర్ కూడా ఉంది 2955-0923 నంబర్లకి ఫోన్ చేసి మరి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మరి మీరు ఫోన్ చేయాల్సినటువంటి నంబర్స్ మరోసారి 040 వచ్చేసి 2324-0852, అలాగే 2324-0853 అండ్ 2955-0923.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వీరసింహారెడ్డి సినిమాలో రామ్ మిరియాల స్నిగ్ధ పాడిన ఒక సూపర్బ్ సాంగ్ విన్నారు తమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: ఐదు గంటల 28 నిమిషాలవుతోంది. వీబీ స్టూడియోస్లో మరి జాయ్తో హాయ్ కబుర్లో ఈ రోజుకున్నటువంటి ఇంపార్టెన్స్తో పాటు మరి మంచి మంచి కబుర్లు కూడా మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, నేను మీ ఆర్జే మనోహర్. మరి సెప్టెంబర్ 30, మరి ఈ రోజుకి మరో స్పెషల్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. అది ఏంటి అంటే ఈరోజు ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే. ఎస్, మరి ఒక మనిషి చెప్పే భావాల్ని ఇంకో మనిషికి తనకు వచ్చిన భాషలో అర్థం అయ్యేలా చెప్పడం. మరి ట్రాన్స్లేషన్ అంటే ఒక భాషలో ఉన్న మాటని ఇంకో భాషలోకి మార్చడం మాత్రమే కాదు, ఒక మనసులోని భావాన్ని ఇంకో మనసుకి చేర్చడం. మనం మాట్లాడే తెలుగు, నాన్న చెప్పే కథ, బామ్మ పాడే జోలపాట, ఇవన్నీ ఒక భాషలోనే ఉన్నాయి, కానీ దాని భావాన్ని ప్రపంచానికి చెప్పేవాడే ట్రాన్స్లేటర్. మరి ట్రాన్స్లేషన్ అంటే డిక్షనరీ చూసి భాష మార్చడం కాదు, మనం మాట్లాడే మాటలోని భావాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం. మరి ఈ ట్రాన్స్లేషన్ డే ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: రంజిత్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు. మణి సినిమ సంగీత సారథ్యంలో స్టైల్ లేన్ సినిమా నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్

0: నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి. జాగరూకంగా ఉండండి.
3: 5:35 ఇన్ విబి లైవ్ స్టూడియోస్. మరి చాయ్ తో హాయ్ కబుర్లులో మరి వాళ్ళ డేట్ ఉన్న ఇంపార్టెన్స్ తో పాటు మరిన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. జస్ మరి నేను మీ ఆర్జే మనోహర్. ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డేని 30 ఎందుకు జరుపుకుంటారు అంటే, సెయింట్ జెరోమ్ అనే వ్యక్తి 16 క్రితం బైబిల్ని లాటిన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి ప్రపంచానికి అర్థమయ్యేలా చేశాడు. అలా ఆయనకి గుర్తుగా 2017 ఐక్యరాజ్యసమితి ఈ రోజుని ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డేగా ప్రకటించింది. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే, అర్థం చేసుకోవడం అనేది ఒక శక్తి అంట. అబ్బా ఎంత బాగుందండి మరి మాట, చాలా బాగుంది కదా. నిజమే కదా. మరి ఈ ప్రపంచంలో మనిషికి కావాల్సింది డబ్బు కాదు, పదవి కాదు, నన్ను ఎవరైనా అర్థం చేసుకుంటే చాలు అనే భరోసా. మరి ట్రాన్స్లేటర్ ఇటువంటి భరోసానే ఇస్తాడు. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు మీ పిల్లలకి ఒక స్టోరీ చెప్తున్నా, మీ ఫ్రెండ్కి ఒక మాటని అర్థమయ్యేలా చెప్తున్నా, మీరు ఒక మంచి ట్రాన్స్లేటర్ అవుతారు. కాబట్టి భాషలు వేరైనా భావం ఒకటే, అటువంటి భావాలని ట్రాన్స్లేటర్ అందిస్తాడు.
4: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
5: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో September 5 నుంచి October 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 5:42 అవుతోంది. మరి చాయ్ తో హాయ్ కబుల్లో ఇవాళ లాస్ట్ న్యూస్ అనే మనం మాట్లాడుకునే ముచ్చట ఏంటి అంటే, మీరు ఒకసారి చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోండి. మట్టిలో గోళీలాటలు, వానలో కాగితం పడవలు, అమ్మ ఒడిలో కథలు. సో స్వీట్ మెమోరీస్ కదా. జస్ మరి మీరు చాయ్ తాగుతూ మీ పక్కన మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. జస్ మరి మొబైల్ చూస్తున్నారు కదా. జస్ మొబైల్ చూస్తున్నారు అంటే పిల్లలు డేంజర్ జోన్లో ఉన్నట్లే. మరి ఈ రోజులో పిల్లలు ఏడుస్తుంటే అమ్మ ఏం చేస్తుంది? చిటికలో మొబైల్ చేతిలో పెడుతుంది. ఇలా పిల్లలు ఏడవడం లేదా అల్లరి చేస్తే మొబైల్ ఇవ్వటం ఇప్పుడు ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు ఈ అలవాటే పిల్లలకి ఫ్యూచర్లో చాలా ఇబ్బందిగా మారబోతుందట. ఇంతకీ ఏంటా స్టోరీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

నకాజ్ అజీజ్ శ్రేయా ఘోషాల్ పాడిన ఒక సూపర్ సాంగ్ విన్నాం కదా, తండేల్ సినిమాలో డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అల్లరించి సంపూర్ణ వినోదం. ఎస్, మరి ఈ రోజుల్లో పిల్లలు ఏడుస్తున్నారనో అల్లరి చేస్తున్నారనో చేతిలో మొబైల్ ఫోన్ పెడుతున్నాం కదా. ఇదివరకు పిల్లలకి చందమామ చూపిస్తూ అన్నం తినిపించేవాళ్ళు, కానీ ఇప్పుడు చేతిలో మొబైల్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. మొబైల్ లేకపోతే అన్నం తినని సిచ్యువేషన్స్ కూడా మనం అక్కడక్కడ చూసినాం. మరి అంతలా పిల్లలు మొబైల్కి అడిక్ట్ అయ్యారు, ఇప్పుడు ఇదే ప్రమాదంగా మారబోతుంది. ఎస్, మరి ఎక్కువసేపు మొబైల్ చూస్తే పిల్లల్లో వర్చువల్ ఆటిజం అనే సమస్య వస్తుందట. మరి వర్చువల్ ఆటిజం అంటే ఏంటి అంటే, పిల్లలు సరిగా మాట్లాడకపోవడం, ఎవరితో కలవకపోవడం, పిలిచినప్పుడు పలకకపోవడం, ఎదుగుదల లేకపోవడం, ఇవన్నీ వర్చువల్ ఆటిజం లక్షణాలు. మరి ఒక్కసారి ఆలోచించండి, మనం పిల్లల్ని ఓదార్చడానికి ఇచ్చిన ఫోన్ వాళ్ళ లైఫ్ని డ్యామేజ్ చేస్తుంది. సో మరి ఈరోజు నుంచి ఫోన్కి కొంచెం బ్రేక్ ఇచ్చి పిల్లలతో ఆడుకోవడం, మాట్లాడడం, కథలు చెప్పడం లాంటివి చేయండి. ఎందుకంటే మీ పిల్లల హెల్తీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. ఫోన్ స్మార్ట్ కావచ్చు, కానీ పిల్లల బాల్యాన్ని మించిన స్మార్ట్నెస్ ఏది లేదు కదా. ఎస్,

0: అబ్దుల్ వహాబ్ సాదిక్ పాడిన ఒక సూపర్ సాంగ్ విన్నాం కదా, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఇరుముడి సినిమాలో రైట్ విన్నారు కదా ఫ్రెండ్స్. మరి వాటి చాయ్ తో హాయ్ కబుర్లో మంచి మంచి విషయాలు విని బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ రేపటి చాయ్ తో హాయ్ కబుర్లో ఇలానే మంచి మంచి కబుర్లు పాటలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది మన వివిధ భారతి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో. సమయం 5:50 వస్తుంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో వార్తలు.
1: యే ఆకాశవాణి హై, అబ్ ఆప్ అఖ్తర్ హుసేన్ తిర్మిజీ సే ఇలాకాయీ ఖబరే సునియే. వజీర్ ఆలా రేవంత్ రెడ్డి నే కరీంనగర్ మే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ కా ఇఫ్తితాహ్ కియా ఔర్ 1,124,43 కరోడ్ రూపే మాలియత్ కే తరక్కియాతి మన్సూబోం కా ఆగాజ్ కియా. ఉన్హోనే ఓహ్దేదారోం పర్ జోర్ దియా కే వో అవామ్ కే సాథ్ హమ్దర్దీ సే పేష్ ఆతే హువే ఖిద్మాత్ అంజామ్ దే. బీజేపీ

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 6:10 గా వస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ సమీకృత జిల్లా అధికారుల సముదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సుమారు 1100 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కేంద్ర బృందం ద్వారా రాష్టంలో పంట నష్టాన్ని అంచనా వేయించి బాధిత రైతులకు ప్రభుత్వం

0: ప్రభుత్వం తక్షణమే పరిహారం అందచేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. రాజస్థాన్తో ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం అమలును సమీక్షించేందుకు క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించేందుకు మంత్రి సీతక్క సర్పంచులు గ్రామీణాభివృద్ది అధికారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐచీ నాగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో ఈరోజు కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ 3 స్వర్ణ పతకాలు సాధించింది. వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణతో కలిసి కరీంనగర్ నుంచి సిరిసిల్లకు చేరుకున్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో అంబేద్కర్ చౌరస్తా నుంచి బహిరంగ సభా వేదిక వరకు భారీ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగే సభలో సీఎం పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చేపట్టిన కరీంనగర్ పర్యటన ముగిసింది. ఆయనకు కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ ఘౌసాలం, మేయర్ కులగాని శ్రీనివాస్ స్వాగతం పలికారు. గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి 1,124.83 కోట్ల విలువైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం పలు అభివృద్ది పనులు ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల ఆమోదాలు, రక్షణ భూముల బదిలీల కోసం కేంద్ర ప్రభుత్వంతో నిర్మాణాత్మక సహకారాన్ని ప్రస్తావిస్తూ ఉద్యోగుల ఫిర్యాదులు పరిష్కరించాలని పేర్కొన్నారు. 840 కోట్ల రూపాయలతో యూసీఎఫ్ నిధులతో పాటు లైబ్రరీ, కమాండ్ కంట్రోల్ సెంటర్, మార్కెట్, పార్కింగ్ వంటి అభివృద్ది పనుల శంకుస్థాపనలు జరిగాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిలబస్ మార్పుల పేరుతో సమాజాన్ని, దేశ చరిత్రను చీల్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని, ఈ నెల 4న అమిత్ షా కరీంనగర్ రానున్నారని పేర్కొన్నారు. రాష్టంలో కరువు వేళ రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎంతగానో ఉపయోగపడదని, కానీ 2018 నుంచి ప్రభుత్వాలు ప్రీమియం చెల్లించకపోవడంతో పథకం నిలిచిపోయిందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాల వల్లే కృష్ణానీటి పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నాగార్జునసాగర్ సమావేశంలో రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు.
1: 2018 నుంచి ప్రీమియం కట్టకుండా ఫసల్ బీమా యోజన ఆపేయడం జరిగింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దాన్ని అమలు పరిచుంటే రైతులకు ఇప్పుడు జరిగిన నష్టంలో కొంత గొప్ప వాళ్లకు నష్టపరిహారం దొరికింది.
0: సింగరేణి థర్మల్ ప్లాంట్ నుంచి రాజస్థాన్ కు 800 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసే జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ విద్యుత్ నిర్వహణ, బొగ్గు సరఫరా సమస్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉత్పత్తి అవుతున్న విద్యుత్ మొత్తాన్ని తెలంగాణ అవసరాలకే కేటాయించాలని పేర్కొన్నారు. వీబీజీ రామ్జీ కార్యక్రమానికి సంబంధించి గ్రామీణ ఉపాధి పథకం అమలు, క్షేత్రస్థాయి సమస్యలు, పురోగతిపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనుల ఎంపికలో గ్రామసభ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సూచించారు. అర్హులైన కుటుంబాలన్నింటికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే పారదర్శకత, నాణ్యత పాటించాలని చెప్పారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం పారదర్శకతను కాపాడుకోవాలని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలను సమర్థిస్తూనే వాటిని ఉచితాలుగా కాకుండా మానవ వనరులపై పెట్టే పెట్టుబడిగా పరిగణించాలని కోరారు. ఖరీఫ్ 2026-27కి గాను మద్దతు ధరల పథకం కింద 7.06 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనె గింజల కొనుగోలుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 5,547.99 కోట్లను ఆమోదించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రైతులకు లబ్ది చేకూర్చే ఈ నిర్ణయం సుస్థిర వ్యవసాయ ఆదాయాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, కేవీకే శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా హైదరాబాద్ను గేమింగ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగాలకు ప్రపంచస్థాయి హబ్గా మార్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. డిసెంబర్లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలను సమీక్షిస్తూ స్టోరీస్, గేమ్స్ అండ్ డ్రీమ్స్

0: థీమ్తో యువత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మిట్ ప్రధానంగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట సృజనాత్మక వినోద రంగాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఎల్టీ హెచ్టీ విద్యుత్ కనెక్షన్లకు యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జీలతో వినియోగదారులకు ఖర్చుపై ముందుగానే స్పష్టత లభిస్తుందని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ తీసుకొచ్చిన ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోడ్ ఆధారంగా స్థిర ఛార్జీలు ఉండడంతో గతంలో దూరం, ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం వల్ల అంచనాల వ్యయంలో ఉండే 30-40% వ్యత్యాసానికి తెరపడిందని తెలిపారు. అర్సపల్లి నిజామాబాద్ బైపాస్, మాధవనగర్ ప్రాంతాల్లో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అనుసంధానం, 4 లేన్ల రహదారుల నిర్మాణం కోసం రాష్ట ప్రభుత్వం 14.77 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రైల్వే క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తొలగి ప్రయాణికులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పొట్పల్లిలోని గోద్రేజ్ అగ్రోవేట్ ఆయిల్ పామ్ నర్సరీని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఈ సందర్బంగా నర్సరీ నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక్కో మొక్కకు 193 రూపాయలు సబ్సిడీ అందిస్తోందని అధికారులకు వివరించారు. జపాన్లోని ఐచీ నాగోయలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రతీక ప్రదీప్లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238.234 తేడాతో విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది. మిక్స్డ్ కాంపౌండ్ టీం ఈవెంట్లో చికితారావు సాహిల్ రాజేష్ జాదవ్ జోడీ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై విజయాన్ని సాధించింది. పురుషుల కాంపౌండ్ టీం విభాగంలో కుశాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంతో కూడిన భారత జట్టు చైనాపై స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను నిలబెట్టుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తంగా 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం అక్టోబర్ 7 జరగనుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొని 36,000 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేయడంతో పాటు ప్రముఖ దర్శకులు బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ను అందజేయనున్నారని వెల్లడించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి చిల్పూర్ మండలంలోని గండి రామారం ఎత్తిపోతల పథకం లిఫ్ట్ 1 పంప్ హౌస్ను ప్రారంభించారు. మిగిలిన 30% పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ రెండో పంటకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా లక్కంపల్లి సెజ్లో ప్రతిపాదిత ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ కోసం కేటాయించిన స్థలాన్ని రాష్ట ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ నిర్మల్ జిల్లాల్లో 17,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని పేర్కొంటూ ఆయా ప్రాంతాల అనుకూలతలు వివరించారు. శారీరక దృఢత్వానికి యోగా, నడక ఎంతగానో అవసరమని సూర్యాపేట జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు అన్నారు. అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరాల మధ్య అనుబంధాన్ని పెంపొందించేందుకు యాక్టివ్ ఏజింగ్ అండ్ ఇంటర్జనేషనల్ హార్మోనీ అనే ఇతివృత్తంతో మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రణామ్ డే కేర్ సెంటర్ వరకు వాకథాన్ నిర్వహించారు. స్థానిక చేనేత కళ, సంస్కృతి, ప్రకృతిని ప్రోత్సహించడం ద్వారా పర్యాటకాన్ని పెంపొందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. పోచంపల్లి టూరిజం పార్కును కలెక్టర్ ఈరోజు సందర్శించారు. సిద్దిపేట జిల్లా పుల్లూరు, పద్మనాభునిపల్లి గ్రామాల్లో భూభారతి, భూ రీసర్వే కార్యకలాపాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి తనిఖీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు పాటిస్తూ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 6:20. ఇప్పుడు వినండి నీరాజనం శీర్షికన కొత్త ప్రేమలేఖలు. తోకలేని పిట్ట 32వ ధారావాహిక.

భలే చిత్రంగా ఉంది కదా. అందరికీ నువ్వు యోగక్షేమాలు, అనుభూతులను కార్డు మీద రికార్డు చేసి అందిస్తావు. వేల ఇళ్ళకి అనుకోని అతిథిలా వెళ్తావు. లక్షల మందిలో ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తావు. కానీ నీకే ఒక కొత్త ప్రేమలేఖ వస్తే ఎలా ఉంటుందో కదా. అందుకే ఈ ఉత్తరాన్ని ప్రియంగా నా ఉత్తర స్నేహితకు రాస్తున్నా. చిన్నప్పుడెప్పుడో చదువుకున్నాం కదా, తూకలేని పిట్ట 90 అమడాల దూరం పోతుంది అన్న పొడుపు కథని. అబ్బో, ఆ పొడుపు కథ అంత చిన్నది కాదులే. నీ ప్రస్థానం విప్పితే చాంతాడంత పెద్దదే సుమా. అయినా అప్పుడెప్పుడో మేఘం ద్వారా, హంసల ద్వారా, పక్షుల ద్వారా ఉత్తరాలు పంపేవారని విన్నాం. నీకు గుర్తుందో లేదో, తాటి కమ్మల మీద, ఆకుల మీద, జంతు చర్మాల మీద, బట్టల మీద లేఖలు రాసి పంపేవారని చరిత్రలో చదువుకున్నాం. అయినా సెల్ ఫోన్లు వచ్చాక నీ అవసరం లేదనుకున్నావా? అలా అనుకుని మరుగున పడిపోయి అనామకంగా తలదాచుకుంటావా? నువ్వు అలా చేస్తే మేమేమైపోతాం చెప్పు. నెట్వర్కులు వచ్చి సిటిజన్లు అంతా నెటిజన్లుగా అయిపోయాక నువ్వు మాకు మరింత సన్నిహితంగా రావాల్సింది పోయి అలా దూరంగా వెళ్ళి తలదాచుకుంటే ఎలా చెప్పు? నీవు లేని చోట మేముండడం మాకు సాధ్యపడే పనేనా? మరుగున పడిపోతున్న అనుబంధాల విలువని 10 మందికి పరిచయం చేయాలనుకుంటే నీలాంటి వాళ్ళు ఉంటేనే కదా మేమేమైనా చేయగలిగేది. నువ్వు మా మార్గదర్శివి, మమ్మల్ని నడిపించే హితైషివి. నాకిప్పుడు శ్రీశ్రీ కవిత ఒకటి బాగా గుర్తుస్తుంది. కాళ్ల కింద భూమి కరిగిపోతున్నప్పుడు, పూర్వం వేసిన పునాదులు కదిలిపోతున్నప్పుడు, మనిషికి మనిషికి మధ్య మబ్బు తెరలు కమ్మినప్పుడు, మనసుకి మనసుకి మధ్య మంచు పొరలు కప్పినప్పుడు ఎవరు మళ్ళీ అతుకుతారు విరిగిన జీవిత శకలాల్ని అని అనిపిస్తోంది. ఎవరి చేతుల్లో చూసినా సెల్ ఫోన్లు. ప్రతి మనిషి తనకు తానుగా ఎప్పుడైనా బయటికి వస్తాడా ఆ ఏకాంత సౌదాల్ని వీడి అనిపిస్తూ ఉంటుంది. నీతో మేం గడిపిన బంగారు కాలాన్ని చూసి మాకిప్పుడు ఈ సెల్ ఫోన్ వ్యసనం చూశాక ఎలా ఉంటుందో చెప్పు. వీటికి ఇంతలా బానిసలైపోయిన ఈ తరాన్ని చూస్తే మాకు మిగిలేది బాధే కదా. అయినా ఈ తరాన్ని కదిలిస్తే ఉత్తరం అంటే ఏమిటి అని అడిగే దుస్థితిలో ఉన్నారనే కదా నీ ఆక్రోశమంతా. అదే కదా నీ మనోవేదనకు కారణం. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అమ్మా నాన్నలకు ఉత్తరం రాద్దామంటే సొంత భాష రాదాయే, పరభాషలో పలకరిద్దామంటే మన పెద్దలకు ఆ భాష రాదాయే. ఉన్నా ఆ భాషలో తనకే పరిపూర్ణత లేదు కాబట్టి ఆత్మవిశ్వాసం రావడం లేదు. ఆత్మన్యూనతాభావంతో సహచరులకు కూడా రాయాలన్నా అనిష్టత వీడడం లేదు. స్మార్ట్ ఫోన్ వచ్చాక ఎవరి జేబుల్లోనూ కలం కనిపించడం లేదు. వాచీలకు అంతకన్నా కాలం చెల్లిపోయింది. తెల్ల కాగితాలు వాడే నాదుడే లేక తెల్లముఖం వేసుకొని షాపుల్లో మూలుగుతున్నాయి. పోస్ట్ బాక్స్ అడ్రస్ గల్లంతైపోయింది. పోస్టాఫీస్ వృత్తిధర్మాలు మరో పార్శ్వంలోకి మారిపోయాయి. ఈ తరం జనరేషన్కి వేళ్లు పనిచేస్తున్నాయి, కానీ మన మూలాల వేళ్లు ఉత్తరాలలోనే ఉన్నాయన్న సంగతి సైతం పసికట్టలేనంత పరాయీకరణలో బ్రతుకుతున్నారు. అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల, కాదేది కవిత కనర్హం అన్నట్టు ఉత్తరాలు రాయడానికి విషయంతో పనేమిటి? ఏ ఉత్తరమైనా వ్యక్తి సమాచారాన్నో లేదో వ్యవస్థకు సహకారంగానో ఉండేది, కానీ ఉత్త చెత్త ఏ ఉత్తరంలోనూ ఉండేది కాదు. ఉదాహరణకి నెహ్రూ గారు ఇందిరాగాంధీకి రాసిన ఉత్తరాలనే తీసుకుందాం. అవి ఓ తండ్రి కూతురికి రాసినట్లుగా కాక విస్తృతమైన అధ్యయనంతో ఒక మేధావి మరో మేధావిని రూపొందించేవిగా ఉన్నాయి. అవి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయి. సామాజిక పరిణామాలు, భారతదేశ పురోగతి, చరిత్రను గురించిన అవగాహన కలిగించాయి. ప్రముఖ రచయిత గూడిపాటి వెంకటాచలం గారు రాసిన ప్రేమలేఖలు అందరికీ తెలిసినవే. ఎన్నో అనుభవాలు, అనుభూతుల మందారమాల అది. పోస్టు చేయని ఉత్తరాలు కూడా సంచలనంగానే నిలిచాయి. అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ తన కొడుకు టీచర్కి రాసిన ఉత్తరం ఎంతో ప్రాచుర్యం పొందింది. దాన్ని లెటర్ టు ఏ టీచర్ అంటూ ఇప్పటికీ చాలామంది స్ఫూర్తివంతమైన ఉత్తరంగా చెప్పుకుంటూ ఉంటారు. జర్మన్ సంగీతజ్ఞుడు బీథోవన్ రాసిన ప్రేమలేఖలు కూడా జగద్విఖ్యాతమే. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా తెలియాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. విక్టోరియా ఒకెంపో అనే ఒక అర్జెంటీనా రచయిత్రికి ఠాగూర్ రాసిన లేఖల మీద విశ్వభారతి యూనివర్సిటీ వారు ఏకంగా PhDనే చేయించారు. నీకు గమ్మత్తైన ఇంకో ఉత్తరం

గురించి చెప్పాలి. ఇంగ్లీష్ గ్రంథకర్త చార్లెస్ డికెన్స్ తన పుస్తక ప్రచురణకర్తకు అక్షరాలు లేకుండా ఒక లేఖ రాశాడు. తన పుస్తకం అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని కార్డు మీద ప్రశ్నార్థకాన్ని వేసి పంపించాడు. ప్రచురణకర్త కూడా భావకుడే కాబట్టి జవాబుగా ఊహించిన దానికన్నా ఎక్కువగానే అమ్ముడుపోతున్నాయని తెలియజేస్తూ కార్డు మీద ఆశ్చర్యార్థకం వేసి జవాబు పంపించాడు. ఇప్పుడు మనం వాడుతున్న ఎమోజీలలాగా అన్నమాట. చూసావా, అక్షరాలు లేకుండా కూడా ఎంత చమత్కారం సృష్టించవచ్చు. ఉత్తరమా, నువ్వు లేకపోతే నిజంగా హృదయం ఉండాల్సిన చోట పాస్వర్డ్ కోల్పోయిన కంప్యూటర్లలాగా ఖాళీగా మారిపోయింది ఈ ప్రపంచం. ఆ స్థానాన్ని ఈమెయిల్లు తీసేసుకున్నాయి. నిన్ను అందుకున్నప్పుడు పొందే ఆనందం, ఆ స్పర్శ, ఎదురుచూపుల్లోని తపన ఈ తరానికి ఎలా తెలుస్తాయి చెప్పు. నువ్వు ఎప్పుడు వచ్చినా నిన్ను చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎంత ఆనందమో. నువ్వు వచ్చేది ఒక్కసారే కానీ నిన్ను చేతుల్లోకి తీసుకొని అలా అలా చేతులు మార్చుకుంటూ మార్చి మార్చి చదువుకుంటుంటే ఎన్ని రోజులకైనా గుర్తొస్తే చాలు, చిక్కానికి గుచ్చిన ఉత్తరాలు తీసి దుమ్ము దులిపి చదువుకునేవాళ్ళం కదా. ఇంటిల్లిపాది అంతా నిన్ను బతుకమ్మలా తలమీద పెట్టుకున్నట్టుగా సంబురంగా చూసుకునేవాళ్ళం కదా. ఎంతైనా ఆ రోజులే వేరులే. చిన్ని చిన్ని ఆనందాలతో రోజంతా ఉత్సాహంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు పెద్ద ఆనందం కోసం ఏళ్లకేళ్ళు ఏడుపు ముఖాలు వేసుకుని యంత్రాల్లా పనిచేస్తూ మేము మరమనుషులమైపోయాం. ఇప్పుడు ఆ పెద్ద ఆనందం అందివచ్చినా ఆస్వాదించే మనసు ఉండడం లేదు, వయస్సు ఉండడం లేదు. నిజానికి నా మటుకు నాకు ఇప్పటి జీవితాల కన్నా నువ్వున్నప్పటి మా జీవితాలే ఎంతో బాగున్నాయి. నిజం చెప్పు, నువ్వున్నప్పుడు మా జీవితాలు ఎంతో కలగా ఆనందంగా ఉండేవి కదా. అసలు మా జీవితంలోంచి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయావో తెలియడమే లేదు. అంటే అంతటి పరుగులతో జీవితాన్ని గడిపేస్తున్నామా అనిపిస్తుంది. నువ్వే చెప్పు, నీకోసం ఎన్ని ఇళ్ల తలుపులు ఎంత ఆశగా ఎదురుచూశాయో. పట్టణంలో ఉన్న కొడుకు రాసే ఉత్తరం కోసం గుమ్మానికి కళ్ళు అతికించుకుని ఉన్న తల్లి, ఇంటర్వ్యూ లేక కోసం నిరీక్షించే నిరుద్యోగి, నెలలు నిండిన భార్య దగ్గర నుండి ప్రసవం బాగా జరిగిందనే సంతోషకర వార్తను మోసుకొచ్చే ఉత్తరం కోసం ఎదురుచూసే ఓ భర్త, ప్లాటూన్ నుండి తమ ఊరి సైనికుడు రాసే ఉత్తరం కోసం, ఆ యుద్ధ వార్తల కోసం నిరీక్షించే ఆ ఊరు, ఇలా ఎన్నెన్ని రకాలు నీవి, ఎన్నెన్ని రూపాలు. అయినా నీ విశ్వరూపాన్ని కన్నులతో చూసిన తరం మాది. ఆ ఆనందాల్ని పోగేసుకున్న జీవితాలు మావి. నిజమైన ఆనందాల్ని, అనుభూతుల్ని చవిచూసిన నిజాయితీతో కూడిన సంతోషకరమైన రోజులవి. అసలు జీవితమంటే అదే కదా. చిన్నప్పటి బంధాలు, చుట్టుపక్కల వారితో అనుబంధాలు, పరిచయస్తులతో మమకారాలు, సహోద్యోగుల పలకరింపులు, ఇదంతా ఒకనాటి జ్ఞాపకంగా, నాస్టాల్జియాగా మిగిలింది. అయితే ఇప్పటి తరం మారింది, ఉత్తరం కూడా మారింది. మనిషి నిరంతర పరిణామశీలి అంటారు. ఆదిమ మానవుడి నుండి ఆధునిక మానవుడిగా ఇప్పుడు ఎన్నెన్నో మైలురాళ్లను దాటి పయనించాడు. లోతుగా ఆలోచిస్తే నా ప్రియమైన ఉత్తరమా, నువ్వు కూడా మా మానవులలాగే నిత్య పరిణామాన్ని పొందావనే అనిపిస్తుంది. మొదట్లో వస్త్రం మీద, ఆ తర్వాత తాళపత్రాల మీద, ఆ పిదప పేపర్ మీద మీ ప్రస్థానాన్ని సాగిస్తూ వచ్చావు. ఇప్పుడు సాంకేతికత, ఇంటర్నెట్ యుగంలో ఈమెయిల్గా, ఫేస్బుక్ మెసేజ్గా, వాట్సప్ చాట్గా, ట్విట్టర్ సందేశంగా రూపాంతరం చెందావేమో అనిపిస్తుంది. సంప్రదాయ ఆలోచనతో చూస్తే ఉత్తరంగా నువ్వు పేపర్ మీద అక్షరాల దగ్గరే ఆగావనే కోణానికి పరిమితమవుతాం. లేదు, నువ్వు వాహికను మార్చుకొని కొంగొత్త రూపంలో దర్శనమిచ్చావని భావిస్తే ఒకలాంటి ఆనందమూ కలుగుతుంది. నిజమే, ఉత్తరంలోనూ ఈమెయిల్స్లోనూ అవే అక్షరాలు, వాక్యాలు. వాటిలో నిబిడీకృతమైన ఆనందాలు, విషాదాలు, భావోద్వేగాలు అన్నీ ఒకటిగానే అని ఇప్పుడు కొత్తగా అర్థమవుతుంది కదా. మన రేడియో కేంద్రానికి వచ్చే ఉత్తరాల ప్రత్యేకత అందరికీ తెలిసిందే. నిన్ను రకరకాల రంగులతో, పువ్వులతో, బొమ్మలతో అలంకరించి మందారమాలలు కట్టి తమ మనసులోని మాటను శ్రోతలకు మనోరంజకంగా రాసి పంపిస్తే జనరంజకంగా వినిపిస్తుంది రేడియో. సినిమా పాటలు కోరుకునేవారు, కార్యక్రమాల పట్ల అభిప్రాయాలు, సమస్యాపూరణలు పంపేవారు. ఇలా ఎందరినో ఉత్తరం శ్రోతని రేడియోకి ఆత్మీయుణ్ణి చేసింది. ధర్మ సందేహాలకి రేడియోకి ఉత్తరాలు రాయడం ద్వారా సమాధానం పొంది సాంత్వన పొందిన వారు కోకొల్లలు. వార్తాపత్రికల్లో వివిధ అంశాలపై ప్రశ్నోత్తరాలు నడిపిన ప్రకరణాలు నాకిప్పటికీ గుర్తే మిత్రమా. స్కూల్లో పిల్లల సెలవు చీటీలు, కాలేజీ కుర్రాల కొంట పనులకు ప్రిన్సిపల్ రాయించుకున్న అపాలజీ లెటర్లు, ఆఫీసులో అభ్యర్థన పత్రాలు, ఇక ప్రేమలేఖల సంగతులు చెప్పుకుంటూ పోతే పావుగంట కాదు, 25 రోజులు కేటాయించినా తక్కువే. మరిప్పుడు ఈ పరిమళాలు ఎక్కడున్నాయో అని వెతుకుతుంటే ఒక తత్వం బోధపడింది. జీవన సత్యం అవగాహనకొచ్చింది. ఉత్తరంగా నీ ప్రధాన ఆశయం ఏమిటి? సందేశాన్ని, మనుషుల భావోద్వేగాలని చేరవేయడమే కదా. ఆ లెక్కన ఇప్పటి ఈమెయిల్స్ కూడా చేస్తున్నది అదే కదా.
ఇంకా చెప్ప.

చెప్పాలంటే నిన్నటి తరంలో లేని సౌలభ్యం సౌకర్యం ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి తెలుసా? ఉత్తరం రాసినప్పుడు మనసులోని భావోద్వేగాలను తెలపడానికి కేవలం 5 సంకేతాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. అవి ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం, కామ, ఫుల్ స్టాప్, చుక్కలతో కూడిన కొనసాగింపు. ఇవి మాత్రమే. కానీ ఇప్పటి నీ కొత్త అవతారంలో చూడు, ఎన్ని రకాల ఎమోటికన్స్, మరెన్ని రకాల ఇమోజీలున్నాయో. అన్ని రకాల భావాలని వ్యక్తీకరించగలిగే సంకేతాలు ఇప్పుడు వాట్సప్లో లభిస్తున్నాయి. అందుకని ఉత్తరమా, నా హృదయ సమీరమా, నువ్వు నిరంతరం నా మనసుకు అద్దంలా నిలిచావు. పేపర్ మీద ఉన్నా, కంప్యూటర్ మానిటర్ మీద ఉన్నా, సెల్ఫోన్ స్క్రీన్ మీద ఉన్నా, నీ ఆత్మీయత తగ్గలేదు, నీ నిబద్ధత తరగలేదు. మాతో పాటు సమాంతరంగా నువ్వు నడిచిన ప్రయాణం ఇంకా ఆగలేదు. ఉత్తరమా, నా నిరంతర చైతన్యమా, ఎన్నెన్నో అవతారాలెత్తి ఎప్పటికప్పుడు నా మనసు దోచుకున్నావు. నా హృదయాన్ని నీలో నిక్షిప్తం చేసేలా చేశావు. ఉత్తరమా, జ్ఞాపకంగా నిలిచిపోయిన నీ పాత అవతారానికి వందనం. నేటి వెలుగుగా వచ్చిన నీ కొత్త అవతారానికి స్వాగతం. ఇక ఉండనా హిమబిందు.

0: మరింతవరకు నీరాజనం శీర్షికన కొత్త ప్రేమలేఖలు తోకలేని పిట్ట 32వ ధారావాహిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 6:33:18 అయింది. మరి లేటెస్ట్ హిట్ సాంగ్స్ ఇప్పుడు మీకోసం రెడీగా ఉన్నాయి. స్టే ట్యూన్డ్.

లేటెస్ట్ హిట్స్ లో మరి ఫస్ట్ వచ్చేస్తోంది విజయ్ మ్యూజిక్ కంపోజిషన్ లో అనురాగ్ కులకర్ణి సమీర భరద్వాజ్ పాడిన పాట కోర్ట్ సినిమా నుంచి ఎంజాయ్.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 6:40 గా వస్తుంది. మరికొద్దిసేపట్లో వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యో ఆర్జే చేతన్. ఒక్కసారి అలవాటైతే చంపే దాకా వదలదు, మత్తు మందు. ప్రాణాలను హరించే మహమ్మారి మాదక ద్రవ్యం. ఈ అలవాటుకు ఒక్కసారి బానిసలైతే అది చంపేదాకా వదిలిపెట్టదు మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాదు, ఈ అలవాటుకు బానిసైన వ్యక్తుల వల్ల సమాజానికి ప్రమాదమే, కుటుంబ సభ్యులకు నరకం కనబడుతుంది. జీవితంలో ఇంతటి విలయాన్ని సృష్టించే మాదక ద్రవ్యాలకు తేలిగ్గా యువత ఆకర్షితులవుతున్నారు. కళాశాల విద్యార్థుల్లో డ్రగ్స్ తీసుకోవడం ఓ ఫ్యాషన్ గా మారిపోయింది.

0: ఇలా ప్రపంచం మొత్తం మీద మత్తుమందుకు బానిసైన వారు ఎన్నో కోట్ల మంది ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి తన నివేదికలో వెల్లడించింది. ఒక స్ట్రేంజ్ ఫ్యాక్ట్ చెప్పాలా మై డియర్ ఫ్రెండ్స్, డ్రగ్స్ అన్నా గానీ ఆల్కోహాల్ అన్నా గానీ ఇదంతా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్, వెస్టర్న్ కంట్రీస్ అంటారు, కానీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ చూసినట్టయితే ముఖ్యంగా ఈ మత్తుమందు వినియోగం ఏషియన్ కంట్రీస్ లో ఎక్కువ ఉంది. ఇది ఆందోళన వ్యక్తం చేస్తుంది. మన దేశంలో సుమారు 10 లక్షల మంది యువత నల్లమందుకు బానిసైనట్లు తన నివేదికలో తెలిపింది. అయితే ఈ సంఖ్య 15 లక్షలకు మించి ఉంటుందని అనధికార సమాచారం. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే మత్తుమందుకు బానిసవుతున్న వారిలో అధికులు ధనవంతుల కుటుంబాలకు చెందిన వారు కావడం, తల్లిదండ్రుల నిరాధారణ, ఒంటరితనం, చదువు ఒత్తిడి ఇత్యాది కారణాల వల్ల యువత మత్తుమందుకు అలవాటు పడుతున్నట్లు తేలింది. ఇక ఇప్పుడు ఈ అలవాటు క్రమేణా మధ్యతరగతి కుటుంబాలకు పాకుతున్నట్లు వెల్లడవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేవారు మధ్యతరగతి యువతను లోబర్చుకుని మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మత్తుమందు వ్యాపారం సాగిపోతుంది. పెట్రోల్ ఆయుధాల వ్యాపారం తర్వాత ఈ స్థాయిలో మాదక ద్రవ్యాల వ్యాపారమే జరుగుతున్నట్లు తేలింది. దీని టర్న్ ఓవర్ సుమారు 50 వేల కోట్ల రూపాయలుగా ఉన్నట్లు గణనాంకాలు చెప్తున్నాయి. భయంకరమైన డ్రగ్స్ వాడకం వల్ల ఏటా చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇక 20 నుంచి 25% ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక చదువుకునే విద్యార్థుల్లో 20% మంది జీవితాలను ఇది కబళిస్తుంది. మరో 22% మంది మత్తు బానిసలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ మత్తు భూతాన్ని వదలగొట్టాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తుంది. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మత్తు వద్దు, ఆరోగ్యమే ముద్దు అని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తుంది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే శరీర అవయవాలతో పాటు మెదడుపై ప్రభావం చూపిస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ పోలీస్ మాదక ద్రవ్యాలను ప్రధానంగా సిఎన్ఎస్ డిప్రెసెంట్స్, సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ లను, హాలిసోజెనస్, ఎనాల్జెసిక్స్, ఇన్హలెన్స్ అని ఎన్నో రకాలుగా వర్గీకరించారు. హలూసినోజన్స్ తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచించేలా ప్రయత్నిస్తాడు. డెలీరియం అనే దశకు దారి తీసిన తర్వాత రాత్రికి పగటికి తేడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలను భావించడం, లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నార్కోటిక్ ఎనాల్జిక్స్ వాడటం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి. ముక్కు ద్వారా పీల్చి తీసుకునే వాటిని ఇన్హలెన్స్ అంటారు. ఇవి మనసును మెదడును ఉద్రేకపరుస్తాయి. గాంజాయికి శాస్త్రీయ నామం క్యానబిస్. ఇందులో డెల్టా 9 టెట్రాయిడ్ కెనాబిలన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన తర్వాత జీవనశైలి మారిపోతుంది. వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను మర్చిపోతారని డాక్టర్స్ చెప్పారు. పిల్లల ప్రవర్తనలో అసాధారణ రీతిలో మార్పులు కనిపిస్తున్నా, సాధారణ స్థాయి మించి డబ్బులు ఖర్చు పెడుతున్నా ఆ పిల్లలపై తల్లిదండ్రుల దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కల్పించగానే డీఅడిక్షన్ సెంటర్స్ ని సంప్రదించాలి. చికిత్సతో పాటు మానసిక కౌన్సిలింగ్ కూడా అందించాలి. మాదక ద్రవ్యాలు తీసుకునే వారిని నేరస్తుల్లా చూడటం మానేసి వారికి డీఅడిక్షన్ చేసేందుకు సహకారం అందించాలి. తల్లిదండ్రులు, డాక్టర్స్, సమాజం, మీడియా కూడా సహకారం అందించాలి. టెక్నాలజీ వల్ల మాదక ద్రవ్యాల సరఫరా సులభంగా మారిపోతుంది. పోలీసులు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిని కాకుండా సరఫరా చేస్తున్న వారిని శిక్షించడం పట్ల దృష్టి సారించాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 09515

2270239. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: లోపలే వెళ్తున్నారు, మన ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు. ఇది ఒక వార్నింగ్ అండ్ కాషన్ మాత్రమే, మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పాల్సింది కాదు. పిల్లలు ఏ పని చేస్తున్నా తల్లిదండ్రులు తప్పకుండా గమనించాలి, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. స్కూల్స్ లో కాలేజెస్ లో ఈ మధ్య అవేర్నెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఏమిటంటే చేతిలో ఒక సెల్ ఫోన్ వచ్చింది, దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరితో ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలా అవుతుంది, ఎలా లభ్యం అవుతున్నాయి ఈ డ్రగ్స్ కూడా తెలియని పరిస్థితి. మనం ఏదో చిన్నపిల్లలు కదా చేయరు అనుకుంటాం, మన కంట్రోల్లో ఉన్నారు కదా చేయరు అనుకుంటాం, లేదా మేము చాలా మంచి వాల్యూస్ తో పెంచాము చేయరు కదా అనుకుంటాం. ఇలా ఇవన్నీ మానేసి రియాలిటీలోకి వచ్చి ఏమవుతుంది అనే రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత చర్య తీసుకోవాలి, ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ కి అడిక్ట్ అయితే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం, బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్ లో సమయం 6:48 అవుతోంది. మరి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల తర్వాత మళ్ళీ మనం లేటెస్ట్ హిట్ సాంగ్స్ లోకి ఎంట్రీ ఇచ్చాం. మరి లేటెస్ట్ హిట్ సాంగ్స్ లో నెక్స్ట్ వచ్చేస్తోంది జీవి ప్రకాష్ కుమార్ పాడిన ఒక సూపర్ సాంగ్. ఇది ఇరుముడి సినిమాలో శివ నిర్వాణ రాశారు ఈ పాటని.

వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

0: అన్నా
1: ఏంట్రా?
0: వన్ లాస్ట్ డాన్స్.
1: ఓకేరా, కట్.
2: అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో నజరుద్దీన్ జయంత్ పాడిన పాట విన్నారు. జననాయకుడు సినిమా నుంచి లేటెస్ట్ హిట్ సాంగ్స్ లో
3: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

0: ఎక్కి తొక్కేటోళ్ళే ఉన్నా తగ్గేదేమూదే అర్రెగ్గేదాకా తిక్కే ఉండాలే.
1: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో రామ్ మిరియాల పడిన పాట ఇది. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో స్టే ట్యూన్డ్.

వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్.

మోహిత్ చౌహాన్ పాడిన పాట ఇది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో, పెద్ది సినిమాలో, లేటెస్ట్ హిట్ సాంగ్స్లో. నెక్స్ట్ వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 7:05 వస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో వార్తలు.
2: చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతోన్న 2వ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరల పెంపునకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా

0: తో మాట్లాడుతూ, రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలియజేశారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో పీఎం ధారా పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని వైష్ణవ్ తెలియజేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన సరఫరాకు వీలుగా దేశ అంతరాష్ట ప్రసార వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు.
1: 1,86,000 करोड़ रुपीस का ये पूरा प्रोग्राम बनाया गया है. इस प्रोग्राम में 135 गीगावाट को रिन्यूएबल एनर्जी को बैटरी एनर्जी स्टोरेज सिस्टम, स्टेट की जो ट्रांसमिशन यूटिलिटीज है उनको अपग्रेड करना और नई ग्रीन फील्ड लाइन्स को बनाकर इसको और एग्जिस्टिंग लाइन्स को अपग्रेड करना, इन सब को ध्यान में रखते हुए इस प्रोग्राम को इम्प्लीमेंट किया जाएगा. इस प्रोग्राम के इम्प्लीमेंटेशन में एमएनआरई का रोल रहेगा, पावर ग्रिड का रोल रहेगा, मिनिस्ट्री ऑफ पावर का रोल रहेगा और बहुत सारा रोल रहेगा स्टेट गवर्नमेंट्स. स्टेट गवर्नमेंट्स के साथ मिलकर इसको इंप्लीमेंट करेंगे.
0: పర్యాటక రంగం కేవలం ప్రయాణం, వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ఒక ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో అసోచాం నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఈ రంగం వృద్ధిని కొనసాగిస్తుందని తెలియజేశారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ధి రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి వెల్లడించారు. అలాగే గత ఏడాది 2,53,00,000 మందికి పైగా విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించారని పేర్కొన్నారు.
2: भारत के घरेलू पर्यटन ने जिस तरह की वृद्धि पिछले वर्षों में निरंतर दिखाई है, 12.5% की ग्रोथ रेट पर्यटन क्षेत्र में घरेलू पर्यटन की दिखाई दी है. पिछले एक साल में लगभग 428 करोड़ से ज्यादा पर्यटक यात्राएं भारत में हुई, लगभग 2,53,00,000 से ज्यादा विदेशी अतिथि भारत की धरती पर आए. आज के समय में पर्यटन अर्थव्यवस्था की एक बड़ी धुरी और रोजगार का एक बड़ा साधन बना है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో యూపీఎస్సీ స్థాపన జరిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఏడాది పొడవు వేడుకల ముగింపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఈ సందర్భంగా యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాల బిల్ల, 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జలంధర్లో జరిగిన నషాముక్త పంజాబ్ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సమస్యను నిర్మూలించడమే ప్రధాన అంశంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలను బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని అంతం చేయడంలోనూ ప్రభుత్వం విజయం సాధించిందని అమిత్ షా అన్నారు. ఇకపై పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా మార్చడంపై దృష్టి సారిస్తామని తెలియజేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన షాహిద్ భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్ వంటి పంజాబ్ వీరులకు ఈ సందర్భంగా అమిత్ షా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఐ ఇండస్ట్రీ యాక్సెలరేటర్ ప్రాజెక్ట్ నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈరోజు డిజిటల్గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో ఎంహెచ్ఐ ఇండస్ట్రీ యాక్సెలరేటర్ ప్రాజెక్టు ముగిసిందని, దేశీయ సాంకేతిక ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యత స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా దేశం కేవలం అధునాతన సాంకేతికతలకు వ్యవస్థగా ఉండటానికే పరిమితం కాకుండా వాటి అభివృద్ది కేంద్రంగా నిలిచే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారు. 3వ తేదీన రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్మించే మిల్క్ యూనిట్కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.

0: ఆ తర్వాత కరీంనగర్లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్లో 1000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించి సాంకేతిక సామర్థ్యాల్లో భారత్ ఒక మైలురాయిని సాధించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 8 ఏళ్ల లక్ష్యంలో సగాన్ని 3 ఏళ్లలోపే అధిగమించిందని ఆయన తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండరీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ వ్యవస్థలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్ట్ బృందాలు, 150 మందికి పైగా పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 43 సంస్థలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జౌళి రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రేపు ఒక సదస్సు జరగనుంది. ఈ సందర్బంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జౌళి రంగానికి చెందిన 400 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వస్త్ర రంగం సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతిక ప్రదీప్తో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చికితారావు, సాహిల్, రాజేష్, జాదవ్ జోడి ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై 158-157 తేడాతో విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో కుషాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు చైనాపై 238-237 స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తం 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న 2వ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో 3 ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 2, రవీంద్ర జడేజా 2, గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ తీశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ ఆపరేషన్లో దాదాపు 3000 కోట్ల రూపాయల విలువైన 526 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ముంబై వైపు వెళ్తున్న ఆజాద్ అనే ఇరానియన్ పడవను లక్షద్వీప్ తీరం వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నింటికీ కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు.
1: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం.
2: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 7:15:48 అయింది. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం, డిఆర్టీ, డెట్ రికవరీ ట్రిబ్యునల్. రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇవాళ డెట్ రికవరీ ట్రిబ్యునల్ డిఆర్టీ గురించి మనకు వివరించడానికి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన హరీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్, ముఖ్యంగా బ్యాంకులు రుణాల రికవరీ కోసం ఏర్పాటు చేసిన డిఆర్టీ ఏ చట్టం కింద స్థాపించబడింది, దాని ప్రధాన ఉద్దేశం ఏంటి వివరిస్తారు?
1: ఇది రికవరీ ఆఫ్ డెట్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్, ఆర్డీడీబీ అని 1993లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. చట్టాన్ని ఇప్పుడు పేరు మార్చి రికవరీ ఆఫ్ డెట్స్ అండ్ బ్యాంక్ రప్స్ యాక్ట్ అంటున్నారు. ఇన్సాల్వెన్సీ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్డీబీ యాక్ట్ అయిపోయింది. ఆర్డీబీ 1993. ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే, బ్యాంకుల నిరర్థక ఆస్తులు విపరీతంగా పెరిగిపోయి బ్యాంకుల కేసులన్నీ సివిల్ కోర్టు ద్వారా మాత్రమే రికవరీ చేయగలిగిన సందర్భంలో చాలా కేసులు పెరిగిపోయి నిరర్థక ఆస్తులు చాలా పెరిగిపోవడంతో బ్యాంకులకి సరైన సమయానికే రికవరీ రాకపోవడం వలన నర్సింహం కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేవలం బ్యాంకుల కేసులనే పరిశీలించే అధికారం ఉన్న ఒక ట్రిబ్యునల్ని ఎస్టాబ్లిష్ చేయాలని. ఆ విధంగా డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ దేశమంతటా నెలకొల్పబడ్డాయి 1993 సంవత్సరం నుంచి.
0: అయితే భారతదేశం అంతటా ఎన్ని డిఆర్టీలు ఉండే అవకాశం ఉందంట?
1: ఇప్పుడు భారతదేశం మొత్తం మీద 39 డిఆర్టీలు ఉన్నాయి. దీనికి అప్పలేట్ ట్రిబ్యునల్స్ 5 ఉన్నాయి. దాన్ని డిఆర్ఏటి అంటారు.
0: డిఆర్టీకి డిఆర్ఏటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి?
1: డిఆర్టీ అంటే మొదటి స్టెప్. ఒకవేళ డిఆర్టీ న్యాయం జరగలేదని భావిస్తే డిఆర్ఏటి అప్పలేట్ ట్రిబ్యునల్, డెట్ రికవరీ అప్పలేట్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించవచ్చు.
0: అయితే ఈ డిఆర్టీకి ట్రిబ్యునల్ ఏదైతే అంటున్నారో దీనికి ఎవరు ఆధిపత్యం వహిస్తారు?
1: ప్రతి డిఆర్టీలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. అయితే కొన్ని కేంద్రాల్లో 2-3 బెంచులు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో 3 బెంచులు ఉన్నాయి. అట్లాగే పెద్ద పెద్ద వాటిలో 2-3 బెంచులు ఉండే కలకత్తా, ఢిల్లీ, మెడ్రాస్ ఇట్లా ఎన్నో చోట్ల 2-3 బెంచులు ఉన్నాయి.
0: ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు?
1: ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి కానీ, ఆర్ ఇప్పుడు పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ జడ్జి కానీ, ఇంతకుముందు ఈవెన్ అడ్వకేట్స్ కూడా డిఆర్టీగా అపాయింట్ చేయగలిగే, ఐ మీన్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయగలిగేవారు. కానీ 2017లో చట్టం చేంజ్ అయిపోయి ఇప్పుడు కేవలం డిస్ట్రిక్ట్ జడ్జిగా రిటైర్ అయిన వాళ్ళు ఆరు పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించవచ్చు.
0: అయితే ఆర్డీబీ యాక్ట్కి సర్ఫేసీ యాక్ట్కి ఉన్న తేడా ఏంటి?
1: ఆర్డీబీ యాక్ట్ ఇప్పుడు సివిల్ కోర్టు అధికారాలని ఆర్డీబీకి సంక్రమించబడ్డాయి. సో ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే క్వాసి ట్రిబ్యునల్, క్వాసి జ్యుడిషియల్ అథారిటీ, కానీ అన్ని సివిల్ కోర్టుకు ఉన్న అన్ని అధికారాలు డెట్ రికవరీ ట్రిబ్యునల్కి ఉన్నాయి. సర్ఫేసీ యాక్ట్కి డిఆర్టీకి తేడా ఏంటంటే, సర్ఫేసీ యాక్ట్ బ్యాంకులకే అధికారం ఇచ్చింది. ఎక్కడైతే ఆస్తులు తనఖా పెట్టి రుణం తీసుకున్న సందర్భంలో బ్యాంకులు తమంతా తామే ఆ సెక్యూరిటీస్ని ఎన్ఫోర్స్ చేయగలుగుతారు. కాబట్టి అది డిఆర్టీ కోర్టు లాగే సర్ఫేసీ మాత్రం బ్యాంకులకే అధికారాలు ఇచ్చాయి.
0: అయితే మీరు అన్నట్టు మొదట బ్యాంకు రుణాల తాలూకు రికవరీని సివిల్ కోర్టులో జరిగేవి, అక్కడ అన్ని కేసులు కలిసి లేట్ అవుతున్నందుకు
1: తొందరగా
0: అవ్వాలని డిఆర్టీ తీసుకోవడం జరిగింది. డిఆర్టీలో కూడా ఇంకా లేట్ అవుతుంది అంటే స్పీడప్ చేయడం కోసం ఇంకా కేసులు పెరుగుతున్న క్రమంలో సర్ఫేసీ యాక్ట్ వచ్చి బ్యాంకులకి అధికారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ డిఆర్టీ విషయానికి వస్తే, డిఆర్టీకి పరిమితి ఏమైనా ఉందా? ఎంత రుణం అయితే డిఆర్టీకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? ఎంత అయితే కేసులు, ఎలాంటి పరిమితులు ఉన్నాయి?
1: ఇంతకుముందు 10 లక్షలు ఉండేది. 10 లక్షల రూపాయల రుణం బాకీ ఉంటే డిఆర్టీలోనే ఫైల్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ పరిమితిని పెంచి 20 లక్షలు చేశారు. ఇప్పుడు 20 లక్షల దాటి రుణం ఉంటే తప్పనిసరిగా డిఆర్టీలోనే ఫైల్ చేయాలి. అంతకన్నా తక్కువ ఉంటే మళ్ళీ సివిల్ కోర్టునే ఆశ్రయించాలి బ్యాంకులు.
0: అయితే ఇప్పుడు మొదటగా డిఆర్టీని బ్యాంక్ అప్రోచ్ అవుతుంది,
1: బ్యాంక్ ఫైల్ చేస్తుంది,
0: ఫైల్ చేస్తుంది కేసు. ఆ ఫైల్ చేయడానికి ఏమంటారు? మొదటి అప్లికేషన్ పెట్టేది బ్యాంక్ పెడుతున్నారు, రుణగ్రహీత
1: బ్యాంక్ వారే పెడతారు. దాన్ని ఒరిజినల్ అప్లికేషన్ అంటారు, ఓఏ.
0: ఓకే,
1: ఒరిజినల్ అప్లికేషన్ అంటారు. అయితే సర్ఫేసీ చట్టంలో కూడా డిఆర్టీకే అధికారం ఇచ్చారు, ఒకవేళ బ్యాంక్ నియమాలు సరిగ్గా పాటించిందా లేదా చూడడానికి. అప్పుడు మాత్రం రుణ

0: రహిత ముందుగా అప్రోచ్ అవుతాడు డిఆర్టీని.
1: బ్యాంకు తమ రుణ రికవరీ కోసం డిఆర్టీని అప్రోచ్ అయ్యి అప్లికేషన్ పెట్టుకుంటే అది పోయి ఒరిజినల్ అప్లికేషన్. మీరు అన్నట్టు రుణగ్రహీత తనకి సర్ఫేసీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో అన్యాయం జరిగిందని భావించి డిఆర్టీని అప్రోచ్ అయితే అది
0: సెక్యూరిటైజేషన్ అప్లికేషన్, అది
1: ఎస్ఏ
0: ఎస్ఏ
1: సెక్యూరిటైజేషన్ అప్లికేషన్ అంటున్నారు. అయితే ఈ ప్రక్రియలో బ్యాంకు కానీ రుణగ్రహీత కానీ ఏదైనా రుసుము చెల్లించుకొని డిఆర్టీకి వెళ్లాల్సిందేనా?
0: బ్యాంకు సూట్ ఫైల్ చేయాలంటే మాక్సిమం 150,000 రూపాయలు ఉంది.
1: అయితే ఈ డిఆర్టీలో ఒక ఫైల్ ఒరిజినల్ అప్లికేషన్ మీరు అన్నట్టు ఫైల్ అయిన తర్వాత ప్రొసీజర్ ఏంటి, ప్రక్రియ ఎలా ఉంటుంది?
0: కొంతవరకు సివిల్ కోర్టులో ఉన్న ప్రక్రియనే, అయితే చాలా వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం బ్యాంకుల కేసులు మాత్రమే ఉంటాయి కాబట్టి, ఇందులో ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అన్నీ డిఆర్టీకి అప్రోచ్ అవ్వాలి.
1: ఇప్పుడు బ్యాంక్ డిఆర్టీని అప్రోచ్ అయిన తర్వాత డిఆర్టీ నుంచి సమన్స్ వస్తాయి రుణగ్రహీతకి. రుణగ్రహీతకి ఎన్ని రోజుల సమయం ఉంటుంది?
0: 30 రోజుల్లో రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయాల్సిందే, అందుకే వేగవంతం అవుతుంది ఈ ప్రక్రియ అని చెప్తున్నాను. సో ఒకటేంటంటే ఇక్కడ మౌఖిక ఎవిడెన్స్ అంటే పర్సనల్ ఎవిడెన్స్ జనరల్గా ఉండదు డిఆర్టీలో, సివిల్ కోర్టులో అది తప్పనిసరి.
1: ఓకే,
0: సాక్షులను విచారించడం అదంతా తప్పనిసరి. ఇక్కడ అఫిడవిట్ ద్వారా ఎవిడెన్స్ ఫైల్ చేయవచ్చు కాబట్టి ఈ ప్రక్రియలన్నీ తొందర తొందరగా అయిపోతాయి.
1: అయితే డిఆర్టీలో ఈ రికవరీ సర్టిఫికెట్కి ఎలాంటి అధికారం ఉంటుంది?
0: ఒకటి ఏంటంటే సివిల్ కోర్టులో ఒక డిగ్రీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డిగ్రీని ఎగ్జిక్యూషన్ కోర్టులో డిగ్రీ హోల్డర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది, ఆ ఈపీ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసి. కానీ డిఆర్టీలో డిగ్రీ వచ్చిన తర్వాత ఆ డిగ్రీ రికవరీ ఆఫీసర్ కూడా డిఆర్టీలో భాగమే. సో అది అతనికి ఇంటర్నల్ ప్రక్రియ ద్వారా వెళ్ళిపోతుంది ఎగ్జిక్యూషన్ కోసం, కాబట్టి దాంట్లో తేడా ఉండదు. డిగ్రీ బేసిస్ మీద రికవరీ సర్టిఫికెట్ తయారు చేస్తారు, ఆ రికవరీ సర్టిఫికెట్ ని రికవరీ ఆఫీసర్ ఎన్ఫోర్స్ చేస్తాడు.
1: ఫైనల్ గా ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రుణగ్రహీతకి మళ్ళీ ఎలాంటి అవకాశం లేదు,
0: అవకాశం లేదని చెప్పలేము.
1: అంటే మళ్ళీ తను భావిస్తే అపీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. అయితే మీరు అన్నట్టు రుణగ్రహీత బ్యాంకు తప్పు చేసింది అని లేదా బ్యాంకు తనకేదో అన్యాయం చేసిందని భావిస్తే ఆ డిఆర్టీలో వచ్చిన జడ్జిమెంట్ విషయంలో కానీ ఏదైనా అనుమానం ఉంటే తను డిఆర్టీకి వెళ్ళొచ్చు. అయితే రుణగ్రహీతలు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ రుణం తీసుకొని దాదాపు 30 ఏళ్ల హోమ్ లోన్ కావచ్చు, 20 ఏళ్ల హోమ్ లోన్ కావచ్చు, 15 ఏళ్ళు కట్టిన తర్వాత చివరిలో ఏదో పరిస్థితుల వల్ల కానీ బిజినెస్లో నష్టాల వల్ల కానీ ఆరోగ్యరీత్యా ఏదైనా జెన్యున్ రీజన్తో కట్టలేకపోతే ఆ మిగిలిన చివరి 5 సంవత్సరాల కోసం కూడా మళ్ళీ ఆస్తి జప్తు అవ్వాల్సిందేనా? తను బ్యాంకుతో కానీ డిఆర్టీతో కానీ మాట్లాడుకొని క్లోజర్ బ్యాలెన్స్ లాగా లేదా ఏదైనా సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందా?
0: సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తన పరిస్థితిని బ్యాంక్ అధికారులకు వివరించి బ్యాంక్ నియమాల ప్రకారం 1 టైం సెటిల్మెంట్ ఏదైనా సాధ్యమవుతుందా చూడవచ్చు. అది కూడా ప్రతి బ్యాంక్ నియమాలకు లోబడి తన విషయంలో అది సాధ్యమవుతుందా లేదా అతను విచారించవచ్చు. అది సాధ్యం కాని పక్షంలో ఇంకా వేరే దారి లేదు, ఎందుకంటే బ్యాంకులు కూడా వేరే వాళ్ళకి మళ్ళీ ఆర్థిక సహాయం చేయాలి అంటే వాళ్ళు ఇచ్చిన లోన్ వడ్డీతో సహా రికవరీ చేయాల్సిన పరిస్థితి, అది ఎవరు దాన్ని చేయలేరు కాబట్టి.
1: అయితే మీరు అన్నట్టు నేను తీసుకున్న రుణము గడువులు చెల్లించలేకపోవడం వల్ల బ్యాంక్ ద్వారా డిఆర్టీకి వెళ్ళింది, ఎలాగైనా నేను మళ్ళీ నా ఆస్తిని కాపాడుకోవాలనుకుంటే డిఆర్టీకి వెళ్ళినా కూడా ఆ రుసుము నేను చెల్లించి మళ్ళీ నా ఆస్తిని కాపాడుకోవచ్చు?
0: కాపాడుకోవచ్చు. అదైతే ఎప్పుడైనా ఏ సమయంలోనైనా పూర్తి రుణాన్ని చెల్లించి తన కేసులో 1 టైం సెటిల్మెంట్ ఏమైనా సాధ్యమవుతుందేమో బ్యాంక్ అధికారులను సంప్రదించి సెటిల్ చేసుకోవచ్చు, లోక్ అదాలత్ ద్వారా కూడా సెటిల్ చేసుకోవచ్చు.
1: ఓకే, అయితే ఏ పరిస్థితుల్లో కట్టలేని పరిస్థితి ఉంది, రుణగ్రహీత ఇంకా తిరిగి చెల్లించలేని పరిస్థితి ఉన్నప్పుడు డిఆర్టీ వారైనా సరే ఆస్తిని జప్తు చేసుకుంటారు, వారైనా ఎలా డబ్బు అందిస్తారు బ్యాంకుకి, వారైనా అమ్మాల్సిందేనా?
0: అమ్మాల్సి.
1: వారు ఎలా అమ్ముతారు?
0: దానికి కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ రూల్స్ దీనికి అప్లికబుల్ చేశారు. సో ఆ విధి విధానాల ప్రకారం వాళ్ళు కూడా వాల్యుయేషన్ అవన్నీ తీసుకుని ప్రాపర్టీ వాల్యుయేషన్, దానికి ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది, పేపర్ లో పబ్లిష్ చేయడము, దాన్ని అటాచ్ చేయడము, ప్రాపర్టీని అటాచ్మెంట్ అంటారు, అది చేసి దాని తర్వాత మళ్ళీ వేలం ప్రకటనలు అవన్నీ, దానికి ఒక కొన్ని నియమాలు ఉంటాయి, 30 రోజులు 15 రోజులు అట్లాంటి. సో దాని ప్రకారం చేస్తారు.
1: ఏదైనా పరిస్థితుల్లో రుణగ్రహీతకి తన సొంత ఆస్తి కానీ సొంత ఇల్లు కానీ తీసుకున్న తర్వాత అనుకోని పరిస్థితుల్లో కట్టలేకపోయాడు, కానీ ఎవరికి ఇష్టం ఉండదు ఈ ప్రక్రియ, ఏదైతే జప్తు చేయడం అనేది ఏ సగటు పౌరునికైనా ఎవరికైనా ఇష్టం ఉన్న ప్రక్రియ. మరి అలాంటప్పుడు అక్కడ ఏదైనా సందర్భం ఎదురైతే ఇష్టం లేని పరిస్థితుల్లో జప్తు జరుగుతుంది లేదా జప్తు హాజరైన వాళ్ళని ఏదైనా అనడం కానీ యాక్షన్లో పాల్గొనియకపోవడం కానీ ఇలా ఏమైనా చేస్తే అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు?
0: సర్ఫేసీలో అయితే ఒక ప్రొసీజర్ ఉంది, మెజిస్ట్రేట్ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒకవేళ అడ్డుకుంటే. కానీ డిఆర్టీలో రికవరీ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇది ఒక ప్రభుత్వ అధికారి చర్యలని అడ్డుకున్నట్టుగా అవుతుంది, అది ఒక నేరం. కాబట్టి అట్లాంటివి పని చేయరా.

0: కాదు, ఏ ఏ రుణ గ్రహీత అయినా తనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ ప్రాపర్టీ ఆస్తి స్వాధీనంలో కానీ అమ్మడం వేలగంలో కానీ ఇంకేదైనా ప్రక్రియలో న్యాయం జరగలేదనిపిస్తే భావిస్తే డిఆర్టీని కానీ అపలేట్ అథారిటీ డిఆర్ఏటీని కానీ అప్రోచ్ అయ్యి సరైన ఆర్డర్స్ స్టే కూడా తీసుకోవచ్చు, బ్యాంక్ ప్రక్రియను నిలిపివేసేయడానికి అభ్యర్థించవచ్చు. లీగల్ ప్రక్రియను మాత్రమే చేయాలి, అడ్డుకోవడం అవన్నీ ఒక విధంగా నేరమవుతుందని చెప్పవచ్చు.
1: రుణగ్రహీత తన ఆస్తిని కాపాడుకునే ప్రయత్నంలో చివరిగా అప్పటికే డిఆర్టీ తరపున జడ్జిమెంట్ కానీ ఆర్డర్ కానీ ఫైనల్గా వచ్చేసి బ్యాంకు అమ్మకానికి వెళ్ళిపోయి అమ్మకం జరిగిన తర్వాత, ఇంకా హ్యాండ్ ఓవర్ జరగలేదు, అమ్మకం మాత్రమే జరిగింది, అప్పుడు రుణగ్రహీతకి తన డబ్బులు తను సమకూర్చుకోగలిగి అప్రోచ్ అయితే మళ్ళీ తన ఆస్తిని తను తిరిగి పొందే అవకాశం ఉందా చివరిగా?
0: అట్లాంటి అవకాశాలు చాలా వరకు లేనట్టే చెప్పొచ్చు. కానీ ఒకవేళ బ్యాంక్ అధికారులను సంప్రదించి కన్ఫర్మ్ కాకముందు ఏదైనా చేయొచ్చు. సేల్ అయిన తర్వాత కూడా రికవరీ ఆఫీసర్ అంటారు, ఆయన సేల్ కన్ఫర్మ్ చేసేదాకా అది ఇదవదు, ఆలోగా తను ఏదైనా చేసి తన ఆస్తిని రక్షించుకోవచ్చు. సేల్ కన్ఫర్మ్ కాకముందు, కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా అది ఆ ప్రక్రియను ఆపడం
1: కష్టం. అటు సర్ఫేస్ యాక్ట్ కావచ్చు, ఇటు డిఆర్టీ కావచ్చు, కామన్ మ్యాన్ ఉద్దేశించి సగటు పౌరుడు చేస్తున్న తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?
0: తన వనరులు తన కెపాసిటీ చూసుకొని మాత్రమే అప్పు తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ అందరికీ సహాయం చేయాలి అంటే మనం తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి. అనుకోని పరిస్థితులు ఎవరికైనా రావచ్చు, అది వేరే విషయం. కానీ అదర్వైజ్ మనం మన పరిస్థితిని సమీక్షించుకొని ఆర్థిక వెసులుబాటును చూసుకొని మాత్రమే అప్పు తీసుకోవాలి. అదొకటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు. సో ఇంకొకటి, మిగతా వాటిలో ఏదైనా ప్రక్రియలో బ్యాంక్ ఏదైనా పొరపాట్లు చేసి విధి విధానాలు సరిగ్గా పాటించకపోతే తప్పనిసరిగా కోర్టుని అప్రోచ్ అయితే తనకి రక్షణ లభిస్తుంది. బ్యాంక్ హై హ్యాండెడ్గా ఏ పని చేయడానికి లేదు, చట్టానికి లోబడే చేయాలి. ఆ చట్టాన్ని అతిక్రమిస్తే తప్పనిసరిగా డిఆర్టీ డిఆర్ఏటీ సహాయం చేస్తాయి.
1: బాగుంది హరీష్ గారు, డెట్ రికవరీ ట్రిబ్యునల్ గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు అండి, నమస్కారం.
0: నమస్కారం.

0: మీరింతవరకు ఇది మన చట్టం డిఆర్టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
3: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో.
0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్ లో సమయం 7:30:58 అయింది. మరి పాటతో ప్రయాణంలో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ మిమ్మల్ని రీఛార్జ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మరి వాటి ఆల్ టైమ్ హిట్స్లో 2000 to 2025 మధ్య రిలీజ్ అయినటువంటి బ్లాక్ బస్టర్ హిట్స్

0: ఆల్ టైమ్ హిట్స్లో ఫస్ట్ సాంగ్ విన్నారు మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో హరిహరన్ శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. ఇంద్ర సినిమా నుంచి
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
2: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఏడు గంటల 7:39 అవుతోంది. విబి స్టూడియోస్ లో పాటతో ప్రయాణంలో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ వింటూ ఉన్నాం మనం.

0: ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్ పాడిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. గంటడి కృష్ణ మ్యూజిక్ కంపోజిషన్లో, సంపంగి సినిమాలో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్లో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మరి పాటతో ప్రయాణంలో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ వింటున్నాం కదా జస్. మరి శ్రోతలకు ఒక ముఖ్య గమనిక ఏంటి అంటే, అక్టోబర్ 1 నుంచి అంటే రేపటి నుంచి వివిధ భారతి FM 102.8 హైదరాబాద్ శ్రోతల కోసం మరింత వైవిధ్యభరితమైన వినోదాత్మకమైన కార్యక్రమాలతో మీ ముందుకు వస్తోంది. రేపు ఉదయం 10 గంటలకు మార్నింగ్ మస్తి విత్ సూపర్ హిట్ సాంగ్స్. మరి మీ ఉదయాన్ని ఉత్సాహభరితమైన సూపర్ హిట్ గీతాలతో ఆహ్లాదంగా మార్చే సంగీత కార్యక్రమం అన్నమాట. అండ్ మధ్యాహ్నం 12 గంటలకు అమృత గీతం జస్. మరి సాహిత్యానికి గీతాలకు ప్రాధాన్యతనిస్తూ అలరించే ప్రత్యేక సంగీత కార్యక్రమం ఉంటుంది రేపు మధ్యాహ్నం 12 గంటలకు అమృత గీతం శీర్షికన. అలాగే మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తి. జీవితాన్ని, సమాజాన్ని, మన ఆలోచన విధానాన్ని స్ఫూర్తివంతం చేసే కార్యక్రమం. అలాగే మధ్యాహ్నం 2:15 మెలోడీ టైం. మరి మధురమైన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను అలరించే ప్రత్యేక సంగీత కార్యక్రమం. అలాగే సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు సరదా సాయంత్రం శ్రోతలను ప్రశ్నలు అడుగుతూ అలరించే విజ్ఞాన వినోద కార్యక్రమం. సరదా సందడి సమాధానం. మరి తెలుసుకుందాం, నవ్వుకుందాం, నేర్చుకుందాం. గురువారం అక్టోబర్ 1 నుంచి అంటే రేపటి నుంచి అనమాట. మరి కొత్త కొత్త కార్యక్రమాలతో, కొత్త ఉత్సాహంతో మన వివిధ భారతిని మరింత ఆస్వాదిద్దాం. వినండి, పాల్గొనండి, ఆనందించండి. మన వివిధ భారతి FM 102.8.

0: అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు.
1: డిఎస్పీ అండ్ రెనీనా రెడ్డి పాడిన ఒక ఎనర్జెటిక్ సాంగ్ విన్నారు. డిఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఖైదీ నంబర్ 150 సినిమాలో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ లో

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పాటతో ప్రయాణం చేస్తూ ఆల్ టైమ్ హిట్స్ లో మంచి మంచి హిట్ సాంగ్స్ వింటున్నాం కదా. జస్ మరి గుంటూరు కారం సినిమాలో సాహితీ చాగంటి శ్రీకృష్ణ పాడిన ఒక జోస్ఫుల్ సాంగ్ వినేశం. తమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్లో మరి శ్రోతలకు ఒక గమనిక ఏంటి అంటే రేపు గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేయబడుతోంది. సో మరి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్స్ STD కోడ్ 0400 యాడ్ చేసి 2324 0852, అలాగే 2324 0853, అలాగే ఇంకో నంబర్ కూడా ఉంది 2955 0923 నంబర్లకు ఫోన్ చేసి మరి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. మరి ఈ కార్యక్రమం రేపు ఉదయం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మరి ఫోన్ నంబర్స్ మరోసారి రిపీట్ చేస్తాను, 0402324 0852, అలాగే 2324 0853, 2955 0923 నంబర్లకు ఫోన్ చేసి మరి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027-28 సంవత్సరానికి గాను గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాల్కు 25 రూపాయలు పెంచి 2610 రూపాయలకు పెంచినట్లు, అలాగే మరికొన్ని పంటలకు కూడా ఎంఎస్పీని పెంచినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. కరీంనగర్ సమీకృత జిల్లా అధికారుల సముదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సుమారు 1100 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లలో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో నేతన్న బజార్, పాఠశాలలు, రాజరాజేశ్వర ఆలయ అభివృద్ది, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు, గోదాములు, పోలీస్ స్టేషన్లతో పాటు ఇందిరా మహిళా శక్తి భవన్ ప్రారంభోత్సవం ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల సందర్భంగా లోక్ భవన్ ఈ రాత్రి గులాబీ రంగు వెలుగులతో మెరిసిపోయింది. వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, సమయానికి నిర్ధారణ చేయడం, రొమ్ము ఆరోగ్య ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర బృందం ద్వారా రాష్ట్రంలో పంట నష్టాన్ని అంచనా వేయించి బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 2023 ఎన్నికల్లో 420కి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిలో ఒక్కదాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. ఎల్టీ హెచ్టీ విద్యుత్ కనెక్షన్లకు

యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జీలతో వినియోగదారులకు ఖర్చుపై ముందుగానే స్పష్టత లభిస్తుందని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం శారదీయ దుర్గాపూజకు 5 రోజుల సెలవులను ప్రకటించింది. అలాగే పూజా మండపాల కేటాయింపు నిధులను 5 కోట్లకు పెంచుతూ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ వెల్లడించారు. సింగరేణి ఆధ్వర్యంలోని జైపూర్ విద్యుత్ విషయంలో రాజస్థాన్తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్రావు లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ నిర్వహణలో విఫలమైందని మండిపడ్డారు. గౌహతి వేదికగా టీమిండియాతో జరుగుతున్న 2వ వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోర్ సాధించింది. 3 బ్యాటర్లు సెంచరీలతో విరుచుకుపడడంతో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల దరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్లో సమయం 8:32 అయింది. మరి 7:30 to 8:00 ఆల్ టైమ్ హిట్స్లో మరి హిట్ సాంగ్స్ విని ఫుల్గా ఎంజాయ్ చేశారు కదా. ఎస్, మరి ఇప్పటి నుంచి రాత్రి 8:30 వరకు మస్తీ మజా. మరి వాటి మన మస్తీ మజా షోలో సోషల్ మీడియాలో మార్నింగ్ ఏ న్యూస్ వైరల్ అయ్యింది, ఆఫ్టర్నూన్ ఏ న్యూస్ ట్రెండింగ్లో ఉంది. మరి కొన్ని కొన్ని న్యూస్ మనం చూస్తూ ఉంటే కొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి, మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. అలాంటి ఆల్ రౌండ్ సోషల్ మీడియా వైరల్ న్యూస్ అన్నీ కూడా మాట్లాడుకుందాం మన మస్తీ మజా షోలో. స్టే విత్ మీ.

ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన ఒక మెగా సాంగ్ తోటి వాటి మన మస్తి మజా షోలోకి ఎంట్రీ ఇచ్చాం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో మరి అన్నయ్య సినిమా నుంచి ఆ పాట వినేశాం కదా. ఎస్, మరి మన మస్తి మజా షోలో ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ వింటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ వ్యక్తి రియల్ హీరో అంటారు. సినిమా హీరోలకి డైలాగులు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, లక్షల్లో ఫ్యాన్స్ ఫాలోవర్స్ కూడా ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ హీరోకి మేకప్ లేదు, డ్యాన్స్ లేదు, ఫాలోవర్స్ కూడా లేరు. కష్టపడటమే తన స్టార్డమ్. మరి తన కోసం, తన ఫ్యామిలీ కోసం తన ఆకలిని మర్చిపోయి వేరే వాళ్ళ ఆకలి తీర్చడానికి ఎండ వాన రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడతాడు. ఇంతకీ ఎవరతడు? గెస్ చేయండి.

0: ఉదిత్ నారాయణ సుజాత పాడిన ఒక సూపర్ సాంగ్ విన్నాం కదా బాలు సినిమాలో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: 8:16 అవుతోంది వీబీ స్టూడియోస్ లో. మరి మన మస్తీ మజాలో ఒక రియల్ హీరో గురించి మాట్లాడుకోబోతున్నాం అని చెప్పేసి అనుకున్నాం కదా. ఎస్, మరి అతడు మనం రోజు చూసే మనిషి. మనం రోజు చూస్తూ కూడా అతన్ని పట్టించుకోం. ఇల్లు ఇల్లు తిరిగి అందరి ఆకలి తీరుస్తాడు. అతడే డెలివరీ పార్ట్నర్. మరి ఫిక్స్డ్ సాలరీ లేదు, వీక్లీ హాలిడేస్ లేవు, కానీ గుండెల్లో మాత్రం తన కుటుంబాన్ని పోషించేంత ధైర్యం ఉంది. అందుకే ఎండ వాన రాత్రి పగలు లెక్క చేయకుండా ఇల్లిల్లు తిరిగి మన అందరి ఆకలి తీరుస్తాడు. ఎస్, మరి చెన్నైకి చెందిన శంకర్ అనే డెలివరీ పార్ట్నర్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. శంకర్ ఒక్కరోజు రెండు రోజులు కాదు, ఏకంగా 8 సంవత్సరాలు రోజుకు 11 గంటలు కష్టపడి 53 లక్షలు సంపాదించారండి. మరి చాలా సర్ప్రైజ్ కదా. మరి ఈ డబ్బుతో బంగారం కొనలేదు, బంగ్లాలు కొనలేదు, తన పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, శంకర్ రియల్ హీరోనా కాదా? తన పిల్లలకి మా కోసం మా నాన్న ఏ పనైనా చేస్తాడు అనే నమ్మకాన్ని మాత్రం కలిగించాడు. మరి పెద్ద పెద్ద చదువులు చదివి జాబ్ రాలేదని బాధపడే వాళ్ళకి శంకర్ ఒక మోటివేషన్. మనం చేసే ఏ పని కూడా చిన్నది కాదు, మన ఆలోచన మాత్రమే చిన్నది.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: 8:20 అవుతోంది విబి స్టూడియోస్ లో. మరి మస్తీ మజా షోలో మరి రీసెంట్లీ వైరల్ అవుతున్న ట్రెండింగ్ న్యూస్ అన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. జస్ మరి నేను మీ ఆర్జే మనోహర్. ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోంది, మరి దాంతోపాటే నిరుద్యోగం కూడా పెరుగుతుంది. టెక్నాలజీ ఎంత పెరిగినా నిరుద్యోగం మాత్రం అదే రేంజ్లో పెరుగుతోంది. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ ఎక్కడ చూసినా నిరుద్యోగం మాత్రం ఎక్కువగానే ఉంది. ఒక చిన్న జాబ్ కోసం క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా వేలల్లో లక్షల్లో అప్లై చేస్తున్నారు. క్వాలిఫికేషన్స్కి చేసే జాబ్కి అసలే సంబంధం ఉండటం లేదు. సరే, ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక జాబ్ గురించి తెలుసు ంటే మాత్రం అబ్బా ఇలాంటి జాబ్ నాకు కూడా ఉంటే ఎంత బాగుండు అనుకుంటారు. మరి ఆ జాబ్ వచ్చిన వ్యక్తి చాలా లక్కీ అనుకుంటారు. ఇంతకీ ఏంటా జాబ్, దాని ప్రత్యేకత ఏంటి, మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

వర్షం సినిమాలో అద్మాన్ సమీ సునీత పడిన పాట విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం, మరి మన మస్తీ మజాలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, మరి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక జాబ్ గురించి మీరు వింటే ఇలాంటి జాబ్ కూడా ఉంటుందా, ఇలాంటి జాబ్ నాకు వస్తే ఎంత బాగుండు అనుకుంటున్నారండి. మరి ఇంతకీ ఆ జాబ్ ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారు కదా. ఎస్, మరి ఏదైనా పర్వతంపై నివసిస్తూ మేఘాలను వీడియో తీయడమే ఆ జాబ్ అయితే ఎలా ఉంటుంది? అబ్బా, ఆ ఊహ ఎంత బాగుందో కదా. అది ఊహ కాదు, నిజమే. మరి చైనాలోని ఒక సంస్థ పర్వతంపై నివసిస్తూ మేఘాలను వీడియో తీయడానికి చేసే ఒక జాబ్ గురించి ప్రకటన ఇస్తే దాదాపు 35,000 మంది అప్లై చేశారన్నమాట. మరి ఇందులో లీ సెన్చెన్ అనే 23 సంవత్సరాల వ్యక్తికి ఈ జాబ్ అయితే దొరికిందనమాట. ఇందుకు గాను అతడికి నెలకు 60,000 యునాలు, అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 8.5 లక్షల జీతం ఇస్తారంట. నిజంగా మరి ఆశ్చర్యంగా ఉంది కదా. ఎస్, సన్సెట్ నుంచి సన్షైన్ వరకు వాతావరణంలోని మార్పుల కోసం మరి ఇలాంటి ప్రయోగాలు అయితే చేస్తూ ఉన్నారంట. మనం ఇక్కడ సిగ్నల్స్ కోసం, రీల్స్ కోసం ఆకాశం వైపు చూస్తున్నాం. మరి తాను ఆకాశాన్నే ఉద్యోగంగా మార్చుకున్నాడు. మనకు జాబ్ అంటే ల్యాప్టాప్ ముందు కూర్చోవడం, అతడికి జాబ్ అంటే మేఘాల ముందు కూర్చోవడం. మేఘాలను చూస్తూ కూర్చుంటే తిడతారు, బట్ చైనాలో అతడికి అదే పనికి నెలకు 8 లక్షల

50,000 జీతం వస్తుంది. ఒకప్పుడు మేఘాలలో విహరిస్తారు అంటే పిచ్చోడు అనేవాళ్ళం. ఇప్పుడు అలాంటి పనికి 8.5 లక్షల జీతం వస్తుంది. మరి అది సంగతి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వింటూ ఉండండి మస్తీ మజా ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

ఎద్దుల జంగిరెడ్డి ప్రభా పాడిన ఒక సూపర్ హిట్ ఫోక్ సాంగ్ విన్నారు కదా, అనిరుద్ధ రవిచందర్ మ్యూజిక్ కంపోజిషన్లో ది ప్యారడైజ్ సినిమాలో రైట్ విన్నారు కదా ఫ్రెండ్స్. మరి వాళ్ళే మన మస్తీ మజా షోలో మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో పాటు సూపర్ హిట్ సాంగ్స్ విని ఫుల్గా ఎంజాయ్ చేశారు కదా. జస్ మరి రేపు 7:30 ఎగ్జాక్ట్లీ సరదా సాయంత్రం షోలో మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మీకోసం రెడీగా ఉంటాయి. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 8:31 అయిందంటే మన కోసం ఏకచిత్ర గీతాలు రెడీగా ఉంటాయన్నమాట. మరి ఏకచిత్ర గీతాలు అంటేనే ఒకే సినిమా, ఒకే హీరో, ఒకే మ్యూజిక్ డైరెక్టర్, కానీ 6 రకాల మోడ్స్, 6 రకాల ఫీలింగ్స్, 6 రకాల భావాలు మనకి కలిగిస్తాయన్నమాట. ఒక సినిమా మొత్తం చూడాలంటే 3 గంటలు పడుతుంది, కానీ ఆ సినిమా ఫీలింగ్ని కేవలం 30 లేదా 40 నిమిషాల్లో 6 పాటల్లో ఎంజాయ్ చేయడమే ఏకచిత్ర గీతాల మ్యాజిక్. మరి అలాంటి ఒక సినిమాలోంచి మనం ఇవాళ సాంగ్స్ వినబోతున్నాం అనమాట. అండ్ 1991 తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక బ్లాక్ బస్టర్, అదే గ్యాంగ్ లీడర్, మరి మెగాస్టార్ చిరంజీవి గారు, విజయశాంతి అండ్ డైరెక్టర్ విజయబాబు నేడు, బప్పిలహరి కాంబో అంటేనే మైండ్ బ్లాక్. బాలీవుడ్ నుంచి వచ్చి తెలుగుకి తగ్గట్లుగా 6 పాటలు ఇచ్చారు. వేటూరి భువనచంద్ర గారి పాటలు, ఎస్పి బాలు చిత్ర గారి మ్యాజిక్ 34 సంవత్సరాలు గడిచినా కూడా మన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి గారి మాస్ లుక్లో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ పాట, మరి ఈ పాట ఎనర్జీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మరి 90స్లో ప్రతి షాప్లో ప్రతి క్యాసెట్లో మారుమోగిన పాట. భువనచంద్ర మాస్ లిరిక్స్, బప్పులహరి డిస్కో బీట్, ఆల్ టైమ్ రికార్డ్.

మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి పాటలు వింటున్నాం. మనం ఏకచిత్ర గీతాల్లో స్టూడియోస్లో సమయం 8:37 అవుతోంది. ఇక గ్యాంగ్ లీడర్ సినిమాలో నెక్స్ట్ వచ్చే పాట వింటూ ఉంటే మాత్రం వేటూరి ఎంత అల్లరివాడో అర్థమవుతుందండి. మరి అదే వయసు వయసు పాట. అండ్ చిరంజీవి విజయశాంతి డ్యాన్స్ అమేజింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన ఈ పాట ఒక సూపర్ హిట్ సాంగ్గా నిలిచిపోయింది.

ఏకచిత్ర గీతాలో మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి గ్యాంగ్ లీడర్ సినిమాలోంచి పాటలు వింటున్నాం కదా జస్, మరి బప్పిలహరి మ్యూజిక్ కంపోజిషన్లో ఈ సినిమాలోంచి పాటలు వింటూ ఉన్నాం. మరి గ్యాంగ్ లీడర్ సినిమాలోంచి నెక్స్ట్ సాంగ్స్ వినే ముందు మన శ్రోతలకి ఒక స్మాల్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, రేపు గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేయబడుతోంది రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు. మరి మీరు ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ జత చేసి 2324-0852, అలాగే 2324-0853 అండ్ 2955-09-23 నంబర్లకు ఫోన్ చేసి మరి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి మీరు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో. మరి ఫోన్ నంబర్స్ మరోసారి 040-23-24-08-52, అలాగే 2324-08-53, అలాగే 2955-09-23.

మెగాస్టార్ చిరంజీవి నటించిన మెగా సాంగ్స్ వింటున్నాం గ్యాంగ్ లీడర్ సినిమాలో. ఇక ఈ సినిమాలో మరో హిట్ సాంగ్ పాలబుగ్గ అండ్ చిరు ఎనర్జీకి వేటూరి పదాలతోడైతే పుట్టిన పాట ఇదన్నమాట. మరి చిరంజీవి స్టెప్పులకి థియేటర్ ఊగిపోయిన పాట ఇప్పుడు ఆ పాట మన కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గ్యాంగ్ లీడర్ సినిమాలోంచి మనం ఏకచిత్ర గీతాల్లో పాటలు వింటున్నాం కదా, యస్. ఇప్పుడు సినిమా హాల్లో లైట్లు డిమ్ అవుతాయి. ఈ సినిమాలో మాస్ హీరోగా ఉన్న చిరంజీవి గారు ఒక్కసారిగా క్లాస్ హీరోగా కనిపిస్తాడు. భక్తిలో కూడా స్టైల్ ఉందని ప్రూవ్ చేసిన పాట, భువనచంద్ర గారి కలం నుంచి వచ్చిన పాట, విజయశాంతి చిరంజీవి గారు సీతారాములుగా కనిపించినటువంటి పాట, మరి అలాంటి పాట ఇప్పుడు మనం వినేద్దాం.

బప్పిలహరి మ్యూజిక్ కంపోజిషన్లో గ్యాంగ్ లీడర్ సినిమాలోంచి ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నాం కదా. ఎస్, మరి స్టూడియోస్లో సమయం 9 గంటలుగా వస్తుంది. మరి మన వివిధ భారతి లిస్నర్స్కి ఒక స్మాల్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, అక్టోబర్ 1 నుంచి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హైదరాబాద్ శ్రోతల కోసం మరింత వైవిధ్యభరితమైన వినోదభరితమైన కార్యక్రమాలతో మీ ముందుకు వస్తోంది. రేపు ఉదయం 10 గంటలు

0: లకి మార్నింగ్ మస్తీ విత్ సూపర్ హిట్ సాంగ్స్. మరి మీ ఉదయాన్నే ఉత్సాహభరితమైన సూపర్ హిట్ గీతాలతో ఆహ్లాదంగా మార్చే సంగీత కార్యక్రమం, అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకు అమృత గీతం. సాహిత్యానికి, గీతాలకు ప్రాధాన్యతనిస్తూ అలరించే ప్రత్యేక సంగీత కార్యక్రమం ప్రసారం అవుతోంది రేపు మధ్యాహ్నం 12 గంటలకు. అలాగే మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తి, జీవితాన్ని, సమాజాన్ని, మన ఆలోచన విధానాన్ని స్ఫూర్తివంతం చేసే కార్యక్రమం మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తిలో. అలాగే మధ్యాహ్నం 2:15 మెలోడీ టైం, మరి మధురమైన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను అలరించే ప్రత్యేక కార్యక్రమం మెలోడీ టైం. అండ్ రేపు ఈవినింగ్ 7:30 to 8:30 సరదా సాయంత్రం, మరి శ్రోతలను ప్రశ్నలు అడుగుతూ అలరించే విజ్ఞాన వినోద కార్యక్రమం సరదా సందడి సమాధానం. మరి తెలుసుకుందాం, నవ్వుకుందాం, నేర్చుకుందాం. గురువారం అంటే రేపటి నుంచి ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతాయన్నమాట. మరి కొత్త కార్యక్రమాలతో, కొత్త ఉత్సాహంతో మన వివిధ భారతిని మరింత ఆస్వాదిద్దాం. వినండి, పాల్గొనండి, ఆనందించండి. మన వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

9:02 అవుతోంది. విబి స్టూడియోస్ లో మరి గ్యాంగ్ లీడర్ సినిమాలోంచి సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం కదా జస్. మరి ఇక ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ఉందండి. ఇది 34 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ వర్షం పడితే ప్రతి ఇంట్లో ప్రతి షాప్లో వినిపించే పాట అనమాట జస్. మరి అదే వాన వాన వెలువాయే. ఫస్ట్ ఈ సాంగ్ని బప్లహరి సురేష్ గెస్ట్ హౌస్లో ట్యూన్ చేశారంట. మొదట్లో ఈ పాట డైరెక్టర్ గారు రిజెక్ట్ చేశారంట. కానీ బోనచంద్ర గారు పట్టుబట్టి మరీ ఈ పాట ఉండాల్సిందే అని చెప్పారంట. అలా తెలుగు సినిమా చరిత్రలోనే బెస్ట్ రెయిన్ సాంగ్ని మనకు అందించారు భువనచంద్ర గారు. ఇక ఈ పాటలో చిరంజీవి గారు, విజయశాంతి డ్యాన్స్ వేరే లెవెల్.

0: రైట్, విన్నారు కదా ఫ్రెండ్స్, మరి వాళ్ళ ఏక చిత్ర గీతాల్లో డైరెక్టర్ విజయబాబు నీడు, అలాగే మెగాస్టార్ చిరంజీవి, మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహరి కాంబినేషన్లో వచ్చిన ఆల్ టైమ్ రికార్డ్, మరి గ్యాంగ్ లీడర్ సినిమాల్లోంచి ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ విని ఫుల్గా ఎంజాయ్ చేశారు కదా. ఎస్, మళ్ళీ రేపు ఎగ్జాక్ట్లీ 8:30 ఏక చిత్ర గీతాల్లో మరో సినిమాలోని హిట్ సాంగ్స్ మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి. స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి, వివిధ భారతి కేంద్రం.

0: దలేర్ మెహందీ, సునీతి చౌహాన్ పాడిన ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు గేమ్ చేంజర్ సినిమా నుంచి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి మన శ్రోతలకు ఒక ముఖ్య గమనిక.
1: నమస్కారం అండి.
2: ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలకి ఒకప్పుడు డాక్టర్ గానో ఇంజనీర్ గానో చూసిన తెలుగు యువత ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెన్సీ వైపు, కాస్ట్ అకౌంటెన్సీ, ఈ కంపెనీ సెక్రటరీ లాంటి ఎకనామిక్ వింగ్స్ వైపు చూపు మరలించారు. మీరు చెప్పండి, నిజంగా ఏ ప్రాతిపదికన విద్యార్థి తన భవిష్యత్ కెరీర్ని నిర్ణయించుకోవాలి?
1: 1980s 1990s పెద్దవాళ్ళు.
0: రైట్. రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం. మరి ఈ శీర్షికన యువతకు ఉపాధి అవకాశాలు మరి అంశం గురించి కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం అవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: కానీ కాలక్రమేణా జనరేషన్, ఎస్పెషల్లీ జెన్జీ వచ్చిన ఈ తరుణంలో వారికి వారి యొక్క వృత్తి పట్ల, భవిష్యత్తు పట్ల చాలా చక్కటి అవగాహన వచ్చింది. అలాంటి జనరేషన్ తోటి మనం డీల్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా పెద్దలు 40s 50s ఉన్న ఈ పెద్దలందరూ వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ అర్థం చేసుకొని వాళ్లకు మనకంటే ఎక్కువ అవగాహన ఉన్నదనే నిజాన్ని గ్రహించి వారి యొక్క ఆసక్తిని.
0: మీరు వింటున్న ఈ సంభాషణ రేపు ఉదయం 7:15 ప్రసారం అవుతోంది. ఇది మన చట్టం శీర్షికన యువతకు ఉపాధి అవకాశాలు, కెరీర్ గైడెన్స్ మరి అంశం గురించి కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం అవుతోంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: చాలా విపరీతమైన స్ట్రెస్ ఉంటుందండి, అది ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఒక్కొక్క దాంట్లో 5 నుంచి 8 వరకు లైఫ్ సెటిల్మెంట్ టైం పడుతుంది. ఇలాంటి టైంలో వాళ్ళంతలో వాళ్ళు ఆసక్తిగా చదవకపోతే మనం బలవంతంగా గుర్రాన్ని నీళ్లు తాగించలేమండి. అలాగే వాళ్ళ ఆసక్తిని చూసి వాళ్ళ ఆసక్తి తగ్గట్టు.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 9:15 వస్తుంది. మరికొద్ది సేపట్లో ఉర్దూలో వార్తా ప్రసారం.

0: 1970 బెస్ట్ స్క్రీన్ ప్లే అనోఖి రాత్, 1972 బెస్ట్ ఎడిటింగ్ ఆనంద్, 1972 బెస్ట్ స్టోరీ ఆనంద్, 1981 బెస్ట్ మూవీ అవార్డ్ ఖూబ్సూరత్, 1972 బెస్ట్ ఫిల్మ్ ఆనంద్.
1: జిందగీ కైసీ హై పెహలీ హాయ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 10:15 అయింది. ఇప్పుడు వినండి నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీత మాలిక మధురిమకు స్వాగతం. శ్రావ్యంగా పాడుతున్న ఓ మధుర గాయకుడి పాట రేడియోలో విని రూపు తెలియకుండానే అతనికి మనసిస్తుంది ఓ మగువ. కాని అతడు తన కళాశాలలో తనతో పాటు చదివే విద్యార్థే అతని పేరు రవి అని తెలుసుకోలేకపోతుంది. ఒకనొక రోజు విహారయాత్రకి వెళ్ళి అతని పాటలే వింటూ ఉండగా అనుకోని ఆపదలో చిక్కుకుంటే ఈ గాయకుడే ఆమెకు రక్షకుడవుతాడు. ఆమె ఇష్టపడే గాయకుడు తనేనని అప్పుడే అతనికి తెలుస్తుంది. తరువాతి రోజు ఆ గాయకుడి సన్మాన సభకు వెళ్లిన ఆ అమ్మాయి తనను కాపాడిన రవి తనకి ఇష్టమైన గాయకుడు అని తెలుసుకుని చిలిపిగా పెట్టుచేస్తుంది. ఆ సందర్భంలో ఆమెను సరదాగా అల్లరి పెడుతూ ఈ పాట పాడుతాడు రవి. పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

వలపించిన వారు గాయపడిన క్షణాన వలచిన వారి మనసు బాధపడింది. కంటికి రెప్పలా చూసుకుంటూ సపర్యలు చేసి వారిని కోలుకునేలా చేసింది. కాని కోలుకున్న ఆ మనిషికి ఏమీ తోచక నిదురరాక కునికిపాట్లు పడుతున్న సందర్భంలో ప్రేమించిన ఈ అమ్మాయి చేరువై పండు వెన్నెలలో మనసుకు హాయిని చేకూర్చుతూ ఈ గీతాన్ని పాడుతోంది. గుడిగంటలు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట, రచన నార్ల చిరంజీవి, సంగీతం ఘంటసాల.

కొంతమంది వ్యసనపరులు ఓ కాంతకు మోహితులై తమకున్న ఆస్తిపాస్తులన్నీ ఆమెకే సమర్పించుకుంటారు. ఆమెను జయించే వారే లేరా అని బాధపడతారు. ఆ విషయం తెలుసుకుని ఆమె దగ్గరికి బయలుదేరాడు ఓ వీరుడు. పరదేశపు రాజులమణి పరిచయం చేసుకుని కనకరాశులను ఆశచూపి ఆ కాంతను తనవలలో వేసుకుంటాడు. ఆనందంతో నృత్యం చేస్తూ ఆ వచ్చినవారిని తనవలలో వేసుకోవాలని ఆమె చూస్తుంది. అలాంటి సందర్భంలోనిదే చిక్కడూ దొరకడూ చిత్రంలోని ఈ పాట. పి సుశీల ఆలపించిన గీతం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం టివి రాజు.

అంతస్తుల అంతరాలు వేరని చెప్పినా వినకుండా ఓ పల్లెటూరి అబ్బాయికి మనసిచ్చింది ఓ కలవారింటి అమ్మాయి. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన తల్లిని ఒప్పించాడు ఆ అబ్బాయి. కన్నవారిని కాదని అతడిని వివాహం చేసుకుని మెట్టినింట అడుగుపెట్టిన ఆ జంటను ఆ ఇంటి ఆడపడుచు ఆనందంలో తేలియాడుతూ ఆ దంపతులకు చిరునవ్వుల స్వాగతాంజలి పలికింది. పట్నపు హంగులే తప్ప పల్లెటూరి పచ్చదనాన్ని ఎరుగని ఆ అమ్మాయి తొలిసారిగా పల్లె ప్రకృతిని ఆస్వాదిస్తున్నవేళ ఆమెను సరదాగా ఆటపట్టిస్తూ పాడుతున్న గీతమిది. అభిమానం చిత్రంకోసం ఘంటసాల జిక్కీ బృందం పాడిన పాట. రచన ఆరుద్ర, సంగీతం ఘంటసాల.

ఆ రాజ్యంలో తనను మించిన వీరుడే లేడని ప్రగల్భాలు పలికిన ఓ సేనానికి తనతో వీరోచితంగా పోరాడి అంతకు మించిన వీరుడనిపించుకుంటాడు రాజా అనే ఓ యువకుడు. యువరాణివారు రాజాకు బహుమానమందిస్తూ తొలిచూపులోనే అతన్ని ప్రేమిస్తుంది. నగరంలో జరిగిన ఆ వీరుని ఊరేగింపులో అంతఃపుర గవాక్షం నుంచి అతనిపైకి వలపుల తలపులు నింపిన పూలబంతి విసురుతుంది. ఆ సాయంత్రం పండు వెన్నెలలో

కలిమిలేముల మరకలు అంట నీవు మంచి హృదయం ధనంకన్నా గుణానికే ప్రాధాన్యతనిస్తుంది. ఆతిథ్యం స్వీకరించమని అడిగిన ఆత్మీయుల ఇంటికి అతిథిగా వెళుతుంది. ఆ ఇంటి చిన్నారుల ముద్దుల పలకరింపులకు, చక్కని నడవడికకు, సంస్కారానికి ముచ్చటపడుతుంది. కళ్ళు చెమర్చుతూ చిరునవ్వులతోనే వారిని ఎంతో సంతోషంతో ఇలా ఆశీర్వదిస్తుంది. ఆత్మగౌరవం చిత్రం కోసం పి. సుశీల, బి. వసంత పాడిన గీతం, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

రంగస్థల నటుడు వేదిక మీదే కాకుండా నిజ జీవితంలోనూ నటిస్తున్నాడు. నటించే కళ చేతిలో ఉన్నా కాసుల లోటు అతనిని చెడు అలవాట్లకు బానిసను చేసింది. మంచికంటే చెడేనచే కొందరి వ్యక్తుల సహవాసంతో అది మరింత ముదిరింది. అనుకోకుండా వచ్చిపడిన డబ్బుతో పిల్లల చిరుకోరికలు తీరుద్దామనుకున్నా విధి అతనిని విలాసాలవైపే తీసుకెళ్లింది. అక్కడ ఓ అందమైన నర్తకి తన మనసును అర్పించానని ఇలా పాట పాడుతోంది. అయ్యన్ మూర్తి దర్శకత్వం వహించిన ఇరుగు పొరుగు చిత్రం కోసం జిక్కి ఆలపించిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం మాస్టర్ వేణు.

మనసులు కలిసిన వారిరువురు పరిణయంతో ఒక్కటి కావాలనుకున్నారు. అందుకు పెద్దల అంగీకారం కోసం ఎదురుచూడసాగారు. రోజులు గడచి తీపి ఆశలు రేగుతున్న వారికి ఎడారిలో కురిసిన వానజల్లులా, ఒకరోజు వారి వివాహానికి సంబంధించిన విషయం పెద్దలు ముచ్చటించుకుని అంగీకారం తెలిపారని తెలిసి ఉప్పొంగిపోయి వనవిహారం చేస్తూ ఇలా హాయిగీతం పాడుకుంటున్నారు. మాతృదేవత చిత్రం కోసం ఘంటసాల బి వసంత పాడిన గీతం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

సంగీతంలో బహుమతి సాధించిన తన చెల్లాయి రేడియోలో గాయనిగా ఉద్యోగం సంపాదించి తొలిపాట పాడుతున్న తరుణంలో తన అన్నయ్య ఒక కొత్త రేడియో కొనుక్కుని వచ్చి తన చుట్టుప్రక్కల వారందరికీ చెల్లిపాటను వినిపించి పొంగిపోతాడు. ఒక సందర్భంలో తన స్నేహితులతో కలిసి విహారయాత్రకి వెళ్లాల్సిన ఆమె డబ్బులు లేక దానిని విరమించుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్న అన్నయ్య చెల్లెలి సంతోషం కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని ఆ డబ్బిచ్చి ఆమెను విహారయాత్రకు పంపిస్తాడు. కాలక్రమంలో పెళ్లికూతురు కాబోతున్న తన చెల్లిని ఉద్దేశించి ఆ అన్నయ్య ఈ మధురమైన గీతం పాడుతున్నాడు. సుఖదుఖాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం ఎస్పి కోదండపాణి.

0: ఉన్నది.
1: కుంచె కదిపి వర్ణశోభితమైన చిత్రరాజాలను గీసి చిత్రలేఖనా కళాకారుడు ఒకవైపు, మనసుని మథించి మధురమైన కవితలు రాసే కవి మరోవైపు, కష్టాల కొలిమిలో కాలుతున్నా నిదురలేని రాత్రులు గడుపుతున్నా వారి కళ పదునెక్కిందే తప్ప తగ్గలేదు. ఆ కళాకారులిద్దరూ ఆకలితో అలమటిస్తూ ఉండగా అనుకోకుండా ఓ రోజు కవి మెదడులో మెరిసిన మెరుపు ఆలోచన వారికి ఓ 10 రూపాయలు సంపాదించిపెట్టింది. వారిద్దరూ ఏక్ దినకా సుల్తాన్ అయిపోయారు. ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేద్దామని బయలుదేరారు. అక్కడ రేడియోలో ఈ కవి రాసిన ఆ పాట వీణుల విందుగా వినపడుతుండగా విందు ఆరగించారు. 1954లో విడుదలైన వద్దంటే డబ్బు చిత్రం కోసం జిక్కి ఆలపించిన గీతం, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం టి.ఏ. కళ్యాణం.

కన్నతల్లి ప్రేమకు అంతులేదు, కాని అది బాధ్యతగా ఉండి పిల్లలకు చక్కని భవిష్యత్తును చూపాలి. ప్రాపంచిక మోహాలను ధైర్యంగా ఎదుర్కోవడానికి మానసికంగా వారిని సంసిద్ధులను చేయాలి. అలా ఓ చిన్నారిని తన బిడ్డల ఆప్యాయంగా ప్రేమానురాగాల మధ్య పెంచింది ఓ అమ్మ. ఎంతో ప్రేమగా పెంచిన ఆ చిన్నారి కనబడకపోయేసరికి ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ అతడిని ఓ బొమ్మలో చూసుకుంటూ ఇలా కమ్మగా పాట పాడుతోంది. జీవనజ్యోతి చిత్రం కోసం పి. సుశీల పాడిన గీతం, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం కె.వి. మహదేవన్.

ఎంఏ చదివిన ఓ నిరుద్యోగి అందమైన ఓ అమ్మాయికి అడగకుండానే సలహాలు ఇస్తాడు. అనుకోకుండా ఒకరోజు ఆ అమ్మాయి వెళ్తున్న కారు చెడిపోతే దాన్ని బాగుచేసి ఆమె తాతగారి మెప్పు పొంది ఉపాధి కోసం వారింట్లోని ప్రైవేటు మాస్టర్గా ట్యూషన్స్ చెప్పడానికి కుదురుతాడు. సంగీతం వింటేనే కాని చదువు వంటబట్టని ఆ అమ్మాయికి చదువు కూడా సంగీతంలాంటిదేనని చెబుతూ ఇలా ఓ పాట పాడుతున్నాడు. ప్రైవేటు మాస్టారు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం కెవి మహదేవన్.

వేణుగానలోలుని సుమధుర మురళీ స్వరాలకు పురివిప్పి నాట్యం చేస్తోంది ఓ వనమయూరం. స్వరజతులకు లయగతులుతోడై కమనీయం రమణీయమైన రసమయ కావ్యం ఆవిష్కృతమైంది. రాధనై, నీ మురళి రవలిలో కలిసిపోవాలనుందని ప్రియురాలు అంటే, నాదమై నీ నాట్య సరళిలో కదలిపోవాలనుందని ప్రియుడు అంటున్నాడు. ఇది కథ కాదు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన యుగలగీతం. రచన ఆత్రేయ. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: రేపు ఉదయం 6 గంటల 5 నిమిషాలకి అర్చన భక్తి సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది.

అలాగే రేపు ఉదయం 6:50 చింతనం కార్యక్రమంలో మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశ మాలిక ప్రసారం అవుతోంది. 8వ భాగం అందిస్తున్న వారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు. అలాగే రేపు ఉదయం 7:15

అందరికీ, ఇది మన చట్టం శీర్షికన యువతకు ఉపాధి అవకాశాలు, కెరీర్ గైడెన్స్. మరి ఈ అంశం గురించి కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తారు శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. రేపు ఉదయం 8:15 జనరంజని శ్రోతలు లేఖలు, ఈమెయిల్ ద్వారా కోరిన ఫిల్మ్ గీతాలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 11:13 అయింది. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మెగాహెడ్స్ పై మళ్ళీ మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.